0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
4: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com. America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

డీ టూర్ అయిపోయింది, టెన్షన్ పడకండి, అరే ఏంది అను రాలేదా, డీ టూర్ వస్తున్నా అని, డోంట్ వరీ ఐ యామ్ బ్యాక్ హియర్ ఆల్ బికాస్ ఇది మన థర్స్డే. వెల్కమ్ బ్యాక్ డాలస్ లిస్నర్స్, మీరు ఇంటున్నారు ధూమ్ ద మాకా, నీ ఆర్జే అనుతోని నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM. ఇక లేట్ ఎందుకు, మరి షురూ చేసేద్దామా మన సెగ్మెంట్. కానీ ఈ వీక్ కొంచెం స్పెషల్ ఉండాలి. అరే బై, గణేష్ పండుగ వచ్చింది, నా గణేష్ పండుగ ఇంట్లో అయిపోయింది కూడా, బట్ ఇక మన స్టైల్లో గణేష్ని హలో అని చెప్పి మన ఈ షోని ఇవాళ స్టార్ట్ చేద్దాం. ఏమంటారు, ఇస్ దట్ గుడ్? లెట్స్ గో దెన్. ఇక లేట్ ఎందుకు, డాలస్ వాసియో లెట్స్ గో.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ధమాకా. నేనుంటా మీ ఆర్జే అనుని. ఎవ్రీ థర్స్డే 7 to 9 PM మసదులే పాట అదేందు మన మీకోసమే జస్ట్ ఒక లైన్ పెడుతున్నా. గణేష్ వచ్చిండు, గణేష్ వచ్చిండు, గణేష్ వచ్చిండు అంటే అసలు ఆ ఫీలింగ్ వేరుంటదిలే. అపేష అపేష టెన్షన్ పడకరే, మళ్ళీ ప్లే చేసలేదు నేను ముచ్చట పెట్టడానికి వచ్చిన. ఈ మండి అందరం చేసుకున్నాం కదా గణేష్ పండుగ, జరిసేపు గణేష్ పండుగ గురించి మాట్లాడదాం. అసలు నేను ఎన్ని వెరైటీ వెరైటీ గణపతులు చూస్తున్నా, అన్ఫార్చునేట్లీ ఓన్లీ ఆన్లైన్ లోనే చూస్తున్నా. కానీ ఈ టైంలో ఇండియాలో ఉండాలి భయ్, అసలు ఎస్పెషల్లీ దూల్పేట్ గానీ లేకపోతే బాలాపూర్ గానీ లేకపోతే బేగం బజార్ గానీ ఏమన్నా గణపతుల పండల్లో మస్తు ముచ్చట్లు చెప్దాము. కానీ మెయిన్ ఇవాళ అసలు ఐ థింక్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ conversations to talk about. మనము డాలస్ ఎట్లా వేసుకుంటాము, ఐ వాంట్ టు నో మీరందరూ ఎట్లా వేసుకున్నారు, మీరు గణపతి పండుగకి ఏం స్పెషల్ చేసిండ్రు ఈసారి, మంచిగా ఏమైనా వెరైటీ వెరైటీ వంటలు చేసుకున్నారా లేకపోతే ట్రెడిషనల్ ఏనా, నేను ఎట్లా చేసినా నేను కూడా చెప్తా, మస్తు ముచ్చట్లు పెట్టుకుందాము. 7 to 9 మనదే షో టైమింగ్ అంతా ఏడి ఓను, నేను కూడా నిమ్మలంగా అన్ని ముచ్చట్లు పెట్టుకుందాం. బట్ ఇఫ్ యూ వాంట్ టు టెల్ మీ మీరు నాకు మీరు ఎట్లా చేసుకున్నారో, లేకపోతే మీరు మన లిజనర్స్ కి గణపతి పండుగ ఎట్లా చేసిందో చెప్దాం అనుకుంటే కాల్ చేయండి 9726361966. యూఆర్ లిసనింగ్ టు ధూమ్ ధమాకా విత్ మీ ఆర్జే అనుతోని ఓన్లీ ఆన్ 107.9 FM HD3 ఎవ్రీ థర్స్డే 7 to 9 PM. ఇక మళ్ళా మన మన ట్రెడిషనల్ కి వెళ్ళిపోయి ఎట్లయినా ముచ్చట పెట్టుకునే లోపల మన పాట మన ధూమ్ ధామ్ అని పాట వేసుకోకపోతే ఏదో మిస్ అయినట్టు ఉంటది. కానీ ఈసారి ఏమనిపిస్తుంది, నానీది ధూమ్ ధమాకా పాటలనే కొత్తది వచ్చినప్పుడు ఆ పాట ఎందుకు వేయొద్దు భయ్, ఇప్పుడిప్పుడే క్యాచ్ అవుతుంది. ఇక అది ఎన్ని రోజులు ఆ హైప్ లో ఉంటుందో తెలియదు, కానీ బట్ ఉన్నప్పుడు మనం వినడానికి ఏమైంది, మనం పోయి మంచి పాట వినేసి వచ్చేద్దాం. వచ్చినాక మనం గణపతి ముచ్చట్లు పెట్టుకుందాం. ఓకే, ఐ బి రైట్ బ్యాక్, లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ ధూమ్ ధమాకా సాంగ్, లెట్స్ గో.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరేంటి గారు ధూమ్ ధమాకం, మస్తు ధూమ్ ధమాకం పాట వినేసిందా? అంటే మనం ఇక ధూమ్ ధామ్ దోస్తాం పెట్ట మీకు వినాలనిపిస్తే కాల్ చేసాం చెప్పండి, మీకు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే ఆ పాట దాన్ని యూజువల్లీ స్టార్ట్ చేస్తాం. కానీ ఈ వారం మనము ఇక మన గణపతి గురించి మాట్లాడుకుంటాం కదా అని అట్లా కొంచెం డిఫరెంట్ చేస్తాం, చేయాలి అప్పుడప్పుడు డిఫరెంట్ చేస్తుంటేనే మంచిగా ఉంటుంది అట్లా అని చెప్పేసి ఇక మన జోష్ లకి మన లొల్లీలకు పోదాం అనుకోని ఇక ఈ పాట మీరు ఇప్పుడు ఇన్నది ఏషనాగుల కట్ట కింద పారడైజ్ మూవీలోంచి వచ్చేస్తుంది ఈ మూవీ నెక్స్ట్ వీక్. అండ్ మీరందరూ టికెట్ కొనుక్కోరో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే పోదామని డిసైడ్ అయిపోయినా. అంటే ఇక నాని నాచురల్ యాక్టింగ్ చేస్తారు కదా, కానీ ఈ సినిమా ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎస్పెషల్లీ ఏ హీరోని అంత పెద్ద జడలతో చూడాలి, నాకు కూడా లేవు అంత పెద్ద పెద్ద జుట్టు జడలు, ఉంటే బాగుండు అనిపిస్తుంది. బట్ అది కాకుండా మొత్తము లైక్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసే టైం లేదంట వాళ్ళకి మన డెడ్ లైన్ రీచ్ కానీకి, సో ఫుల్ కష్టపడుతున్నారు. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే వితౌట్ ఎనీ హిక్అప్స్ నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది అని వాళ్ళు ఫుల్ రెడీ ఉన్నారు. 24th రిలీజ్ అవుతుంది, బట్ మనము ఇక్కడ మనకు ఒక నైట్ ముందే వచ్చేస్తుంది కదా, సో వీ షుడ్ బి ఏబుల్ టు గో అండ్ నో యూనో ఫస్ట్ వ్యూ మనదే అయిపోతుంది. అండ్ 23rd వెడ్నెస్డే రోజు మనం పోయి మంచిగా టికెట్లు ఆల్రెడీ వచ్చేసినాయి. అండ్ ఫుల్ ట్రెండ్ కూడా సెట్ చేసేదంట దట్ వి మోస్ట్ నంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ అని అంటున్నారు. బట్ ఇక ఫస్ట్ ఫుడ్ డే ఫస్ట్ షో చూస్తే కానీ తెలియదు కదా మ్యాటర్ ఉందా లేదా అసలు మన దీంట్లో అని. బట్ ఎందుకో కొంచెం వయలెన్స్ ఎక్కువ ఉండేటట్టు అనిపిస్తుంది. బట్ లైక్ ఒక చేంజ్ డిఫరెంట్ స్టైల్ మూవీ చేసిండు నాని, చూస్తే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. బోర్ కొట్టకపోతే చాలు బై, ఒక 3 గంటలు వేరే ప్రపంచం చూపించినా సరే కానీ బోర్ కొట్టకుండా అరే మా సినిమా తీసింది బై అట్లా అనుకునేటట్టు, బా మస్తు చేసిండు నాని అట్లా అనుకుంటే సినిమా హిటే నన్ను అడుగుతైతే అది. అందుకని ఆ ఇప్పుడు పెట్టింది మాత్రం అది ఏషనాగుల కట్ట కింద ఫ్రమ్ పారడైజ్ మూవీ ఇనేషనం ఆల్రెడీ. అండ్ గణపతి పండుగ గురించి వచ్చినాము, జనసేపు గణపతి పండుగ గురించి మాట్లాడుకుందాం. నేను మండే రోజు పెట్టినాం గణపతి, ఓ ఫుల్ ధూమ్ ధమాకా చేసాం ఇంట్లో మస్తు. అది ఎందుకో నాకు గణపతి అంటే ఒక ఒక లేని ఎనర్జీ అండ్ ఒక డివోషన్ అనొచ్చు, లేకపోతే అదొక ఊపు అంటాం చూడు మనము, అదన్నా ఉండొచ్చు. కానీ ఎక్కడ లేని పేషెన్స్ వచ్చేస్తుంది నాకు ఆ 3 రోజులు మా పిల్లలని, ఏమన్నా మంచి గణపతి ఉన్నాడు కదా ఇంట్లో మా పిల్లలు, అయ్యో నిమజ్జనం అయిపోతుందా మళ్ళా కాళీమాత వస్తుందా అని టెన్షన్ పడుతుంటారు. బట్ 3 డేస్ ఇట్ వాజ్ సో పీస్ఫుల్ నాకు. అండ్ చాలా మందిని పిలుస్తాను నేను, ఎస్పెషల్లీ దర్శనం చేసుకుని ఫుల్ వంటలు కూడా చేసేసిన, ప్రసాదాలు అయితే ఆల్మోస్ట్ వచ్చిన ఒకరు అన్నారు మా ఫ్రెండ్ వాళ్ళు. నువ్వు ప్రసాదం అన్నప్పుడు డిస్క్లైమర్ రాయాలను దట్ భోజనాలు అని చెప్పి నువ్వు భోజనాలు లెక్క పెడితే అని. సో బట్ నాకు అది ఇష్టం, లైక్ యూనో ఐ లవ్ కుకింగ్ కాబట్టి ఇక రోజు మంచి వెరైటీ ప్రసాదాలు చేసి. మా దగ్గర మేము పాషం అని అంటాము, బట్ పాల తాలికలు అని కూడా అనొచ్చు. అది మా దగ్గర చాలా ఫేమస్ అనమాట. కొంతమంది బెల్లంతో చేస్తారు, కొంతమంది చక్కెరతో చేస్తారు, మా అత్తగారి సైడ్ కూడా చక్కెరతో చేస్తారు, మా డాడీ సైడ్ బెల్లంతో చేస్తుండే. సో నేను యూజువల్లీ 2 చేస్తా, కానీ ఈసారి ఒకటి దానితో సార్ పెట్టేసిన, అది మెయిన్. ఇక దాని తర్వాత ఈసారి మోదక్ కూడా చేసిన ఫ్రమ్ స్క్రాచ్, ఉండ్రాలు చేస్తాము, కుడుములు చేస్తాము. ఇక యూనో మంచిగా సాయంత్రం నా చిన్నోడు కొడుకు ఏం చెప్పిండంటే, ఇగో నేను వచ్చేదాకా స్కూల్ కల్ వచ్చేదాకా గాని గణపతి పూజ చేయకు, నేను వచ్చినాకనే ఫుల్ నేను గణపతి నెత్తిమే పెట్టుకుని లోపల తీసుకొచ్చి డాన్స్ చేస్తా అంటే చాలా బాయ్, నువ్వు కూడా వచ్చేదాకా ఎంజాయ్ చేద్దామని చెప్పాం. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్, ఐ హ్యాడ్ ఎ గ్రేట్ 3 డేస్, హ్యాడ్ సో మెనీ బ్యూటిఫుల్ విజిటర్స్, అందరూ వచ్చి అదొక మంచి, నేను చెప్పిన కదా లాస్ట్ టైమ్, ఇట్ షుడ్ బ్రింగ్ ద కమ్యూనిటీ టుగెదర్. మనం అందరము ఒక మంచి దాన్ని ఏమంటారు, ఒక మంచి దాంతో ఉద్దేశంతో చేసుకుంటున్నప్పుడు ఇట్ షుడ్ బ్రింగ్ పీపుల్ టుగెదర్ అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సా. అదేంటంటే నాకు మంచిగా అనిపించింది దట్ అందరు వచ్చి పీస్ఫుల్ గా ఉంది, జరసేపు కూర్చొని మన స్వీట్ కా తిని మన ప్రసాదాలు తిని మంచిగా జరసేపు మాట్లాడి హౌ ఇస్ లైఫ్ ఓ 10 నిమిషాలు ఆపుకొని మన ఫాస్ట్ ట్రాక్ లైఫ్ నుంచి మంచిగా మళ్ళా రీకనెక్ట్ అయ్యి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ మళ్ళీ కొంతమందిని అయితే మనము మంత్స్ దాకా గల్వము, బట్ దాట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ ద సెలబ్రేషన్స్ ఆర్ అబౌట్. హంగామా లొల్లి కాదు మనకి, మంచిగా ఒకరినొకరిని పలకరించుకున్నామా మాట్లాడమా, దాట్ ఈస్ వాట్ ఈస్ ద హోల్ స్పిరిట్ బిహైండ్ అ ఫెస్టివల్. ఎస్పెషల్లీ గణేష్ ఫెస్టివల్ కూడా బాలగంగాధర తిలక్ అందుకే స్టార్ట్ చేసిండు, కమ్యూనిటీస్ దగ్గరికి రావాలి, అందరూ మంచిగా ఉండాలి, పాజిటివ్ ఉండాలి అని చెప్పి. ఆన్ దాట్ పాజిటివ్ నోట్ ఒక మంచి పాటనేసి వచ్చేద్దాం, దాని తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ లో పోదాం. లెట్స్ గో.

దీప్ సాంగ్ మన చిరుది జై చిరంజీవి సినిమాలోంచి ఆ పాట మస్తుంటది అసలు. జై జై గణేష్, అసలు ఆ సాంగ్ లా ఫుల్ మంచి డాన్స్ కూడా చిన్న చిన్న స్టెప్స్ వేసిన సూపర్ స్టెప్స్ ఉంటాయి. సో ఐ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గణేష్ సాంగ్స్ అయితే అది కూడా ఒక టాప్ ఫైవ్ లో ఈజీ ఉంటది. అండ్ ఇక గణపతి ఈ సెగ్మెంట్ తోని మనం ఇక గణేష్ ని కంక్లూడ్ చేద్దాము. బికాజ్ మస్తు ఉన్నాయి చెప్పిన ముచ్చట్లు ఇవాళ. ఐఎమ్ లైక్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు యునో టాక్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ టైం సరిపోదు, జల్ది జల్ది అయిపోతుంది మనకి టైం, అందుకని మనము ర్యాప్అప్ చేసే టైం వచ్చింది. బట్ మేబీ చూద్దాము ఒకవేళ క్యారీ ఓవర్ అయితే జర్రసేపు. బికాస్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, నేను మీకోసం నేను చూసేస్తా కదా, సో మీరు ఏం రీల్ చూస్తే మంచి ఉంటుంది, లేకపోతే ఏం న్యూస్ అని చెప్పి ఎంత కష్టపడతలేను నేను అసలు మీకోసం. ఈసారి ఖైరతాబాద్ గణేష్ 69 feet టాల్ ఉన్నాడంట. అండ్ ఈసారి థీమ్ ఏం తెలుసా, ఆయన పంచముఖ సంకటహర మహాగణపతి, అంటే 5 different faces 6 hands అంటుండం. సో అది కూడా ఎందుకు అంటే మెయిన్ ఇట్లా పీస్ ఉండాలి, ఏదన్నా కష్టాలు రాకుండా. సో అట్లా ఆ థీమ్ లా వరల్డ్ పీస్ అనుకోరు, ఇంకా మొత్తం చెప్పాలంటే అందరంతట మంచి ఉండాలి అన్న థీమ్ లెక్క వాళ్ళు చేసిండ్రు. బట్ 69 feet టాల్ మ్యాన్. అండ్ చాలా మటుకు మెటీరియల్ అంతా ఈకో ఫ్రెండ్లీ క్లే యూజ్ చేసిండ 25th కి నిమజ్జనం. సో ఇక ఎవరన్నా లక్కీగా ఇండియా లాగిన ఆర్ ఈవెన్ మన హైదరాబాద్ లా ట్యాంక్ బండ్ దగ్గర 25th December రోజు ఉన్నారు అంటే పండుగని వెరైటీ వెరైటీ గణపతులు మేమైతే పోతుండే బాసలు ఫుల్ టూ మచ్ ఉంటుండే. ఒక్కొక్క గణపతి వచ్చుడు ఏషుడు సూపర్ ఉంటుండే. కానీ కొన్ని వెరైటీ వెరైటీ గణపతులు వస్తుండే. వెరైటీ అంటే గుర్తొచ్చింది, ఈసారి నేను కొంచెం యునిక్ యునిక్ గణపతులు చేసిన ఆన్లైన్ లా. ఒకటేమో ఇట్లా గాలి లెగుతుండే వాళ్ళు మస్తు కన్స్ట్రక్టివ్ వేలు చేసిన, అసలు అది ఏం కన్స్ట్రక్షన్ గాని మొత్తం బ్యాలెన్స్. ఒక గణేష్ అయితే నన్నే గుర్తు చేసిండు, ఫోన్ పట్టుకొని సెల్ఫీ దిగుతున్నాడు. గణపతి దగ్గరకు వచ్చిన వాళ్ళు సెల్ఫీ దిగుతారు, కానీ ఈ గణపతిని చేయడమే వాళ్ళు అద్దాలు గిద్దాలు పెట్టుకుని ఫుల్ సెల్ఫీ పట్టుకొని దిగుతున్నాడు. కొన్ని కొంచెం వెరైటీ వెరైటీ అనిపిస్తాయి నాకు, ఎందుకంటే గణపతిని గణపతి లెక్క ఉంచొచ్చు కదా. ఓజీ గణపతిని చూసినా నేను, అంటే ఇవన్నీ ఆన్లైన్. బట్ పారడైజ్ గణేష, ఇప్పుడు పారడైజ్ గురించి మాట్లాడుకున్నామా, హరి బై నాని పారడైజ్ డ్రెస్ వేసుకుని పోతే అది వేరే కథ గణపతిని చూడండి. కానీ గణపతినే డ్రెస్ వేసి జడలేసి గణపతిని తయారు చేస్తారా బై, ఇక ఏం చెప్తాం. కానీ చేసిండ్రు పారడైజ్ గణేష అంట, పెద్ది గణేష అంట, వెరైటీ వెరైటీ. ఇప్పుడు ఇరుముడి సినిమా వచ్చింది కదా, ఇరుముడి సినిమాల గణపతి సోదరుడు మన అయ్యప్ప స్వామి. గణపతి ఎందుకు మన వాళ్ళ తమ్ముడు డ్రెస్ వేసుకుంటాడు, కొంచెం మనం ఆలోచించచ్చు కదా. ఆయన కూడా ఇరుముడు కడతాడు, ఓకే బోని అది కొంచెం ఆఫ్ చేయొచ్చు. ఎందుకంటే గణపతి అయ్యప్ప స్వామి దూడి పోతుండే వాళ్ళ తమ్ముడిని, అందుకే ఇరుముడి కట్టుకుని పోతున్నారు అనుకోవచ్చు. బట్ కొన్నైతే ఒక దగ్గర ఎక్కడో చూసినా కోల్కతా అంట, ఎంత క్యూట్ ఉన్నాడు గణపతి. ఇఫ్ యూ క్యాన్ సర్చ్ గో సర్చ్ ద క్యూట్ గణపతి అని, వైరల్ గణపతి అనమాట. ఏం క్యూట్ ఉన్నాడు, చిన్న బేబీ గణపతి లెక్క తయారు చేశారు. వెరీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్ళిపోయింది. కుచ్చు పుచ్చు గణపతి అన్నట్టు పిలుస్తున్నారు. బట్ బ్యూటిఫుల్ ఉన్నాడు, చిన్న బేబీ పుట్టినప్పుడు గణపతి ఎట్లున్నాడు అట్లున్నాడు అనమాట. సో ఇక లేట్ ఎందుకు, ఇక నిమజ్జనం కూడా చేసేసినాము. సో నా ఫేవరెట్ లాస్ట్ పాట పెట్టేస్తా, ఆ పాట ఇనేసి నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోతాం. ఓకే లెట్స్ హియర్ దిస్. ఇది హిందీ పాట కానీ నా ఫేవరెట్ పాట వెనా ఇట్ కమ్స్ టు గణేష్. లెట్స్ గో.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meek andistondi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
0: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబీ 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
3: ఎందుకు రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
0: America ochinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada. Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.
6: రాధిక, నెక్స్ట్ వీక్ ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
7: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మకా విత్ మీ మాస్ పిల్ల, మీ ఆర్జే అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3, రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. బ్రేక్ ఎలాగంటే ముందు మనము గణపతి పండుగ గురించి మాట్లాడుకుంటున్నాము. మండే రోజు స్టార్ట్ చేసి నేనైతే 3 డేస్ అనుకోండి, నిన్న ఈవినింగ్ నిమజ్జనం చేసేసిన, కానీ మస్తు బాధ అనిపించింది. ఇక నేను ఏమంటున్నా సార్, ఇంకా తెరసేపు మాట్లాడేసుకుందాం, ఎందుకంటే నాకు కడుపు రెండలే. గణపతి లెక్క నాకు కూడా కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట, లైక్ హ్యాపీ, సంతోషం, అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో అందుకని ఇంకా జరాసేపు మాట్లాడుకుందాం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే గణపతి పండుగ ఎట్లా అంటే, నేను చెప్పిన కదా, ఇట్స్ ఎ హ్యాపీ ప్లేస్ అనిపిస్తుంది. కానీ ఎంత భక్తితోని, ఎంత ప్రేమతోని పెట్టి నిమజ్జనం చేయాలంటే అదొక అదొక బాధ. అరే వెళ్ళిపోతున్నావా, నాకైతే సాయంత్రం నుంచి అయితే అసలు కాల్ చేతులు ఆడతలేవు. అరే ఈ 2 రోజుల నుంచి ఎంత ఉండే చేసినా, ఎంత మంది వచ్చిండ్రు, ఎంత లైక్ గడబడి గడబడి ఉండే, అండ్ సడన్ గా సాయంత్రం నిమజ్జనం చేయాలంటే అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ సాడ్నెస్. అబ్బా ఇప్పుడే పంపించేయాలనా, అండ్ దట్ ఈస్ ట్రూ. నేనైతే ఇండియాలో కూడా పండుగల దగ్గర చూస్తుండే కదా, ఇట్లా తీస్తే ఖాళీ అయిపోతుండే, పెద్ద పెద్దోళ్ళు కూడా ఏడుస్తుండే లైక్ అయ్యో వెళ్ళిపోయిందా అని. సో ఆ బాధ అయితే ఉంటది. బట్ మళ్ళీ వస్తాడు అన్న హోప్ తోని, మళ్ళీ వచ్చే వరకు అందరు మంచిగా ఉండాలి అన్న హోప్ తోని మనం పంపిస్తాం. నిన్నైతే మేము ఫుల్ ధూమ్ ధమాకా చేసాము. చెప్పాను కదా నేనే డ్యాన్స్ అంటే నా ఫ్యామిలీలో అందరు డ్యాన్సర్స్ అట్లానే అట్లా తయారు చేసేసాం. సో మస్తు అదే అంటే నువ్వు బార్లలో పబ్లలో ఆడాడు అది వేరే కథ, కానీ ఇది ఏంటంటే ఇట్ జస్ట్ కమ్స్ అవుట్ న్యాచురలీ వెన్ యూఆర్ హ్యాపీ. సో అట్లా ఫుల్ ఇక గణపతిని బయట తీసుకొచ్చినాము, తీసుకొచ్చినప్పుడు ఇంటి ఇంట్లో పక్కకే నిమజ్జనం చేసాము. బట్ యూఆర్ డూయింగ్ ఇట్ అట్ యువర్ ఓన్. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, ఏడో మనము ప్రొసెషన్ అలా మీరు ఇందులో ఉండే ఉంటారు, డాలస్ హాస్ బికమ్ నంబర్ వన్. అరే బై ధూమ్ ధమాకా లేని గణపతి పండుగ ఎట్లయితుంది నా, ఇక అందుకని ఇక ఏం చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవాలి. బట్ ఇప్పుడు వీఆర్ కాలింగ్ ఫర్ అన్వాంటెడ్ అటెన్షన్ అయిపోయింది కాబట్టి పెద్ద పెద్దగా చేసుకోలేము, కానీ చేసుకోవాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, మనకి డిస్కషన్ కూడా అయింది అందరితో. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ చేసుకోవాలి మన పండుగలు, మనము దిల్ ఖోల్కే కరో భయ్, బట్ అప్నే ఘర్ మే కరో, అప్నే కమ్యూనిటీ మే కరో, అండ్ బ్రింగ్ ద పీపుల్ టుగెదర్, దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మా కమ్యూనిటీలో పెట్టలే ఈసారి, ఎవ్రీ ఇయర్ పెట్టిన లాస్ట్ 3 ఇయర్స్ నుంచి, కానీ ఈ ఇయర్ అసలు పోనీ లోకల్ గా అట్లీస్ట్ నాకేమనిపిస్తుంది చెప్పిన కదా, వేరే కమ్యూనిటీ వాళ్ళ ఇంటికి పోతే నేను, వాళ్ళు ఏం చేస్తారు పెద్దగా అందరు కలిపి చేసుకోకుండా ఎవరు గల్లీకి వాళ్ళు పెట్టుకుంటారు. అట్లా అన్ఫార్చునేట్లీ మా గల్లీలో అంత సామరస్యం లేదు, సో అందుకని వీ కుడెంట్ డూ ఇట్. బట్ ఇక మేము ఆ ఇంటర్ పెట్టుకున్నాము ఫుల్, మస్త్ ఎంజాయ్ చేసినాము 3 రోజులు, అండ్ దెన్ ఇక నిమజ్జనం ఫైనల్ చేసేసినాం. కానీ మెయిన్ నిమజ్జనం గణపతిది మాత్రం సెప్టెంబర్ 25 ఇన్ ఇండియా. సో ఆ రోజైతే ఆన్లైన్ అయితే ఫుల్ ఉంటాయి అనిపిస్తుంది నాకు ఫోటోలు. అండ్ నేను చెప్పిన కదా ఈసారి 69 ఫీట్ ఖైరతాబాద్ వెళ్తాడు గణపతి, మస్తు పెద్ద ఉన్నాడు ఈసారి. అండ్ లాల్ బాగ్ జరాజా, మీరు బాంబే ఎప్పుడన్నా పోతే దేర్ ఆర్ కపుల్ ప్లేసెస్ యూ వాంట్ టు సీ. ఒకటి మన సిద్ధి వినాయక్ టెంపుల్, చిన్నగుంటాడు గణపతి కానీ ఏమన్నా పవర్ఫుల్ అంబానీస్ వీళ్ళు కూడా ఇట్లా నమ్మి ఆయన దగ్గరికి పోతారు. చిన్న గణపతి జస్ట్ ఇట్లా ఒక సైడ్ నుంచి ఉంటాడు కానీ ఏమన్నా పవర్ఫుల్ అనిపిస్తాడు ఆయన. సో నేనైతే పోయినా మొన్న లాస్ట్ టైం పోయినప్పుడు. సిద్ధి వినాయక్ ఇన్ బాంబే ఇస్ వెరీ వెరీ ఫేమస్, అండ్ ఇప్పుడు గణపతి టైంలో లాల్ బాగ్చా రాజా అని ఆయన చాలా ఫేమస్. ఆయన కాళ్ళు రెండు లైక్ సూపర్ స్ట్రెంగ్త్ అని చెప్పేసి అందరూ ఓన్లీ దర్శన్, ముఖ దర్శన్ ఒకటి, ఇంకా కాల్ పట్టుకొని దండం పెట్టుకోనికి రాత్రంతా నిలబడతారు. 6 o'clock దర్శనం స్టార్ట్ అవుతుంది అంటే రాత్రంతా నిలబడతారు అంటే ఇక మీరు ఇమాజిన్ చేయండి హౌ ఈజ్ ఇట్ యునో. సో వాళ్ళు ఫుల్ ఇక ప్రాపర్ గణేశులు అనుకోరు. బట్ ఇక గణపతి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక గణపతి పాట వేసేసి మళ్ళీ వచ్చి ముచ్చట పెట్టుకుందాం. లెట్స్ గో.

0: హలో
1: హలో అండి.
0: హాయ్ అండి, బాగున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పేసి.
1: బాగున్నా, మీరెలా ఉన్నారు?
0: నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? హ్యాపీ వినాయక
1: చవితి. అది నాకే.
0: అవునా? ఒక్క నిమిషం. హలో, ఇప్పుడు వినిపిస్తుందా? కొంచెం సౌండ్ తగ్గండి మీ వాల్యూమ్. హలో, ఇప్పుడు వినిపిస్తుందా సార్? రాత్రి గారు
1: హ్యాపీ వినాయక చవితి
0: బాగా చేసుకున్నారా?
1: బాగా చేసుకున్నా.
0: అవునా? నిమజ్జనం అయిపోయిందా? పూజలు అంతా అయిపోతే ఎన్ని రోజులు పెడతారు మీరు గణపతి?
1: నేను ఈ రోజు తీసాను, నేను 3 రాత్రులు పెట్టుకుంటాను.
0: ఓకే, 3 అంటే పూజ అయిన

0: ఇప్పుడంటే తప్పదు కంపల్సరీ లేచి చేయాలి అన్న ఒక మోటివేషన్ ఉంటది. సో అయితే ఇవాళ నిమజ్జనం
1: అవునవును
0: కరెక్టే, కానీ ఇట్లాంటిది ఎక్స్ట్రా మోటివేషన్ ఉండాలి. ఒక స్పెషల్ ప్రసాదం చేయాలి, మనం కూడా ప్రసాదం తినాలి. వెరైటీ వెరైటీ ప్రసాదాలు చేశారా? అవునవును కరెక్ట్ కరెక్ట్.
1: అంటే
0: ఆయన పేరు చెప్పుకొని మనం తిన్నాము ఇంకా కరెక్ట్.
1: అదే ఉండ్రాలు చేసాను, కట్టికాయలు చేస్తాను, పాయసాలు చేస్తా, పులిహోర.
0: పులిహోర అవునండి, పులిహోర కూడా మన ట్రెడిషనల్ ఫెస్టివల్స్ లో పులిహోర మస్ట్ కదా. పులిహోర ఉంటేనే అదొక మన ట్రెడిషనల్ ఫెస్టివల్, పులిహోర ఉండాలి కంపల్సరీ, లేకపోతే అది ఒక కలర్ ఉండదు మనకి భోజనంలో. పులిహోర ఉంటేనే అదొక కంప్లీట్ అనిపిస్తుంది.
1: అప్పుడే వినాయక చవితి.
0: అవును అవును కరెక్ట్ కరెక్ట్. సో థ్యాంక్ యూ మీకు కూడా గణేష్ ఫెస్టివల్స్, యునో హోప్ గణేష్ ఇయర్ కూడా మంచిగా షుడ్ డూ ఆల్ గుడ్ థింగ్స్ ఫర్ ఎవ్రీబడి. బ్లెస్సింగ్స్ ఉండాలి మన అందరికి బప్ప మీద. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: ఓకే అండి, మీకు ధన్యవాదాలు,
0: బాయ్ అండి. So that was one of our callers celebrating Vinayak Chavithi. Manchiya 3 days 3 nights vedtharanta. So different kontha mandi 9 days vedtunnaru, kontha mandi actually nen north lo chusina ippudu 1 and a half day anamata. Vallu full day betti next day morning pooja chesi 1 and a half day ki ichinaru. Ambadi vallu kuda atle ichinaru, Tendulkar vallu kuda. So atla different vallaki different timings anamata. Bhakti iga మనకు ఓపికకి తగ్గట్టు భక్తి. కొంతమంది కంపల్సరీ 9 డేస్ పెట్టి ఇక లాస్ట్ కి నిమజ్జనం చేస్తారు. అది చేసే వాళ్ళు అయితే సూపర్ అని చెప్తాను నేను, ఎందుకంటే చాలా కష్టము. ఇప్పుడు మనము మన డే టు డే లైఫ్ చేసుకుంటా ఒక ఫుల్ 9 డేస్ పెట్టాలి అంటే అదొక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. సో హ్యాట్స్ ఆఫ్ టు దోస్ హూ ఆర్ డూయింగ్ 9 డేస్, దట్ ఈస్ గ్రేట్. ఇంకా మనం దీనికి వచ్చేసరికి నేనైతే 3 డేస్ అని చెప్తా కదా, నాకు నేనెట్లా అంటే నేను తెచ్చిన రోజు నైట్ కూడా కౌంట్ చేసిన. సో అట్లా మాకు నిన్న తీసేసిన గణపతిని మంచిగా వాటర్ లో నిమజ్జనం చేసినాం. పొద్దున ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనే తీసుకొచ్చిన, నేను కూడా ఎవ్రీ ఇయర్ ఈకో ఫ్రెండ్లీ తెస్తా. సో పొద్దున లేచి మావాడు అంటాడు, అయ్యో గణపతి ఎటువైండు మమ్మీ ఎటువైండు అంటాడు. అంటే అరే గంగ దగ్గరికి వెళ్ళిపోయింది రావాలి మమ్మీ దగ్గరికి అంటే ఏ ఇదేం మంచిగా లేదు అంటే అరే బై దిస్ ఇస్ లైఫ్, ఇట్ గోస్ అండ్ యునో ఇట్ గోస్ ఇన్ ఫుల్ సర్కిల్. మళ్ళీ వస్తాడు, డోంట్ వరీ. మా అంటే ఇక మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలనా అంటే ఇక వస్తూనే ఉంటాయి. ఇప్పుడు పండుగలు స్టార్ట్ అవుతుంటే ఇక బతుకమ్మ పండుగ వస్తుంది, బతుకమ్మ పండుగ అయినాక మంచి మన దసరా వస్తుంది, దివాళీ వస్తుంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెస్టివల్స్. ఇక స్టార్ట్ అనుకోరు, ఇక తొలేకాదాసి వచ్చింది అంటే ఇక అన్ని పండుగలు స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఇక మెయిన్ ఇప్పుడు గణపతి పండుగ నుంచి అయితే ఇక నెక్స్ట్ మంత్ మనకి దసరా వస్తూనే ఉంది. దసరా కంటే ముందు బతుకమ్మ చేసుకుంటాము. బట్ బతుకమ్మ అంటే గుర్తొచ్చింది, టీ ప్యాడ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ వచ్చేసినాయి. సో మీకు మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి టీ ప్యాడ్. నేను కూడా పోతా మంచిగా మస్తు తయారయ్యి మంచిగా బతుకమ్మకి పోతా. అక్టోబర్ 17th సాటర్డే 12:00 నుంచి మిడ్ నైట్ వరకు కమెరికా సెంటర్ లో. సో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎంట్రీ పార్కింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. కానీ జర జల్దీ పోవాలి, ఎందుకంటే బతుకమ్మ ఆడాలన్నటోళ్ళు 4 గంటల అట్లా స్టార్ట్ చేసేస్తారు. బట్ ఈవినింగ్ నేమో ఏదైనా దేర్ విల్ బి మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. సో మంచిగా ఫుల్ ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఫ్యామిలీతో పోయి కూర్చొని మంచిగా ఇండోర్స్ ఉంటుంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అవుట్డోర్స్ మనం ఆల్రెడీ మనం చేసిన లొల్లి లొల్లికి అవుట్డోర్స్ ఎటన్నా పోవాలని అంటే పెద్ద లొల్లి అయిపోయింది. దట్ గణేష్ కూడా అది వర్తిస్తుంది. అండ్ షో ఆఫ్, ఇప్పుడు మనోళ్ళ మీద యుఎస్ లో మాట్లాడుకుందాం జరసేపు. పీపుల్ ల్యాంబోలలా టెస్లాలలా ఓ గణేష్ నిమజ్జనం చేయడానికి తలుపులు ఓపెన్ చేసుకుని విండోలు ఓపెన్ చేసుకుని పైన పట్టుకుని గణపతిని గణేష్ మహారాజ్కి అని మస్తు లొల్లి పెట్టినాం మనం. ఏమైంది, వి ఇన్వైటెడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ నెగిటివ్. తెల్లోళ్ళు ఆర్ లైక్ ఏమో ఏం చేస్తారని. అరే మంచిగా ఇండి మన గల్లీ ముంగడ ఆడుకున్న రీల్ని తీసుకుపోయి కూడా ఆడెవరో ఊర్లో కూర్చున్నామంటది. ఇది ఏమైనా భావ్యమా, ఇట్లా చేస్తారా? అరే బై ఎవరు ఇంటి ముంగట వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు మీకేం లొల్లి. బట్ అన్వాంటెడ్ అటెన్షన్ అయిపోయింది. అండ్ మనము షో ఆఫ్ ఎక్కువ ఇదైపోయే వర్కలు ఏమైపోయింది, పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ ద రాంగ్ వే. సో అందుకని ఈసారి చాలా చల్లబడ్డం. అందుకే ఇక మనము వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ యాజ్ మచ్ ఇన్ డాలస్ అనిపించింది. బట్ టెంపుల్స్ వల్ల చేస్తున్నారు మేము. కొత్త ఒక కొత్త టెంపుల్ కూడా ఓపెన్ అయింది, వాళ్ళు గణపతి పెట్టిండ్రు అని నేను ఓలేకపోయినా బికాస్ ఐ హ్యాడ్ టూ మెనీ పీపుల్ అట్ హోమ్. బట్ ఇంకా గణపతులు ఉంటాయి, ఇర్వింగ్ దగ్గర కూడా మంచి గణపతిని పెడతారు. సో ఇక్కడిక్కడ గణపతులు చూడాలంటే మాత్రం టెంపుల్స్ వల్ల పోయి చూడండి, మంచిగా మంచి గణపతి పూజ మంచిగా చేస్తారు. బట్ కొంచెం లెస్ షో ఆఫ్ ఉంటే

0: పంచుకుంటుండే. బట్ ఇక డాలస్ లో చేరొక 1-2 ఇయర్స్ చల్లబడితేనే బెటర్, సో దట్ మనం వీఆర్ బ్యాక్ రెక్యూపరేటింగ్ అండ్ రీస్టార్టింగ్ అగైన్. ఆన్ దట్ నోట్ లెట్స్ గో హియర్ ఎ నైస్ సాంగ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ విల్ టాక్ మోర్.
1: శరణమయ్యప్ప
0: గణపతి అమ్మ నుంచి వెళ్ళాం.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరుంటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ ఆర్జే మీ మాస్పిల్లా అనుతోని. నేను ఎవ్రీ థర్స్డే 7 to 9 PM. ఇవాళ మనం ఫస్ట్ సెగ్మెంట్ చేస్తున్నాము, ఆర్ ఫస్ట్ అవరే అనుకోరే, ఇక ఫస్ట్ సెగ్మెంట్ కూడా కాదు, 1 hour ఈజ్ ఫర్ అవర్ గణపతి బప్ప సెలబ్రేషన్స్. ఎట్లా చేసిండ్రు, ఏం చేసిండ్రు, ఏమేమి స్పెషల్ చేసిండ్రు అని ఇంతకు ముందు సుగాత్రి గారు చెప్పినట్టు నిమజ్జనం చేసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, బట్ వి లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. సో మంచిగా భోజనాలు, మంచి వెరైటీ వెరైటీ, ఆయన పేరు చెప్పుకొని మనం తింటాము అండ్ మంచిగా అనిపిస్తుంది. సో నాకైతే పిలిచిన వాళ్ళు అందరూ ఇట్లా 10 నిమిషాలకన్నా వచ్చిపోతే మంచిగా అనిపించింది, ఎందుకంటే డే టు డే కలవము, కొంతమందిని అయితే లిటరలీ నెలకు ఒకసారి కూడా చూడము. సో వచ్చినప్పుడు అదొక మంచి ఒక గుడ్ వైబ్ అనిపిస్తుంది, హ్యాపీ వే యూ కనెక్ట్ బ్యాక్. సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ ఫెస్టివల్స్, దట్ మంచి మంచి పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలి, మంచి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని మన శక్తి కొలదు చేసుకోవాలి. అండ్ we meet people, we greet people and we carry the traditions. ఇప్పుడు మన పిల్లలకి ఆ ట్రెడిషన్ మనతోనే ఎందుకు అవ్వదు, ఈ జనరేషన్ తోనే ఎస్పెషలీ ఈడ పెరుగుతున్న మనోళ్ళకి జర్ర వదిలేసామంటే యో బ్రో నో బ్రో దట్స్ నాట్ కూల్ బ్రో ఐ డోంట్ వాంట్ టు వేర్ కుర్తా బ్రో ఇట్లా మాట్లాడతారు. సో అందుకని కంపల్సరీ మా వాళ్ళు అయితే వచ్చినట్టు కూర్చుంటారు, ఏ కుర్త పదం వేసుకురాపో అంటే ఇక చెప్తున్నా కదా ఖాళీ మాత అనమాట, కుర్తా నేను చెప్పకంటే ముందే వాళ్ళు మంచిగా సొమ్ములు కూడా వేసుకొని వస్తారు, కూర్చుంటారు, మంచిగా పూజ చేస్తారు, గణపతి చిన్న చిన్న స్తోత్రం నేర్పిస్తే మంచిగా చదువుకుంటారు. సో ఐ థింక్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం అది ఎంబెడ్ చేసామంటే దే విల్ రియలైజ్ దట్ అరే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై కల్చర్, నా కల్చర్ లా నేను ఇట్లా సెలబ్రేట్ చేసుకోవాలి అని. అది నెక్స్ట్ జనరేషన్ కి పోతే ఇక మన లైఫ్ ధన్యం అయిపోయింది అనుకోవాలి, ఎందుకంటే దట్ ఈస్ వాట్ వీ గివ్ దెమ్ టు అవర్ కిడ్స్. ఎన్ని పైసలు ఇచ్చినామా, ఎన్ని బిల్డింగ్లు పెట్టినామా, ఎవ్వడు చూడడు అరే ఎంత మంచిగా నేర్పించిండ్రు భయ్, ఎంత డీసెంట్ గా అన్ని నేర్చుకున్నాడు అరే. ఒక ప్రసాదం మన లెక్క 4 ప్రసాదాలు చేయకపోయినా ఒక చిన్న పాయసమో రవకేసరో చేసి గణపతి పెట్టినంటే ఖుషి అయిపోవాలి, లేకపోతే ఒక డోనట్ కొనుకొచ్చినా సరే. కానీ గణపతి ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు ఇఫ్ దే క్యారీ ద ట్రెడిషన్ కదా, దాట్ ఈస్ బ్యూటిఫుల్. ఐ రియలీ రియలీ హోప్ దట్ ఇది అవుతుంది అని. బట్ అది మనం స్టార్టింగ్ నుంచి పిల్లలకు నేర్పిస్తుంటే వస్తుంది. తర్వాత కొంచెం బ్రేక్ రావచ్చు బికాస్ ఆఫ్ ద కాలేజీకి వెళ్ళిపోతారు, బయటకు పోతారు, బట్ కీప్ టాకింగ్ టు దెమ్ అబౌట్ ఇట్. వాళ్ళకి మాట్లాడుకుంటే చేసినామో అది చేసినామో అంటే వాళ్ళు రిటర్న్ వచ్చినాక కూడా దే విల్ క్యారీ ఇట్ ఆన్ అండ్ కొంచెం వాళ్ళకి మెచ్యూరిటీ వస్తే ఐ ఫీల్ లైక్ అంతే ఇక దే గాట్ ఇట్ అనుకోవచ్చు. అండ్ ఇక వెరైటీ వెరైటీ గణేశులు అంటే నాకు గుర్తొచ్చింది చెప్పిన కదా, కొన్ని అయితే చాక్లెట్ గణేశాలు చూసిన అది మా వాడు కరెక్ట్ అడిగింది నన్ను క్వశ్చన్, అమ్మా నిమజ్జనం అంటే ఈ గణపతిని ఇసుకపోయి పాలలు వేస్తారా, మిల్క్ షేక్ అవుతుందా, చాక్లెట్ మిల్క్ షేక్ అని అడిగిండు. పాయింటే కదా, ఏం చేస్తారు అన్ని చాక్లెట్లతో గణపతిని చేసి. అరే నేను ముందు చూసా ఏదో కాంట్రవర్సీ అయిందంట, వాళ్ళంట పర్మిషన్ తీసుకోలేదంట, 1 crore గణపతిని చేసిండ్రు. వాళ్ళ నిమజ్జనం ఎట్లా చేయాలి, నాకు తెలిసిన వరకు అందరికీ 2 gajals వంచాలి, దట్ ఈస్ అ గుడ్ థింగ్, అందరు గుర్తుతో వేసుకోవాలని వేసుకుంటారు. కానీ కొన్ని కొన్ని అయితే అసలు ఎక్కడ ఇననట్టు కొంతమంది అదేంది కొబ్బరికాయలతో చేసిండ్రు. ఎన్ని వెరైటీ గణపతులను చూసినాము నేను ఆన్లైన్ లా, ఇలా మాలో కూడా గుసెట్టి చూపిస్తా ఉన్నా, అరే ఈ గణపతిని చూడండి, ఆ గణపతిని చూడండి అని. ఎందుకంటే అసలు ఐడియాలు ఎట్లా వస్తాయి భయ అనిపిస్తుంది నాకు, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గణేష. ఎందుకంటే అందరు సేమ్ పెడితే, సేమ్ గణపతిని పెడితే ఎట్లుంటది అనుకుంటాం కదా. సో అందుకని వీళ్ళన్ని వెరైటీ వెరైటీ. ఇంతకుముందు మీరు ఇన్న పాట కూడా ఇరుముడిలోంచి కొంతమంది చెప్పారు కదా, ఇరుముడి గణేష చేసిండ్రు. ఒకరైతే గరుడ వాహనం గణేష చేసిన, అరే భయ్ గణపతిని గణపతి లెక్కించి వాహనాలను మార్చండి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే గణేష పెట్టొచ్చు కదా, వెంకటేశ్వర స్వామి కూడా గణపతి కావాలనా, కాదు ఒక నాకు అర్థం కాదు. దాట్స్ ఫ్యూ థింగ్స్ ఐ డోంట్ అండర్స్టాండ్ దట్. ఒక లాయర్ గణపతి అంట, గణపతి ఫుల్ జడ్జి లెక్క తయారయ్యి నాకేమనిపిస్తుంది తెలుసా, చిన్నగా ఉన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు బీగం బజార్ గిట్ట అట్లా పోతే పండలు మస్తు అనిపిస్తుండే, లోపలికి ఇట్లా పోవాలి, మళ్ళా ఎక్కడెక్కడ గణపతులు ఉన్నారని చూడాలి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్. ఇక వెరైటీస్ ఉనికి పోతామంటే మాత్రం అది ఇండియాలో ఉంటే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. బట్ లూడో గణేష అంట, లూడో ఆడతాం కదా మనము, లూడోతో గణేష చేసిండ్రు. అరే ఈ ఇడికి వస్తే భయ్ మీకు ఇట్లాంటి ఐడియాలు నాకు అర్థం కాదు, కోడి మీద కూర్చున్నాడు గణేష, కోడికి గణపతికి ఏమి సంబంధం, అరే నువ్వు కూసోబెడితే ఏదైనా పెద్ద మంచి దాని మీద కూసోబెట్టు, ఎల్క మీద కూసోబెట్టు భయ, ఆయన వాహనం ఎల్క, ఇప్పుడు ఏఐ వస్తుంది కదా, అది న్యూ థింగ్,
నేను ఈసారి చూసింది అయితే పరేషాన్. గణపతి, అరే గణపతి, ఆడ లడ్డూలు అంతరంట, గణపతి లేచి వస్తున్నాడు, జల్ది జల్ది పోదాం పదా అని చెప్పి బేబీ గణేష్ ఏఐని మస్తు వాడుకొని సూపర్, అంటే ఒక గుడ్ నేలో మనం నవ్వుకోవచ్చు రీల్స్ చూసుకుంటా. ఐ ఫీల్ లైక్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, అది ఉండాలి మనకి. ఆన్ దాట్ నోట్, ఇక ఇప్పుడు మనము ఫైనల్లీ వీఆర్ సేయింగ్ టాటా బాయ్ బాయ్ టు అవర్ గణేష్ సెగ్మెంట్. బట్ ఇక ఎండింగ్ చేసే ముందు వీల్ ప్లే వన్ మోర్ నైస్ సాంగ్ ఆఫ్ గణేష్ అండ్ వీ విల్ క్లోజ్ ఇట్ అవుట్. బట్ ఇక లైక్ ఐ సెడ్, దిస్ ఈస్ అ గుడ్ సాంగ్ దట్ వీ షుడ్ ఆల్ యునో ఫాలో. అన్నిటికంటే ఇంపార్టెంట్ సాంగ్ కాదు, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే బీ గుడ్ టు ఎవ్రీబడి, యునో పాజిటివ్నెస్ తీసుకోండి, చేతనైతే ఒకరు హెల్ప్ చేయరు మంచిగా. అండ్ గణపతి దగ్గరికి నేర్చుకోవాల్సింది ఓపిక, యూనో ఆ పేషెన్స్ అండ్ ద గుడ్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్. మంచి చదువుకోర్రి, మంచిగా చదివియర్రి, లేకపోతే ఎనీ డే యు ఆర్ నెవర్ టు లేట్ టు లెర్న్, యునో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. So have a blessed year అని చెప్తా నేను. అండ్ ఆన్ దాట్ నోట్ ఇంకొక పాట అగైన్ నేను చెప్పిన, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్, ఇట్స్ ఇన్ హిందీ బట్ యూ విల్ లైక్ దిస్ సాంగ్. చలో లెట్స్ గో లిసన్ టు దిస్ సాంగ్ అండ్ కాల్ ఇట్ గణపతి బప్ప మోరియా. లెట్స్ గో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: అమ్మా, సాటర్డే మూవీ
1: మనబడి క్లాస్.
4: అమ్మా, ఓల్డ్ మెక్డొనాల్డ్ హాడ్ ఎ ఫార్మ్.
1: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
4: ఉప్పు కప్పు రంబు.
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
7: ఫ్రమ్ కేఆస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
8: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించడానికి అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 times విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
9: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
8: What is this address again?
7: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
10: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ మాస్పిల్ల, మీ ఆర్జే అనుతోని. మనం మన సెకండ్ అవర్ లోకి ఎంటర్ అయిపోయినాం. మన ఫస్ట్ అవర్ వాజ్ సో బ్యూటిఫుల్. నాకైతే మళ్ళీ గూస్ బంప్స్ వచ్చేసినాయి. గణపతి గురించి మాట్లాడితే అదొక డిఫరెంట్ వైబ్ అని చెప్పేసిన కదా. బట్ మనం కంక్లూడ్ చేసేసినాం ఆ సెగ్మెంట్. సో ఈ 1 hour ఇక మనం మన రెగ్యులర్ ముచ్చేట్లకి, మన రెగ్యులర్ లైఫ్ లోకి వచ్చేద్దాం. అండ్ మనము మన స్టైల్లో వస్తేనే మంచి ఉంటుంది కాబట్టి ఒక మస్తు పాట పెట్టేస్తున్నా, పార్టీ నేషన్ రీ. దెన్ we will talk about what's trending, what to look forward. Weekend em nadustundi, Dallas lo em nadustundi, world em nadustundi. Massimo chelu pettukundam. We have 1 more hour for us. Let's go.

Welcome back, listeners. Mere intilaru Doom the Maka with me RJ, me Maspilla Anutoni. Nenu mana second half hour laga, second half segment laga cheshna. First hour loki 7 to 9 unta. Every Thursday, me kosam. Iga manamu mana traditional nunchi o cheshna mu mana mana zone laga cheshna, anu zone laga cheshna. Inta kundu meru patali innaru lada, irumudi actually. First nenu break okanta mada jabda vankuna mashpena. చాలా మంది యూసేజ్ ఉంటారు. నేను చెప్పిన లాస్ట్ వీక్ ఐ వాజ్ యాక్చువల్లీ డూయింగ్ ఎ స్మాల్ సెగ్మెంట్, చూడకపోతే మాత్రం చూడమని చెప్పిన. బట్ ఇక మీరు టెన్షన్ పడకండి, ఇంకా చూడలేదంటే మాత్రం, ఎందుకంటే స్ట్రీమింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇరుముడి ఈజ్ కమింగ్ టు నెట్ఫ్లిక్స్ టుమారో, September 18th కి ఓటీటీ రిలీజ్ వచ్చేస్తుంది. నేనైతే ఇంకొకసారి చూస్తా భయ్, కొంచెం సాడ్ అవుతా, బట్ మళ్ళా చూస్తా. బికాస్ నేను చెప్పిన కదా, ఇట్స్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ దట్ మేడ్ మీ ఫీల్ గుడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. కొన్ని మూవీస్ మిస్ కావద్దు, ఒక మంచి ఫీల్, ఒక ఇమోషనల్ కనెక్షన్ ఉన్నది అంటే ఇరుముడి రవితేజ హిట్ కొట్టిండు బై, ఫైనల్లీ ఇన్ అ గుడ్ మూవీ జానర్ లా. సో దాట్ వాజ్ దాట్ ఈస్ ఇరుముడి ఈస్ కమింగ్. ఇక ఓటీటీ ఈ వారం ఏమేమి వస్తున్నాయి అంటే మాత్రం మస్తున్నాయి ఈసారి. బట్ కొన్ని ఇంటర్నేషనల్, కొన్ని హిందీ, తెలుగులో అయితే ఇరుముడి వస్తుంది. లవ్ స్టోరీస్ ఇస్ కమింగ్ టు త్రీ, లవ్ స్టోరీస్ త్రీ ఇస్ కమింగ్ టు నెట్ఫ్లిక్స్. అండ్ మన అదేంది, మొన్న నేను లాస్ట్ వీక్ కూడా చూసా యాక్చువల్లీ, విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రిలీజ్ అయింది ఆల్రెడీ. అండ్ మంచిగా ఉంది, ఇట్స్ లైక్ వన్ టైమ్ వాచ్ అనిపించింది. కొంచెం స్వీట్ గా ఇట్ గోస్, బట్ మళ్ళీ ఇట్ బికమ్స్ ఎ లిటిల్ బిట్ సాడ్. బట్ ఒక మంచి మెసేజ్ ఇచ్చుకుంటా, అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ట్రెండ్ ని పాటించుకుంటా, ఒక మంచి, ఒక గుడ్ వాచ్ ఫర్ ఫ్యూ అవర్స్ అనుకునే టైప్. యూ వాంట్ రిమెంబర్ మచ్ ఆఫ్టర్ అ డే ఆర్ టూ, బట్ ఇట్స్ అ గుడ్ మూవీ టు వాచ్ ఇఫ్ యూ, అండ్ ఎస్పెషల్లీ సూర్యాన్ని చూడాలి అనుకుంటే మాత్రం ఆ సినిమాని చూడొచ్చు. సూర్య ఇల్లు ఏదైతే సెట్ వేసిండ్రో సూపర్ ఉంది, అక్కడ ఇల్లు ఉంటే మస్తు అనిపించింది నాకు. ఇల్లు గురించి కూడా చూడొచ్చు. అండ్ గాంధారి తాప్సీ పన్నుది ఒకటి రిలీజ్ అయింది, అది కూడా చూసా. కొంచెం ఇట్లా పిల్లల్ని ఎత్తకపోతే ఏమైతుంది అని ఇక నేను సినిమా చెప్పేస్తాను, ఎందుకంటే నెట్ఫ్లిక్స్ ఓటీటీలకు వచ్చినాక ఇక మనం వెయిట్ చేయొద్దు, మనం మాట్లాడేసుకోవచ్చు. అండ్ చెప్తున్నారు కదా, మీరు చూడకపోతే మాత్రం రేపు రిలీజ్ అవుతుంది ఆన్ నెట్ఫ్లిక్స్, పోయి మంచిగా హ్యాపీగా ఇరుముడి చూడండి, యూ విల్ నో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇక ఓటీటీ రిలీజ్ అయితే అది, నెక్స్ట్ వీక్ అయితే పారడైజ్ రిలీజ్ అన్న కదా, సో చూద్దాం సినిమా ఎట్లుంటుందో. నెక్స్ట్ థర్స్డే వరకు మనకి నేను కూడా పోయి చూస్తే చూడొచ్చు, లేకపోతే అట్లీస్ట్ టాక్ తో వస్తా ఏమున్నాయి ఏం లేవని. ఇక అంత లోపల ఒక మంచి పాట ఇనేసి వచ్చేసేయండి, అండ్ వీ విల్ బీ హ్యావింగ్ మోర్ కాన్వర్సేషన్ రైట్ ఆఫ్టర్ దిస్ సాంగ్.

Welcome back, listeners. Meerina Pata, Vai Bundi Baby was from Mirai. Ee cinema la mona mana Telugu Awards ainappudu villain lekka chesindi kada mana Manchu Manoj ki villain ki award kuda vachindi. So adu konjam manchi anipinchindi that you know different genre la try chesindu and he actually got an award. How cool is that? I like Manchu మనోజ్, ఎందుకంటే వాయిస్ ఒకటి సూపర్ ఉంటుంది, బట్ కొంచెం ఎక్స్పెరిమెంటల్ చేద్దాము అన్న ప్రాసెస్ లో కూడా నడుస్తున్నాడు. అండ్ దట్స్ అ గుడ్ థింగ్. ఒకటే జానర్ లో పోయి ఒకటే చేయకుండా ఇట్స్ హై టైమ్ మనోలు డిఫరెంట్ వెరైటీ చెయ్యాలి. బికాస్ మనం ఇప్పుడు మలయాళం తమిళ సినిమాలు చూస్తాం కదా, ఎంత కాన్సెప్ట్లు కొత్త వెరైటీలు వస్తాయో మన దగ్గరికి ఇంకా వస్తలేవు అని అనుకునే టైం వచ్చేసింది. కాబట్టి ఇట్లాంటి వెరైటీలు చేస్తేనే బెటర్. ఓ ఇంకా కాన్సెప్ట్ న్యూ ట్రెండింగ్ అంటే నాకు నిన్న లిటరలీ ఐ వాజ్ వాచింగ్ వాట్ ఈస్ టుడే స్పెషాలిటీ అన్నప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు? లైక్ అబ్సల్యూట్లీ నో వన్, రైట్? సో ఆమెది 110th బర్త్ యానివర్సరీ జరిగింది నిన్న. ఓకే, సో ఆమె బర్త్డే రోజు డిసైడ్ అయినరు దట్ దే ఆర్ గోయింగ్, అంటే ముందే డిసైడెడ్, బట్ దే స్టార్టెడ్ ద మూవీ యాజ్ అ బయోపిక్. ఆమె లైఫ్ బయోపిక్ ని చేయాలి అని డిసైడ్ చేసిండ్రు. కానీ ఇక్కడ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి తెలుసా, వాళ్ళు రష్మిక మందనాని మన పుష్ప హీరోయిన్ ని, ఆమెని యానిమల్ హీరోయిన్ ని, ఆమెని మన ఎంఎస్ సుబ్బలక్ష్మి లెక్క తీసుకున్నారు. సో ఫస్ట్ క్లాప్ మన కమల్ హాసన్ క్లాప్ కొట్టినప్పుడు ఫస్ట్ జస్ట్ ఆమె లుక్ ని ఇంట్రడ్యూస్ చేసిన నేను ఆమె బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్ కింద. నేను ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పాలన్నా నాది, నాకు నచ్చలే. ఎందుకు తెలుసా, మేబీ ఈమెని ఆ లుక్ టెస్ట్ వాళ్ళంతా చేసినప్పుడు పర్ఫెక్ట్ అనిపించిందేమో గాని, బట్ ఐ థింక్ దే కుడ్ హ్యావ్ సర్చ్ అ లిటిల్ బిట్ మోర్. యునో ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ, ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్ అండ్ నేను ఆమె జర్నీ చదివిన, లైక్ యునో ఐఎమ్ ఎ బిగ్ అవిడ్ రీడర్. సో నాకు ఎవరి గురించి అయినా కూడా లైక్ ఇంత లైక్ ఎస్పెషలీ దీస్ ఆర్ లైక్ లెజెండరీ కదా, సో వాళ్ళ గురించి చదవాలనిపిస్తుంది. అండ్ వెన్ ఐ హర్డ్ అబౌట్ హర్ ఆమె జర్నీ, వాళ్ళ మామ్ది కానీ, లైక్ యునో హౌ షీ బికేమ్, ఈమె దేవుళ్ళ డైరెక్ట్ దేవుళ్ళు లేస్తారు ఈమె పాటలు విని అన్నంత బ్యూటిఫుల్ వాయిస్ ఆమెది, రైట్? సో ఆమె రోల్ చేస్తున్నప్పుడు యు డోంట్ వాంట్ ఎక్స్ట్రీమ్లీ ఫెమిలియర్ ఫేస్ దట్ యు సీ ఆర్ అసోసియేట్ విత్ సమ్ అదర్ మూవీస్, రైట్? చూసాం, మేబీ షీల్ బి, బట్ ఐ ఫీల్ లైక్ నాకు షీస్ టు పాలిష్డ్ అనిపిస్తుంది. యూనో నేను ఒక లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఒక ఫోటోషూట్ చూసిన, విద్యా బాలన్ ఎంఎస్ లాగా రెడీ అయ్యి ఫోటోషూట్ చేసింది. ఆమె అసలు డిట్టో దిగింది తెలుసా, ఎంఎస్ సుబ్బలక్ష్మి లాగా. ఇప్పుడు గో మీరు పోయి రీసెర్చ్ చేసుకుంటా ఎంఎస్ సుబ్బలక్ష్మి విద్యాబాలను కొడితే ఫొటోస్ వస్తాయి. ఎంత బాగుంది తెలుసా, ఆమె తీసుకోవచ్చు టు బి వెరీ ఆనెస్ట్, ఎందుకంటే ఆమె దింపేసింది ఇంప్రెషన్ టు ఇంప్రెషన్ అండ్ షీ కుడ్ హావ్ పుల్డ్ ఇట్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దాట్ అనిపిస్తుంది, మనోళ్ళు సేఫ్ జోన్ లకు పోయినరేమో బై టేకింగ్ సంబడి అనిపిస్తుంది. లాట్ ఆఫ్ కాంట్రవర్సీ దట్ ఈమెన్ తీసుకున్నారు ఈమెన్ తీసుకున్నారు, బట్ యూ నెవర్ నో. అనిరుద్ధ్ ఈజ్ ద మ్యూజిక్, ఆమెకి స్పెషల్ మ్యూజిక్ అవసరం లేదు, ఎందుకంటే ఆమె పాటలు ఆర్ లైక్ లెజెండరీ అండ్ పాట కూడా ఆమె వాయిసే ఉంటుంది కాబట్టి ఇట్ షుడ్ బి లైక్ అ స్మూత్ జర్నీ. బట్ అనిరుద్ధ్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి లెట్ అస్ సీ హౌ హీ విల్ గివ్ ద బ్యాక్ గ్రౌండ్ స్కోర్. అదంతా ఇంట్రెస్టింగ్ టు వాచ్, ఇట్ జస్ట్ వెంట్ అండర్ ద మేకింగ్ అన్నట్టు. సో ఇక ట్రెండింగ్ వస్తే దాట్ వాజ్ హర్ బర్త్ యానివర్సరీ యెస్టర్డే. ఇక బర్త్డేలకు వచ్చినాము అంటే టుడే హ్యాపెన్స్ టు బి ద బర్త్డే ఆఫ్ నరేంద్ర మోడీజీ. ఆయన మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, 76th బర్త్డే ఇవాళ ఆయనది. సో ఇవాళ అందరూ ఆయనకి హ్యాపీ బర్త్డే విషెస్, రీల్స్, సెల్ఫీ స్టైల్ మోడీ వీడియోస్ అన్ని చేస్తున్నారు. అండ్ అట్లాంటి ఒక లీడర్ ఉండాలి బై, ఐ లైక్ హిమ్. అండ్ టీ, ఒక టీ స్టాల్ నుంచి, ఒక గుజరాత్ సీఎం నుంచి, హిజ్ జర్నీ టు బికమ్ ది మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ఇండియా, ఐ మీన్ అమేజింగ్ జర్నీ కదా. బట్ యునో హీ గేవ్ హిస్ పర్సనల్ లైఫ్ అసైడ్ అనిపిస్తుంది. సో వెరీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ ఆఫ్ హిస్ అండ్ వెరీ అకంప్లిష్డ్ జర్నీ. అండ్ ఐ లైక్ దట్ ఫ్యాక్ట్ దట్ యునో హీ కీప్స్ హిస్ లైఫ్ స్టైల్ వెరీ సింపుల్ ఈవెన్ అట్ దిస్ హైయెస్ట్ పాయింట్ లో ఉండి కూడా. హీ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ యునో ఆయన హిస్ ఈవెన్ యునో వేషధార కూడా హీ మన తెలుగు మన ఐ మీన్ సారీ మన ఇండియన్ ఖాదీ కానీ అవట్ని హీ గివ్స్ దట్ ప్రయారిటీ కాబట్టి ఐ థింక్ దట్స్ అ గ్రేట్ థింగ్. సో కొన్ని మనం ఎవరి దగ్గర నుంచి అలా నేర్చుకోవచ్చు. సో దట్ ఈస్ హిస్ బర్త్డే. సో విషింగ్ మోడీజీ ఎ వెరీ హ్యాపీ బర్త్డే టుడే.
అండ్ ఇక ఏం జరుగుతుంది ట్రెండ్ గురించి మాట్లాడే ముందు ఒక మంచి పాట ఇనిష్ వచ్చేసేయండి, దెన్ ఐ విల్ టెల్ యూ. లెట్స్ గో.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరేంటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ మాస్టర్ మీ ఆర్జీ అనుతోని. నేను ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్ కదా. నేను ఇవాళ మీకోసము యూనో ఎక్సైటింగ్ న్యూస్ తీసుకొచ్చిన, బట్ నాకు చెప్పబోదైతే లేదు. ఎందుకు తెలుసా, అరే ఎక్సైట్మెంట్ అంటే ఉండాలి కదా సర్ప్రైజ్. బట్ డోంట్ వరీ, ఐఎమ్ గోయింగ్ టు గెట్ యూ సమ్ రియలీ రియలీ స్పెషల్ సెగ్మెంట్స్ హ్యాపెనింగ్. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్ప, బట్ నా షోలా యు are going to see lot of surprises, but you have to keep listening. Ostunayi, they are happening, but I just nenante excited unnanu cheppaniki just koncham cheptunna meeku, but we are going to do a lot of fun things in the coming weeks, and you are going to love it because manaki giveaways undey. We are going to have so much fun. ఓకే, అంతకంటే ఎక్కువ చెప్పాను నేను, బికాజ్ అగైన్ ఇంకా ఇంట్రెస్టింగ్ అని ఎక్సైటింగ్ అని చెప్పి అన్ని ఇచ్చేసి ఏముంటది, బొంగు ఏముండదు. సో అందుకని నేను మీకోసం సర్ప్రైజ్ అట్లనే పెడతా, బట్ యూ విల్ నాట్ బిలీవ్, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. వీఆర్ గోన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ ఇన్ ద అప్కమింగ్ ఎపిసోడ్స్ విత్ అనుతో. మన ధూమ్ ధుమాక చేస్తున్నాం కదా, నేనే అను ఎవరు అనుకోకండి, నేనే అప్పుడప్పుడు ఇలా థర్డ్ పర్సన్ లెక్క మాట్లాడుతుంటా, కొంచెం మంచిగా అనిపిస్తుంటది. ఇక కమింగ్ టు ద ట్రెండింగ్ అన్నప్పుడు, ఐ డోంట్ నో మీరు ఇప్పుడు ఇన్నారో లేదో గానీ, బట్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోయింది. దేర్ ఈజ్ అ హైక్ దేర్, సో జాగ్రత్త. ఎవరు ఇప్పుడైతే రీఫైనాన్స్ చేసుకోకర్రీ. అండ్ చెప్పిన కదా, ద న్యూస్ ఇస్ లైక్ యునో గ్యాస్ ప్రైజెస్ ఆర్ స్టిల్ గోయింగ్ అప్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ యునో ఇంకా టెన్షన్ నడుస్తున్నాయి మిడిల్ ఈస్ట్ లా. సో ఫెడరల్ అయితే ఈ టైంలో ఇంక్రీజ్ 0.25% రేజ్ చేసింది. సో నోట్ అన్ గ్రేట్ ఫాంట్ లైక్ యునో ఈ ఫ్రంట్ లో కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ అయి రాగానే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ఇట్. ఓకే,
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి,
2: రేడియో సురభి 107.9 HD3 ఇస్ యువర్ ఛానల్. బిఎన్ఆర్జే బుక్ అన్ యాడ్,
1: జస్ట్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రేడియో సురభి. రేడియో సురభి డాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు పాటలు కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 to 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్, ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: బోరింగ్ లాంగ్ డ్రైవ్స్ కి టైరింగ్ వర్క్ అవర్స్ కి ఒక్కటే సొల్యూషన్, రేడియో సురభి. అమెరికాలో తెలుగు నేస్తం.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ధూమ్ ద మాకా విత్ మీ ఆర్జే అనుతోని. మనం మన లాస్ట్ హాఫ్ అవర్ లోకి వచ్చేసాము. ఎంత జల్ది జల్ది అయిపోతుంది టైం. నేను వచ్చినాక అనుకుంటారే ఇన్ని మాట్లాడదాం, ఇన్ని ముచ్చట్లు పెడదాం అనుకుంటా, కానీ ముచ్చట్లు పాటలు అయిపోయే లోపల లాస్ట్ హాఫ్ అవర్ కి వచ్చేసాం కూడా. సో ఇక మనం ఇక్కడ టైం వేస్ట్ చేయదు, మాటలన్నీ మాట్లాడేసుకుందాం. బ్రేక్ కి ఒకంటే ముందు నేను మీకు చెప్తున్నా కదా, ఈ వీక్ ఎందుకో కొంచెము లైక్ ఆన్ ట్రెండింగ్ న్యూస్ టాపిక్స్ లోకి పోతే మాత్రము కొంచెం డిసప్పాయింటింగ్ అయి ఉండే. ఎందుకంటే ఫర్ ఆఫ్ దిస్ మనకి మెయిన్లీ యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఇంపాక్ట్ అయ్యే దాంట్లో చెప్పాలంటే ఒక బిగ్ యుఎస్ ఎకనామిక్ న్యూస్, ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచేసింది, ఒక 25 బేసిస్ పాయింట్స్ పెంచింది. అంటే ఇప్పుడు 3.75-4% హైక్ అనుకోండి, ఇది మనకెట్లా యూజ్ అవుతుంది, మనకెట్లా ఇంపాక్ట్ అవుతుంది అని మీరు అనొచ్చు. అంటే క్రెడిట్ కార్డ్స్ ఉండనియండి, లేకపోతే ఇప్పుడు మన హోమ్ లోన్స్ ఉన్నాయి అనుకోండి, హోమ్ ఎక్విటీ లైన్స్ ఉంటాయి కదా, అవి పెరుగుతాయి. ఈవెన్ కార్ లోన్స్ కూడా క్రెడిట్ కార్డుల వేరియబుల్ రేట్స్ ఉంటాయి చూడు, ఏపీఆర్లు, అవి రేజ్ కావచ్చు. సో ఇప్పుడు ఎవరైతే ఫుల్ పేమెంట్ చేయకుండా క్యారీ ఓవర్ బ్యాలెన్స్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ద ఇంట్రెస్ట్ రేట్స్ విల్ బికమ్ ఎక్స్పెన్సివ్. ఓకే, అండ్ హోమ్ ఈక్విటీ లోన్స్ దే యూజువలీ వాటికి బెంచ్ మార్క్ రేట్స్ ఉంటాయి కాబట్టి బోరింగ్ కాస్ట్ పెరగొచ్చు. ఓకే, కార్ లోన్స్ ఇమ్మీడియట్ ఇంపాక్ట్ లేకపోయినా దేర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ ద న్యూ కార్ లోన్ రేట్స్ మే బి ఇంక్రీస్డ్, దే మే బి ఎఫెక్టెడ్, యూనో. సో మార్ట్గేజ్ కి వచ్చే వరకు కొంచెం డిఫరెంట్ వర్క్ చేస్తుంది మార్ట్గేజ్. ఈ 30-year ఫిక్స్డ్ మార్ట్గేజెస్ రేట్స్ ఏదైతే ఉన్నాయో అవి డైరెక్ట్లీ ఫెడ్ రేట్ తో ఫాలో కావు, దే ఆర్ మోర్ క్లోజ్లీ టైడ్ టు లాంగ్ టర్మ్ ట్రెజరీ ఈల్డ్స్ గానీ, మార్కెట్ ఎక్స్పెక్టేషన్ గానీ, చాలా చాలా ఫ్యాక్టర్స్ అందులోకి తీసుకుంటారు వాళ్ళు. సో అట్లా చూసుకుంటే టెక్నికలీ చెప్పాలంటే దట్స్ నాట్ ఎ గ్రేట్, మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు కమ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ అన్నప్పుడు దిస్ ఇస్ నాట్ ఎ గ్రేట్ మూవ్. బట్ నోటీసబుల్ ఏంది అంటే వీళ్ళు 16th కి హైక్ చేసినప్పుడు డిసిషన్ కోసం పెడతారు కదా, ఇట్ వాజ్ యునానిమస్, ఒక్కరు కూడా అపోజ్ చేయలేదు 12-0 తో ఓటింగ్ కన్ వాళ్ళు. దే సెడ్ ఫెడరల్ ఫెడ్ ఏమన్నది, ఇన్ఫ్లేషన్ రిమైన్స్ ఎలివేటెడ్ ఎస్పెషలీ మనకి ఇకనామిక్ యాక్టివిటీ ఇవన్నీ ఉన్నందుకు, సో అందుకని వీఆర్ రేజింగ్ అని చెప్పేసారు. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే దే మేబి ఇంక్రీజింగ్ వన్ మోర్, యునో. సో వాళ్ళు దే ఆర్ ప్లానింగ్ టు హ్యావ్ వన్ మోర్ ఇంక్రీజ్ కమింగ్ బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, అండ్ ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ టు లుక్ ఫార్వర్డ్. ఇక మనం ఏం చేయలేము, అరే మనం ఏం చేస్తాం బాయ్ అంటే మనం ఏం చేయలేము బాయ్, అట్లా వచ్చినాయి మనం ఇన్ఫర్మేషన్ ఇని వాట్ క్యాన్ వి డూ అన్నట్టు ఉండాలి. క్రెడిట్ కార్డులు గీక్తే దాన్ని కట్టుకోండి, బిల్ పేమెంట్ చేసేసేయండి, క్యారీ ఓవర్ చేయకండి, అట్లాంటి చిన్న చిన్నవి చెప్తా సజెషన్ తప్ప వేరే పెద్ద నేనేం చెప్పలేను. అండ్ ఇంకొకటి ట్రెండింగ్ న్యూస్ లో ఈ వీక్ ఉన్నది ఇండియాలో అంటే ఆరకల్. ఆరకల్ హాజ్ నాట్ పబ్లిక్లీ డిస్క్లోజ్డ్ బట్ ఒక రేంజ్ లో లే ఆఫ్ చేసినారు, యునో. అండ్ నేను చెప్పినా కదా మీకోసం నేను కష్టపడి చాలా రీళ్లు చూసి మీకు ఇన్ఫర్మేషన్ పట్టుకొస్తా, అండ్ ఐ వాజ్ వాచింగ్ సమ్ ఆఫ్ ద రీల్స్ అండ్ దే ఆర్ సో బాధ అనిపించింది నాకు. ఎందుకంటే కొంతమంది ఎస్పెషల్లీ ఇండియాలో మనము మన జాబ్ ని సీరియస్ గా తీసుకుంటాం చాలా. సో ఒక ఒక వాళ్ళ హస్బెండ్ అంట హాస్పిటల్ బెడ్ నుంచి కూడా వర్క్ చేసిండంట చేతగానప్పుడు, కానీ పొద్దున్న లేచి లాగిన్ అయితుంటే లాగిన్ అయితే లేదు అన్నప్పుడు హీ హ్యాడ్ టు ఫైండ్ అవుట్ దట్ హీ డజంట్ హ్యావ్ ఎ జాబ్ ఎనిమోర్ ఆఫ్టర్ 12 ఇయర్స్. ఇట్లాంటి కేసులు చదివినప్పుడు నాకు అనిపిస్తుంది మన వాళ్ళు నిజంగానే, ఐఎమ్ నాట్ సేయింగ్ తీసుకోవద్దు అని కానీ, బట్ డోంట్ గివ్ యువర్ హోల్ లైఫ్, ఎండ్ ఆఫ్ ద డే జాబ్ ఈజ్ ఎ జాబ్ అని, జాబ్ కంటే ఇంపార్టెంట్ ఈజ్ యువర్ హెల్త్, ఈజ్ యువర్ ఫ్యామిలీ, ఈజ్ యువర్ యునో యువర్ సెల్ఫ్, ఇది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అట్లా అంతమందికి ఒకటేసారి ఫిస్కల్ ఇయర్ 2026 రిడక్షన్ అని చెప్పేసి అది ఏఐ ప్రభావం అంటున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంది, ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ పీపుల్ దట్ హావ్ స్పెండ్ ఇయర్స్ వర్కింగ్ ఫర్ ద టీమ్, ఓవర్ నైట్ దే వోక్ అప్ అండ్ దే డి నాట్ హ్యావ్ ఎ జాబ్. సో దాట్ మనకి ఏం చెప్తుంది అంటే ది షోస్ హౌ లైఫ్ చేంజెస్ ఓవర్ నైట్. సో బట్ గివ్ అప్ గొట్టకండి, యు ఆర్ టాలెంటెడ్, యు ఆర్ వర్కింగ్ ఫర్ అ బిగ్ ఫర్మ్, యు విల్ ఫైండ్ ఎ జాబ్. మేబీ కొంచెం ముంగడదా కొంచెం వెనకాల అన్నట్టు కొంచెం టైం పడుతుంది, బట్ you will find a job. You are smart enough, there are opportunities. Depressed aipoyi baada padakarri, life moves on and so does your, you know, career also. ఇక అమ్మ అనో ఇతబో చెప్తున్నా, బట్ చెప్తాం ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నా నేను, దట్ యునో మనం వి గివ్ అవర్ బెస్ట్ టు ఎవ్రీథింగ్ అండ్ దెన్ వి ఎండ్ అప్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ మోర్. బట్ రిమెంబర్ ఎనీ గివెన్ డే ఫర్ అ కంపెనీ ఆర్ ఫర్ ఎనీ పర్సన్ యు ఆర్ డిస్పెన్సబుల్, యు ఆర్ రిప్లేసబుల్. ఇది మనకి బ్రెయిన్ లో గుసెట్టుకోవాలి దట్ నథింగ్ ఏది పర్మనెంట్ కాదు అని. సో ఓకే హార్ట్ అండ్ కావద్దు, బాధ అవుతుంది, బట్ డోంట్ టేక్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్, బికాస్ వాళ్ళు తీసుకోలే పర్సనల్లీ, వాళ్ళు ప్రొఫెషనల్ డిసిషన్ అనేసిండ్రు. సో మూవ్ ఆన్, లైఫ్ మూవ్స్ ఆన్. ఆన్ దాట్ నోట్ లెట్స్ గో హియర్ ఎ నైస్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ కమ్ బ్యాక్. ఈ పాట అయితే ఎవరిన్నా కొంచెం స్మైల్ అయితే వస్తుంది భయ్. ఎందుకు
8: ఏంటోనే
0: ఈ పాటకి ఫ్యాన్స్ లేకపోవడం అని నేనైతే
8: మ్యాజిక్ జరుగుతుంది,
0: ఇది రీడో అయింది పాట.

वेलकम बैक लिसनर्स, मेरे इंटर धूम द माका विथ मी मास पिलामी आरजे अनुतोनी मंचे अनिपिंद पाट आ पाट इंटे मूडलोल्कि मं इला रिलाक्सिंग अंदे आटने अट्लांटिदी मन पवर स्टार पवन पवर अट्लांटिदी कानी इप्पुडु प्ले चेसिंदी उस्ताद भगत सिंग ला मल्ल तीसुकुन्न पाट कानी ओरिजिनल तोली प्रेम सांग कदा असलु एमना ट्रेंड सेटरा पाट सो अट्ला अप्पुडु मनं క్లాసిక్స్ ని టచ్ చేసి వచ్చేసి ఉండాలి. మనము ట్రెండింగ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము అండ్ ఇప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి అది ఎప్పుడైతే కొంచెం లో నోట్ లా ఉండే బట్ యునో లైఫ్ మూవ్స్ ఆన్ అండ్ గోల్డ్ కి అయితే మళ్ళా జోష్ వచ్చేసింది. $4,300 ప్లస్ వెళ్ళిపోయింది యువర్ అవున్స్ ది. సో ఒక 2-3% వెళ్ళిపోయింది సడన్ గా. అండ్ ఇండియాలో అయితే 10 grams అయితే 150,000 దాటిపోయింది. 1,53,000 అనుకుంటా. ఒక చిన్న గోల్డ్ చైన్ కాదు, ఇది ఒక మినీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో లెక్క తయారైంది. ఏం కొనుక్కుంటామో ఏమో, ఇక కొనుక్కునేటోళ్ళు కొనుక్కుంటారు అంటే నేను కూడా కొన్నాం ఉండేది అందుకే చెప్తున్నా. బట్ ఇక తప్పదు మనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళమైతే కొంటాం కానీ బట్ ఏ సమానాలు ఉంటుండే ఏ సమానాకు వచ్చేసినాం. సిల్వర్ కూడా అట్లనే అయిపోయింది. అసలు ఒక బెంచ్ మార్క్ దగ్గర ఉండేది సుంగి అని వెళ్ళిపోయింది. ఫుల్ అన్ని వెళ్ళిపోయినాయి, భయ భోజనాల కోసము మన గ్రోసరీస్ వెళ్ళిపోయినాయి, అన్ని వెళ్ళిపోయినాయి. అండ్ ఇప్పుడు ఇట్లా వీళ్ళు ఇట్లా ఫెడరల్ హైక్ చేసుకుంటా పోతుంటే ఇంకా అవి వేరే వ్యాప్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఆడనేమో ఆయిల్ తగ్గుతలేదు, ట్యాంక్ మన అదేంది గ్యాస్ ఫిల్ చేయించినప్పుడల్లా మస్తు బాధ అవుతుంది. ఇది ఎప్పుడు రా భయ తగ్గుతుంది అని అసలు ఆ నంబర్లే కనిపిస్తలేవు, ఎప్పుడు తగ్గుతాయో అన్న హోప్ కూడా లేకపోయింది. బట్ లెట్ అస్ సీ, యూనో వీ హ్యావ్ టు లివ్ హోప్ఫుల్ కాబట్టి హోప్ఫుల్లీ సూన్ అనే చెప్తా. అండ్ వీ విల్ సీ దట్ యునో things have to get better, right? ఇంకొక ట్రెండింగ్ న్యూస్ అంటే మాత్రం నేను మొన్న అంటే ఇది మిక్స్డ్ ఫీలింగ్ లో వస్తుంది. అబ్బాయిలైతే నమ్ముతలేరు, మా ఆయన అయితే అన్నాడు చెప్తా. ఫస్ట్ అసలు టాపిక్ ఏందో చెప్తా. టాపిక్ ఈజ్ లైక్ మన సూర్య అండ్ వాళ్ళ వైఫ్ ఉంది కదా జ్యోతిక, వాళ్ళు 20th anniversary అయింది. సో 20th anniversary వాళ్ళు దే చోస్ టు రీడూ దేర్ రెన్యూ దేర్ వెడ్డింగ్ వౌస్ అంటాం కదా. బేసిక్లీ మళ్ళా పెళ్లి చేసుకున్నారు కానీ ఈసారి లైక్ అ క్రిస్టియన్ వెడ్డింగ్ లాగా. దే వేర్ ఇన్ అ బ్యూటిఫుల్ క్యాసల్ ప్లేస్. ఆమె ఆల్ వైట్ డ్రెస్ వేసుకొని, హీ వాజ్ ఇన్ అ వైట్ టక్స్ విత్ యునో బ్లాక్ ప్యాంట్స్. ఏమన్నా హ్యాండ్సమ్ ఉన్నాడా? అండ్ దెన్ ఆమె అయితే ఎంత ఆమె వర్కౌట్ బాడీ, యూ కెన్ టెల్. వాళ్ళిద్దరు వర్కౌట్ వీడియోస్ మీరు చూస్తే పరేషాన్ అవుతారు. షీ has a workout body, so does he, and they have aged so beautifully. Well, 20 years mundu pelli photo lalla enta cute unnaro, ipudu actually inka ekko cute unnaru, like you know age like fine wine antam kada. Asalu chiseled jaws, tight abs, yava atla age kavala bhai, inta borra leskonni manamu iga ladies nen neptuna kada, ipudu em chestam, chatanaita ledu mukhalu nostunayi, are ro anni excuses pakkaku vetti వాకింగ్ చేయడం స్టార్ట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, వెయిట్ లిఫ్టింగ్ చేయండి. వెన్ యూ స్టార్ట్ లిఫ్టింగ్ వెయిట్స్ యువర్ బాడీ స్టార్ట్స్ బిల్డింగ్ మసిల్. సో కానీ కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక వర్కౌట్ గురించి చూస్తే నేను చెప్తానే ఉంటా బికాస్ ఐ లవ్ వర్కింగ్ అవుట్. అండ్ ఒక డిసిప్లిన్

ఉండాలి. అండ్ నాకు వాళ్ళిద్దరిని చూస్తే ఆ డిసిప్లిన్ అయితే పక్కాగా అనిపిస్తుంది. అండ్ ఒక ట్రెండింగ్ ఎందుకైతుంది అంటే, ఆమె ఇట్లా నడుచుకుంటూ వస్తున్నప్పుడు సూర్య ఫేస్ లో ఒక సంతోషము, ఒక కళ ఇట్లా కళ్ళకి ఇలా ఆల్మోస్ట్ నీళ్ళు వచ్చేస్తున్నాయి. దాన్ని మనోళ్ళు పట్టుకుంటూ రోల్ చేసుకుంటే అట్లనే అనిపిస్తుందిలే, నీకేం తెలుస్తుంది, మా ఆయన కూడా అంటున్నాడు నన్ను, నువ్వు సూర్య కళ్ళలో నీళ్ళు చూస్తావు కానీ రోజు నువ్వు పెట్టే లొల్లికి నేను నా కళ్ళలో చూస్తలేవా అంటే, అరే బై ఇదంతా కామెడీ పక్క. కానీ అట్లా లవ్, ఎవ్రీ ఉమెన్ వాంట్స్ దట్ కైండ్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ లైఫ్. అసలు ఎందుకు బతుకుతున్నాం అట్లాంటి లవ్ లేకపోతే అన్నట్టుంది వాళ్ళ వీడియో, మీరు చూడకపోతే పోయి చూడండి. అండ్ నాకు ఇంకొకటి ఏం నచ్చింది తెలుసా, ఇట్ వాజ్ నాట్ లవ్డ్. ఇప్పుడు వాళ్ళకి ఏం పైసా తక్కువ చెప్పు, దే కుడ్ డూ లైక్ ఎక్స్పెన్సివ్ డైమండ్స్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక టెన్నిస్ బ్రేస్లెట్ గానీ, లేకపోతే సింగిల్ స్టోన్ సాల్టెడ్ నెక్లెస్ చిన్న, లేకపోతే పెద్ద ఒక స్టడ్స్ పెట్టుకోవచ్చు. ఆమె ఎంత సింపుల్ గా రెడీ అయింది అండ్ క్లాస్. ఇట్స్ లైక్ యు నో, ఎప్పుడు షో ఆఫ్ కోసం ఇంతగానం సొమ్ములు పెట్టుకున్నాడే కాదు, యూ క్యాన్ చూస్ క్లాస్. వాళ్ళ పిల్లలు కూడా ఎంత బ్యూటిఫుల్ సింపుల్ పేస్టల్ కలర్స్ లా ఎంత బాగున్నారు. సో అది నేను చూసి నాకు ఏమనిపించింది అంటే, దే కుడ్ హావ్ ఈజీలీ ఓవర్ డన్ ఇట్ బట్ దే డిడ్ ఇట్ సో సింపుల్, సో క్లాసీ. అండ్ ఐ వాంట్ లవ్ లైక్ ఏదో మా ఆయనకు చెప్పేసిన, మా ఆయన అన్నాడు 25th యానివర్సరీ చేసుకుందాం అన్నాడు. ఓ బై 25th బో ఢిల్లీ బో దూరే, అంత దూరం ఆగా 15th యానివర్సరీ మాది నెక్స్ట్ ఇయర్ 15th యానివర్సరీ, 15th యానివర్సరీకి అయితే చేసుకుంటా. లేదు మహా అంటే పూజ చేద్దామా అంటే 20 దాకా, అంటే 20 తర్వాత కూడా మా కలిసే ఉంటాం, 100 ఇయర్స్ దాకా ఉంటామని మా ఆయన రాపించుకున్నాడు. బట్ అంత ఓపిక ఓరుకున్నది ఇప్పుడు ఇన్న గోల్డ్ రేట్ కి, లేకపోతే మనం హాల్ బుక్ చేసుకునే రేట్ కి 15 తర్వాత ఏడ బుక్ చేస్తాం. సో అందుకని నేను చెప్పిన, ఐ ఆల్వేస్ వాంటెడ్ అ వైట్ వెడ్డింగ్, కాబట్టి జల్దీ చేసుకుందాం బై 15th యానివర్సరీ. మనకి యానివర్సరీతో సంబంధం లేదు, చేసేసుకుందాం. కానీ వాహ్, దాట్ ఈస్ బ్యూటిఫుల్ లవ్ అనిపించింది. దాట్ వాస్ ట్రెండింగ్. మీరు చూడకపోతే పోయి హ్యాపీగా వాళ్ళ ఫోటో చూసి ఒక సెకండ్ అన్న బా ఎంత బ్యూటిఫుల్ ఉన్నారో అని అనుకోవచ్చు. సో గో అండ్ వాచ్ దాట్, దాట్ ఈస్ బ్యూటిఫుల్. సో ఐల్ పుట్ యువర్ న్యూ ఐస్ సాంగ్. వాళ్ళ పాట ఎదుగుదాం అనుకున్నా. సో నాకైతే వాళ్ళది ఒక తమిళ పాట చాలా ఇష్టము, తెలుగుది కాదు. కాకా సినిమా వచ్చింది కదా వాళ్ళది, అక్కడ నుంచి వాళ్ళది మన మనోలు తీసిండ్రు ఘర్షణ సినిమా. బట్ కాకా తమిళ పాట ఇస్తాం మీకోసం. Listen to this. It is beautifully shot between both of them. Meer paadinandre neen paata chustha. So here you go.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు ఇంటినారు ధూమ్ ద మాకా విత్ మీ ఆర్జే అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. మీరిన్న పాట ఇప్పుడే, ఇది ఊయిరే నూయిరే ఫ్రమ్ కాకా కాకా. ఇప్పుడే ట్యూనియన్ అవుతున్న వాళ్ళకి అదేంది, మనం తెలుగు ఛానల్ కదా అనుకోవచ్చు, బట్ మనం దిల్ ఈస్ హిందుస్థానీ. ఎనీవే, ఆ పాట ఎందుకు పెట్టినా అంటే దాట్ ఈస్ మా ఫ్రమ్ మూవీ కాకా కాకా. కానీ మనకి తెలుగు ఆడియన్స్ కి ఘర్షణలోంచి అని తెలుసు పాట, కానీ ఒరిజినల్ మూవీ ఈస్ కాకా కాకా. అది సూర్య అండ్ జ్యోతిక వాళ్ళిద్దరు కలిసి చేసినారు అండ్ బ్యూటిఫుల్ ఉంటుంది ఆ సాంగ్ పిక్చరైజేషన్. సో మీరు ఇప్పుడు చూడకపోతే మాత్రం చూడండి. అండ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద లిరిక్స్ ఆల్సో, కొన్ని సార్లు ఆ సాంగ్ చూస్తే మాత్రము యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద సాంగ్. హారిస్ జయరాజు ఒరిజినల్ మ్యూజిక్ మనం తమిళ్ ఇచ్చింది కాబట్టి ఒరిజినల్ సాంగ్ ప్లే చేసిన, బికాజ్ వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకున్నాం 20th anniversary గురించి. విషింగ్ దెమ్ అ వెరీ హ్యాపీ 20th anniversary. బ్యూటిఫుల్ పిక్చర్స్, లైక్ ఐ సెడ్, ఇఫ్ యూ హావెంట్ డన్ ఇట్ డూ ఇట్, లైఫ్ ఇస్ టూ షార్ట్. అదే ఛాన్స్ గా నేను కూడా పోయే టైం వచ్చేసింది, అంటే పోయే టైం అంటే ఆడిపోయే టైం కాదు, కూల్ డౌన్ షోని ర్యాప్అప్ చేసుకునే టైం వచ్చింది. షోని ర్యాప్అప్ చేసి మళ్ళా నెక్స్ట్ థర్స్డే వస్తాను, ఏం టెన్షన్ కాక రేడీ పోతలేను నేను. బట్ మన లాస్ట్ ముచ్చట కంక్లూడ్ చేయడానికి టైం వచ్చేసింది. అండ్ ఇక ఏం చెప్తా, యాజ్ యూజువల్ టెన్షన్ పడకండి, టైం దొరికితే ఎక్సర్సైజ్ చేయండి, టైంకి తినండి, టైంకి వండుకోండి, జరసేపు ఎక్కువసేపు వండుకున్నా ఏం ఫీల్ కాకండి, బికాస్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎండ తగ్గుతలేదు మన దగ్గర అస్సలు. సో వీకెండ్ లో ఏం పని చేయకపోతే మంచి హ్యాపీగా ఇంట్లో కూర్చోండి. అండ్ సండే రోజు అయితే NFL స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇవాళ ఇప్పుడు హాఫ్ టైం అవుతుంది, డెట్రాయిట్ లయన్స్ అండ్ బఫలో బిల్స్ ఆడుతున్నారు. నేను పెద్ద NFL ఫ్యాన్ కాబట్టి మీకు అప్డేట్ లో అక్కడ నుంచి కూడా తీసుకొచ్చేస్తా. థర్స్డే గేమ్ అవుతుంది ఇప్పుడు, డెట్రాయిట్ ఇస్ 10, బిల్స్ ఆర్ 27. ఇంకొక హాఫ్ టైం ఉంది, సో నేను పోయి జరిసేపు చూడవచ్చు గేమ్ ని. అండ్ సండే రోజు అయితే ఫుల్ డే ఐ ఆమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీవీ, బికాస్ దేర్ ఆర్ బ్యూటిఫుల్ గేమ్స్. మండే ఈవినింగ్ ఒక గేమ్ ఉంటుంది. సో నాకైతే సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది అంటే ఖుషి ఉంటా, బికాస్ మళ్ళా సూపర్ బోల్ అయ్యేదాకా ఎవ్రీ వీకెండ్ ఈస్ అ హ్యాపీ వీకెండ్ టు వాచ్ గేమ్స్. అండ్ తెలుగు నోళ్ళు కూడా స్టార్ట్ చేయాలి చూడడం, నేను అదే చెప్తా. ఎప్పుడే ఎవరో ఫుట్బాల్ ఆడుతున్నారు, మేము అమెరికాలో ఉన్నామా, జాబ్ చేస్తున్నామా, తింటున్నామా, వండుకుంటామా అని కాదు. లెర్న్ ఎ న్యూ స్పోర్ట్, డూ సంథింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ zone, you will enjoy it. So on that note, do something different, you know, make a new bucket list, make something that you are, it's out of your comfort zone and do something. Nak next week cheppandi, hey anu nen mee suggestion iskoni chesna idani eppudu cheyaledu nak manchiga anipinchindi, hey nak manchiga anipiyale, edo okati chesina mana trupti undali bhai. So do something outside your comfort zone and let me know how it went next week. So on that note, I will sign off. Next week fir milenge, appardaka మంచిగా ఉండండి, రిమ్మలంగా ఉండండి, లొల్లి పెట్టుకోకండి, హ్యాపీగా ఒకరితో చేసే టైం హ్యాపీగా స్పెండ్ చేయండి, స్ట్రెస్ తక్కువ తీసుకోండి, గుర్తు పెట్టుకోండి. వచ్చేటప్పుడు ఏం అటకపోలే, పోయేటప్పుడు ఏం అటకపోము, ఎన్నున్నా అన్ని ఇడ్ని వదిలేసి పోవాలి ఆ కాన్సెప్ట్ తోని నిమ్మలంగా బతకండి. అండ్ ట్రై టు లివ్ యువర్ లైఫ్ ఎ లిటిల్ బెట్. ఆన్ దట్ నోట్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఆన్ దట్ నోట్ పచ్చాలు అంటారు కదా, ఐ నో, బట్ ఇక ప్రతిసారి సైన్ ఆఫ్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ ఏదో చెప్పాలనిపిస్తుంది, కానీ నా పాట మళ్ళీ ప్లే చేయలేను. ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్. సో ఈ పాటతో మీరు ఎంజాయ్ చేసుకుంటా ధూమ్ ధమాకాన్ని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీక్ కలిసేదాకా షబ్బా కేర్, యూ గైస్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. ఐ విల్ సీ యూ నెక్స్ట్ థర్స్డే. లెట్ అస్ గో. పాట పటాకం మస్తుంటది.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యూర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine, meeru kallu moosi terchukune lopu, mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the MyPursue app or visit MyPursue.com or write to support at MyPursue.com.
7: నాకు ఇంకా గుర్తుంది 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏ You name it, we got it. And that too, just one-stop shop from fresh produce, rotis to everyday puja essentials. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిస్నింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: opinionated leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् आईएनसी. वल्लेमरि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएनसी is your calling for farming. Vallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
10: హాయ్, నేను మీ తేజ సజ్జ.
11: టూ లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3.
9: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాను.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future starting today.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
0: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటి. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు. హలో
0: డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను మీ ఆర్జే శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ you're calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాజ్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: ఎస్ సార్.
9: రాజదాస్ కిచెన్

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వి ఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
6: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
7: నేను మీ ఆర్జే భార్గవి.
8: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
9: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
10: దిస్ ఇస్ కోటి.
11: దిస్ ఇస్ హరిశంకర్.
12: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి,
13: రేడియో సురభి,
14: రేడియో సురభి,
15: రేడియో సురభి,
0: రేడియో సురభి 107.9 FM HD3.

ఆశ అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించిన మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా?
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకని చెప్పనే లేదు. జూలియట్,
1: రిటర్న్
0: గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
3: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
4: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
5: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: కోటి హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: mix.com or call Nanda G3 at 919-491-4514.
1: హ్యాపీ అవర్ అంటే గ్లాస్ లో కాదు, మనసులో హ్యాపీనెస్ నింపేదే అసలైన హ్యాపీ అవర్. నవ్వులు, పాటలు, కబుర్లతో ప్రతి శుక్రవారం సాయంత్రం 7 నుండి 9 వరకు మీతోనే ఉంటాను నేను, మీ అజయ్ శ్రీకాంత్. ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సిరిబి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ వి నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Go! నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి, మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యు ఆర్ లిసనింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
8: నేను మీ ఆర్జే భార్గవి.
9: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
10: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
11: దిస్ ఇస్ కోటి.
12: దిస్ ఇస్ హరిశంకర్.
13: కీప్ లిసనింగ్ మీ నేస్తం
8: రేడియో సురభి.
14: రేడియో సురభి.
15: రేడియో సురభి.
16: రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam, your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatle

0: celebration knowledge though, you could best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్.
5: కీప్ లిసనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एक्टेक् आईएनसी. वल्लेमरि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एक्टेक् आईएनसी is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: ఎస్ సార్.
5: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: Hi guys, this is Harish Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothu. Keep listening me next on Radio Surabhi.
9: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
10: We got flow, we got style. Making move with a smile.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి. 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

0: calibration knowledge though, make your best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
4: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
5: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
4: హాయ్, నేను మీ తేజ సజ్జ.
5: టు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3,
3: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రాముపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: digital leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వాలి.

0: calibration knowledge, though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hi, name is Aarti Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhi. Kotta frequency to snart ade 107.9 FM HD3. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck, Radio Surabhi.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
5: నేను మీ ఆర్జే భార్గవి.
6: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
7: దిస్ ఇస్ కోటి.
8: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం
5: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.
7: Tick, tick, radio Surabhi, time check. Studio low time, 3 a.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge, though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani, ashtav ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedan chaptondi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti, dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3.
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
6: 107.9 FM HD3.

0: calibration knowledge though, niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: IPL matches aina, kotta movie release aina, news aina, time aina. Idiga thoduga Radio Surabhi, America lo telugulustam.
2: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ page.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ స్పోర్టీ.
5: దిస్ ఇస్ శంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్
9: భయా? ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
9: ఏంది బ్రో అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
8: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
11: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapotham. Keep listening, me nestam Radio Surabhi.
0: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: ఆర్డర్? భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమిక పరాట.
9: ఎందుకు బ్రో అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ డాట్ కామ్, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్
12: కేటరింగ్. Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothu. Keep listening, me Nestam Radio Surabhi.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital market platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
14: Radio Surabhi.
15: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
13: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
16: ఇంకా
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ ఆర్డర్?
9: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమిక పరాట.
9: ఎందుకు బ్రో అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service
14: catering.
15: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening, me Nestam Radio Surabhi.
0: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are
14: Radio Surabhi.
15: Radio Surabhi.
14: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
13: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
16: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
16: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్సిక్యూటివ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా కూడా.
9: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
16: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
14: Allanchu tella chira appo arachakam.
11: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM HD3 quality tho meeku marinta chelu kaabotham. Keep listening me next on Radio Surabhi.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
14: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
13: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
16: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
16: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా కూడా.
9: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
16: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్.
16: ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలి
17: delicious and made with care. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
18: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening to me next on Radio Surabhi.
0: You're listening to Radio Surabhi 107.9 FM, HD3.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Purnangi at 214-868-7538.
13: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
13: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తామేంటి? రెడ్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
16: చెప్పండి సార్, వాట్ యు లైక్
9: చెప్పంటారా
16: మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి Texas.com. Perfect for dining, takeaway or full service catering.
18: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening to me next on Radio Surabhi.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Purnangi at 214-868-7538.
13: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
13: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వేరు చేస్తావేంటి? తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
16: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
16: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్చమి కబాబ్, పరోటా కూడా.
9: ఎందుకు రో, గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
16: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
18: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to. Meeku marinta cherukapotham. Keep listening, me Nestam Radio Surabhi.
0: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
1: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
13: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వేరు చేస్తావేంటి? తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
16: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
16: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్చమి కబాబ్, పరోటా కూడా.
9: ఎందుకు రో, గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
16: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
19: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening to me next on Radio Surabhi.
0: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada? Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
13: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
13: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
16: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్
9: చెప్పంటారా?
16: మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
17: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. Texas.com. Perfect for dining, takeaway or full service
14: catering.
19: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening to me next on Radio Surabhi.
0: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada? Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full-on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
13: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
13: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned. It's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
16: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్
9: భయా? ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
16: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమికావా పరోటా.
9: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
16: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
18: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality pro. Meeku marinta cheru kabotham. Keep listening, me nestam Radio Surabhi.
0: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada? Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: Tick tick, Radio Surabhi time check. Studio lo time 5 a.m.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ ఎంపి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో, గని చెప్పిన స్పెషల్స్ మాత్రమే అడిగిన.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
6: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
1: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విత్ చమికా పరోటా.
4: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com. perfect for dine in, take away or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ You're calling for farming. Palembari Farms. Visit vvfactech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda?

0: స్పెషల్ మాత్రమే అడిగిన.
1: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ .com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the taste of

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
9: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
11: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
12: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
13: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
12: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
13: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
12: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
14: స్వామి శరణమయ్యప్ప. Holy cut! Somebody must.

Yes, we are back. There's another Avinash Todi of W Morning Vibes in Haroni on Radio Surabhi 107.9 HD3 Dallas, number one radio station, and the OG Telugu radio station of Dallas, Vintunnaru. So, recent ga nenu oka information cheppanu, gurtunda Hyderabad lo oka Vinayakudu Vigraham tayaru chesaru. It is made of around 48 kgs of gold and silver. Okay, ఇది విషయం. కానీ మెల్లగా ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియా పోలీస్ వాళ్ళు వాకాబు చేయడం అంటే తనిఖీ, తెలుగు మీడియం తెలుగు రాని పిల్లలకు చెప్పండి. ఓకే, వాకాబు చేయగా తెలిసిన విషయం ఏంటి అని అంటే, బేసిక్ గా దాన్ని ఓవర్ కోట్ చేయడం కోసం వాళ్ళు కావాలని 48 కేజీలు అని చెప్పారంట. సో దట్ ఆబ్వియస్లీ వినాయకుడిని 48 కేజీలు చేశారంటే ఎవరో ఒకళ్ళు టెంప్టే కొనకపోతారా, ఇన్ కేస్ ఇన్స్టెడ్ ఆఫ్ నిమజ్జనం ఆ విధంగా డబ్బులు చేసుకోవచ్చు అని చెప్పి. మీరు నేను ఎక్కడో చోట ఎథిక్స్, మారల్స్, మొరాలిటీస్ అవి అని ఆలోచిస్తున్నాం, కానీ ప్రపంచంలో చాలా మంది దేవుణ్ణి కూడా అమెజాన్ రెడీ అవుతున్నారు అనమాట. అది ఓకే, ఆన్ దాట్ నోట్ పోలిస్తే మనం అంత మంచోళ్ళం కాదేమో అని మీరు అనుకున్న ప్రతిసారి ఇలాంటి న్యూస్ తో కంపేర్ చేసుకోండి, చాలా బెటర్ గా అనిపిస్తుంది లైఫ్ లో. ఓకే, ఎనీవేస్ ఈ పాటలో ఇది ఇప్పుడు నీ ప్లేస్ పాట వినాయకుడు పాట కాదు, బట్ వినాయకుడు గురించి తలుచుకుంటూనే పాట స్టార్ట్ అవుతుంది. అదేంటి మరి ఇంట్రెస్టింగ్ గా కనుక వన్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ నువ్వు వస్తా అంటే నేను వద్దంటానా. అండ్ ఈ న్యూస్ విన్న తర్వాత పోలీసులు కూడా గట్టిగా అదిరారు కాబట్టి అదిరే కమింగ్ అప్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam. Public places lo manam vesina chetta alage vadilesi velladam. Landscaping loki unsolicited ga vellipovadam. These are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, pools, lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address?
2: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu, India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Meeru eppudaina mee friends toti food vishayamlo breakup chesara? I have. Monna maa friends andaram kalisi baitiki veldam anukunnam. And Dallas lo beautiful hilltop views, ample banquet hall space, top notch taste, buffet options undi. Anni undalante inka ekkada untundi? Naaku daani answer telusu. Maitri's Indian Cuisine. Vaalaki telidu. So, break up not to be dramatic, but to be realistic. Visit Maitri's today and taste the difference. Authentic Indian flavors, stunning views, anni mee kosam wait chestunnayi. Mee daggarlo unna Irving, South Lake, leda Frisco branches ni ippude visit cheyandi. Breakfast nunchi thali varaku, anni rojulu special ga enjoy cheyandi.

Yes, we are back there, Dhanadhana Vinash, the day of W Morning Vibes with Harwani on Radio Surabhi 107.9, which is the Dallas number one radio station, and the OJ Telugu radio station of Dallas. Literally, weekend fever, Dallas traffic, we all affect this in the Chappali, and I-30 HOV, Medaga, Vintunte, Kuncham, we have to wait for a really, really long time, especially towards Buckner Terrace, Everglade Park, I-30 HOV route, lo. మామూలు వెయిటింగ్ లేదు, పీక్ వెయిటింగ్ ఉంది. అది తప్పితే మిగతావన్నీ చాలా హాయిగా ఆడుతూ పాడుతూ వెళ్ళమని చెప్తుంది అనమాట. సో యా, అది కాకుండా హెచ్ఎన్ సైడ్ నుంచి క్లబ్బర్ వైపు వెళ్తుంటే కనుక యూ మైట్ ఫేస్ స్లో డౌన్. ఇదే మేజర్ గా ఆపేసేవి, ఆలోచింపజేసేవి ఇవే. అండ్ ఫోర్ట్ వర్త్ అయితే ఆల్ ఇన్ 20 రూట్ నుంచి ఇన్ కేస్ ఇఫ్ మూవ్ టువర్డ్స్ 30 రూట్ మేబీ ఆల్ ఇన్ టెన్ నుంచి టువర్డ్స్ యుఎస్ వైపు వెళ్తుంటే కనుక యూ మైట్ ఫేస్ స్లో డౌన్ అట్ సమ్ జంక్షన్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఏరియాస్ విత్ ట్రాఫిక్ ఇస్. అండ్ మరి ఈ టైంలో ట్రాఫిక్ మిమ్మల్ని ఆపచ్చు, కానీ రేడియో సురభి అస్సలు మంచి పాటలు వినిపిస్తుంది. కమింగ్ అప్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాన్స్ ఉంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తున్నాయి మీకోసం, వింటూనే ఉండండి.

Yes, there Tanagana Vinash to be your W morning vibes in her only on Radio Surabhi 107.9 is your Dallas number one radio station and the OG Telugu radio station of Dallas in Tunaru. Manna Motirato Health Vijay Maratu question again. అంటే ఇన్ని సప్లిమెంట్స్ తీసుకోవడం కరెక్ట్ అని అంటారా అని చెప్పి జస్ట్ క్యాజువల్ క్వశ్చన్ అడిగనమాట. అడిగితే అరే ఇప్పుడు నువ్వు తినే తిండిలో ఎంతవరకు కరెక్ట్ గా ఏ కల్తీ లేకుండా ఇందులో ఉందిరా, సో పోనీ నువ్వు ఆ తినే ఫుడ్ ప్రాపర్ నీకు ఎంతవరకు వంట పడుతుందో నీకు తెలుసా, నీ మెటబాల్స్ ఎలా ఉందో నీకు ఐడియా ఉందా, సో వీటన్నిటి మధ్యలో

మహా అయితే ఒక రెండో మూడో టాబ్లెట్లు రావి రోజు వేసుకోమని చెప్పేది. అది కూడా నీ హెల్త్ పరంగా ఇవి మెయింటైన్ అవ్వడానికి, నీ బాడీ ఆప్టిమం లెవెల్ లో పనిచేయడానికి ఇలా చెప్పేది ఊరికే కాదు. సో ఇవన్నీ మానేసి నేను న్యాచురల్ గా తింటాను, న్యాచురల్ గా యూనో అన్ని మెయింటైన్ చేస్తాను అంటే ఎస్ మంచిదే, మెయింటైన్ చేయి, ఎవరు కాదనట్లేదు. బట్ స్టిల్ హావింగ్ సెడ్ దట్, కొన్నిసార్లు సప్లిమెంట్లు వేసుకుంటేనే పని అవ్వదు అన్నప్పుడు వేసుకోవాల్సిందే, దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ యెట్. అర్థమైంది కదా లాజిక్? అది మ్యాటర్. వింటూనే ఉండండి రేడియో సర్వీ 107.9 అలసంబా వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్. అలసి ఉంటున్నారు, బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తాయి మీకోసం.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi.
5: Congratulations on being first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas is the number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
6: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
7: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్లిపోయినట్టు.
8: నీ కల నిజం అవబోతోంది.
7: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
8: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
7: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
6: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
7: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

ప్రపంచంలో జనాలు నేను ఇష్టపడిన ఇష్టపడకపోనీ నన్ను ఏదైనా అనుకోని కానీ ఈ సినిమా మాత్రం నిజంగా అండర్ రేటెడ్ అని అంటారు మాస్టర్. దేవ్ తర్వాత అవినాష్ రెడీ ఆఫ్ డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా గురించి మాట్లాడుతున్నాం. మ్యాటర్ ఏంటంటే చాలా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ ఏమంటుందంటే 99 సినిమాలు చేసిన హీరోకి ఒక సినిమా చేయడానికి డబ్బులు లేవా అని చెప్పి అంటారు అన్నమాట. సో లిటరల్లీ మనం మనం చూస్తే ద టాప్ 4 హీరోస్ కాకుండా కొంతమంది నిజంగానే టు మౌంట్ దట్ వన్ ఫిలిం వై దే టేకింగ్ 15 years 20 years అనేది నిజంగా ఆ లాజిక్ వాళ్ళని నిజంగా కూర్చోబెట్టి అడిగితే మీకు తెలుస్తుంది అనమాట. హౌ ఇట్ ఈస్ టఫ్. కొన్నిసార్లు వాళ్ళు డబ్బులు పెట్టుకున్న ఫైనాన్షియల్ బ్యాక్అవుట్ అవడం, నిజంగా ప్రొడ్యూసర్లు ఉండకపోవడం, లేకపోతే నేను చేయను అని చెప్పడం, ఇట్లా 100 రీజన్లు ఉంటాయి ఫర్ ద ఫిలిం టు నాట్ టు మౌంట్. ఈ లాజిక్ లోనే జనాలకు అక్కర్లేదు కాబట్టి అబ్బా ఫ్యామిలీ డబ్బులు ఇచ్చేస్తారంట అన్న పాయింట్ దగ్గర అయిపోయారు అనమాట. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చోట్ల జస్ట్ హీరోకి అట్టుపళ్ళు అంటే పలానా అట్టుపళ్ళు అంటే ఇష్టం అని చెప్పి మనోడు లిటరలీ చాలా దూరం వెళ్లి అట్టుపళ్ళు తీసుకొస్తాడు ఫైట్ చేసి. ఇలా కొన్ని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి. ఎవరికైతే హీరోకి ఇచ్చే ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఉందో వాళ్ళందరూ రిలేటివ్స్ ఉన్నాయి. సో యా ఇవన్నీ మీకు అనవసరం కానీ రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తుంది అందరూ మాట్లాడదాం. వింటర్మండి రేడియో సర్వీ 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఎస్ బ్యూటిఫుల్ పాట కమింగ్ అప్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ. ఓ 90s పాట వేద్దాం, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం.

Yes, we are back there. Dhanadhana Vinash through DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Now, everybody has opinions. Everybody is in the era of creation. Everybody wants to talk about everything. Everybody wants to know about everything. And the bana ani gani, kani prati okkalu telusukona prati dani gurinchi maatladaniki matram chaala time iskuntunnaru. చాలా టైం ఎందుకు అని అడిగితే మాత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషిగన్ లో ఒక డేటా సెంటర్ ఉందండి. ఓకే, ఆ డేటా సెంటర్ ఇంటికి దగ్గరలోనే ఉంది, ఇంటికి దగ్గరలో ఉండి ఇట్ ఈస్ మేకింగ్ అ హెవీ నాయిస్. ఓకే, ఒక అని సౌండ్ వస్తుందండి, అండ్ బీన్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ లైక్ దాట్ ఫర్ 24/7. ఓకే, సో ద ప్రాబ్లమ్ విత్ దిస్ ఈస్ దాట్ వన్ ఉమెన్ యాక్చువల్లీ పుట్ అప్ రీల్ రిగార్డింగ్ దిస్ అండ్ నోబడీ. దాని తర్వాత పెద్ద డిస్కషన్ లేదు దాని గురించి. లిటరల్లీ ఒక పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పబ్లిక్ ఫోరంలో వెళ్ళి మాట్లాడుతున్న టైంలో వెళ్ళి ప్రొటెస్ట్ చేసి నో ఇట్ ఈస్ నాట్ రైట్ ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు కానీ, అంటే కొంతమంది వెళ్తున్నారు కానీ, ఐ థింక్ ఇట్స్ హై టైం కలెక్టివ్ గా ఒక ఒపీనియన్ వచ్చి వద్దు మాకొద్దు మహాప్రభు, మీరు బెటర్ అవుతామే ఎకో ఫ్రెండ్లీగానే ఉంటే పెట్టండి, బట్ నిజంగా సర్వస్ క్లోజ్ చేయడం ఇంత వాటర్ వాడతానంటే ఫ్యూచర్ ఇంత ప్రాబ్లం అవుతుంది అని అంటే వద్దుగాక వద్దు. కానీ ఇక్కడ జనాలు తప్పడం కూడా ఎందుకు లేదని అంటే, అరే ప్రతి దానికి రోడ్డు మీదకి వచ్చి ప్రతి దానికి ప్రొటెస్ట్ చేయాలా అన్న చిన్న ఫీలింగ్ వస్తుంది. ఎవ్రీథింగ్ అరౌండ్ యూ ఇస్ లైక్ లిటరలీ నాట్ ఇన్ రైట్ డైరెక్షన్, యూ ఫీల్ లైక్ రియలీ టైర్డ్, దే రియలీ వాంట్ టు డూ ప్రొటెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ సాడ్లీ దట్స్ ద ఫేట్, అది సంగతి. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, ఎంత కాదనుకున్నా సరే పొలిటీషియన్స్ నో కార్పొరేట్స్ నో వీళ్ళందరూ ఇవన్నీ చేస్తున్నప్పుడు మనందరం సైలెంట్ గా ఉన్నాం, అలవాటు చేసాం. నిజంగా గట్టిగా క్వశ్చన్ చేస్తే మారుతాయి, లాస్ట్ టైం న్యూస్ పేపర్ లీక్ లాగా, బట్ అంతవరకు తీసుకెళ్ళాలి, అంతవరకు ఓపిక్గా ఉండాలి, అది నెల రోజులైనా.

40 రోజులు అయినా సరే ఉండాలి. అలా 1/1 చేసుకుంటూ పోతే గానీ థింగ్స్ ఆర్డర్ లో పడేలా లీవ్. దట్స్ ద ఫ్యాక్ట్. అది డేటా సెంటర్ అయినా లేకపోతే ఫుడ్ అడ్రేషన్ అయినా ఏదైనా సరే. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? 9763619666 is my calling number. I am waiting for you only on Radio Surabhi 107.9 SDB, Dallas number 180 system. నిజంగానే చుట్టూ ఉన్న సిచ్యువేషన్ చూసి దేవుడు నిజంగా దిగి వచ్చి ఏదైనా ఒక వరవిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బాబు రేపటి నుంచి నువ్వు తిని తిండి స్వేచ్ఛగా తినచ్చు, ఎక్కువగా ఆలోచించక్కర్లేదు అని చెప్పి ఆ దేవుడు కరుణిస్తాడు. కోరుకుంటున్నాను, పాటేస్తున్నాను, వింటున్నానండి రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్ 107.9 SDB.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబిలీ యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ ఫర్ everyone when we respect the community supports us
4: india ki teleport aithe enta baaguntundo
5: what if india was just a tap away
6: just imagine meeru kallu musi terchukone lopu mee dabbu india cheripothe new york lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe okka click lo dallas nunche mee parents medical bills clear aipothe
7: no flights no favors no follow ups with my pursue sending money becomes hassle free upi payments shopping travel insurance elder care all taken care of my pursue isn't just an app it's your genie in the cloud download the mypursue app or visit mypursue.com or write to support@mypursue.com
8: amma saturday movie
9: manabadi class
8: amma old mcdonald had a farm
9: uppu kappu rambu telugu padyam cheppu
8: uppu kappu రంబు ఒక్క
9: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా అబ్సల్యూట్లీ నాట్ ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్ మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్ మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30 కి పైగా స్కూల్స్ లో 3000 కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు తెలుగుని నిలిపే చోటు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .silicon-andhra.org
10: ఇంకా గుర్తుంది 20 years ago మేము US మూవ్ అయిన ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ of home closer to you.

Yes, we are back. Devdanand Avinash, DFW Morning Vibes in her only on Radio Surabhi 107.9 FM Radio Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas. So, ఇందాకే ఒక పెద్ద డిస్కషన్ అనమాట ఏ గురించి మాట్లాడుతూ. సో ఈ లాస్ట్ 3-4 డేస్ లో న్యూయార్క్ టైమ్స్ దగ్గర దగ్గర ఒక 5-6 ఆర్టికల్స్ రాసిందంట అబౌట్ ఏ గురించి. సో లిటరలీ ద లెవెల్ ఆఫ్ డిస్కషన్ ఇస్ లైక్ ఇప్పుడు జనరలీ న్యూక్లియర్ ప్లాంట్స్ లో ఈ ఎమిషన్స్ అన్ని అవుతుంటాయి సార్. సో నా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది, అది మాత్రం చాలా కంట్రోల్డ్ గా వాడాలి, వేరే కంట్రీ ఈ టైంలో వాడడం లేదు, ఇలా కొన్ని రూల్స్ అని పెట్టుకుని ట్రీటీ పెట్టుకున్నారు సార్. సో ఏ వెళ్ళే దారి ఫ్యూచర్ సిచ్యువేషన్స్ లో ఇస్ ఇట్ రియలీ గోయింగ్ ద వే ఇట్ ఈస్ మెంట్ టు బి ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ మిస్గైడెడ్ వే అనేది ఇప్పటి నుంచే క్రాస్ చెక్ చేయాల్సిన టైం ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యునో ద 3-4 డిగ్రీస్ ఆఫ్ అప్రోచ్ వేర్ లైక్ లిటరలీ ఒకవేళ ఏ పర్సంటేజ్ కనుక 30-40% తగ్గిస్తే ఎన్ని కంట్రీలు రెసిషన్ లోకి వెళ్తాయి, లేదా వాటర్ రిసోర్స్ ఎంతవరకు బ్యాలెన్స్ జరగకుండా ఇది ఇబ్బంది పెడుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది. ఇట్స్ హై టైం అని చెప్పి చెప్పారంట. సో క్లైమేట్ చేంజ్ ఏం జరగట్లే అంటే ఫ్లాష్ బ్లడ్స్ వచ్చాయి అన్ని చోట్ల, అట్లాగే ఏం చేయట్లే అంటే తర్వాత ఏమవుతుంది అనే సిచ్యువేషన్ తెచ్చుకోకుండా కాస్త ముందే రియాక్ట్ అయితే బాగుంటుందేమో నా ఫీలింగ్ అనమాట. ఇన్ని ఎత్తున్నా చాలా మంది మాట రావట్లేదు, మరి ఆ మాటలు త్వరగా రావాలి, మాట ఏరాని మౌనంలో ఉండకూడదని కోరుకుంటున్నాను. కమింగ్ అప్ వన్ బ్యూటిఫుల్ ట్రాక్ ఫర్ యూ, బ్యాక్ టు బ్యాక్ రెండు వింటూనే ఉండండి రేడియో సురభి 107.9 FM, దాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ వింటున్నారు.

కొడుకులు నా చిరు సొగసులు నన్ను మరిపించు.

0: Yes, we are back with Dhanadhana Vinay Studio. Morning vibes on her only on Radio Surabhi 107.9 HD, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. And ఈ టైంలో ఒక్కసారి లైట్ గా అలా మన క్లయింట్స్ ని తలుచుకుంటే బాగుంటుంది కదా. మరి ఇంతలా టైం కి శాలరీ తీసుకుంటాం అంటే క్లయింట్లే కదా ఇంపార్టెంట్. సో క్లయింట్స్ గురించి ఒక చిన్న ఇంటిమేషన్ లైట్ గా మీకు చెప్పేదానికి వచ్చేసా. అదేంటంటే రెస్టారెంట్ ఓనర్స్ ఒక్కసారి వినండి, స్లో అవర్స్ అండ్ టూ లెస్ వాకింగ్స్ మీ రెస్టారెంట్ కి వస్తుంటే కనుక డీల్స్ బనానా డాట్ కామ్ అని ఒక ప్లాట్ఫామ్ ఉందంట, డీల్స్ బనానా డాట్ కామ్. సో అక్కడ ఎక్స్క్లూజివ్ డీల్స్ గానీ కూపన్స్ గానీ ఏమైనా మీరు యాక్టివ్ గా చూస్తుంటే కనుక అక్కడ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆంప్లిఫై చేస్తారంట. బట్ ఇంకా ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ గా డిజైన్ చేయడం, మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా వాళ్ళు మంచిగా లిఫ్ట్, మంచిగా మీకు విజిబిలిటీ వచ్చేలా చేస్తారంట. సో దెర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ దట్ ఫస్ట్ 50 రెస్టారెంట్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 మంత్స్ అంట. సో మరి లేట్ ఎందుకు? డీల్స్ బనానా డాట్ కామ్ అని చెప్పి వాళ్ళతో పార్ట్నర్ అవ్వడానికి వాకిన్స్ చేసేయండి. వెబ్సైట్కి వెళ్తే ఎలా వాకిన్ చేయాలి ఏంటి అని క్లారిటీ ఉంటుంది. అండ్ ఒకవేళ మీ బిజినెస్ కొంచెం డెవలప్ అయితే గుర్తుపెట్టుకో నా పేరు అవినాష్ బాయ్. ఓకే, సో నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ స్ట్రీమ్ అయిపోతుంది ఇరుముడి. ఇరుముడి నుంచి మంచి పాట మల్లెపల్లి పల్లకి కమింగ్ అప్ అండ్ బ్యాక్ టు బ్యాక్ డూట్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ వింటున్నారు.
1: ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంతా అలా.

0: undisputed. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పుడాక నువ్వు చేసినావు, నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 8234 Forest Lane, Dallas.
7: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
8: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
7: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్

ఎస్ మంచి పాట విన్నాను బ్రదర్ మూవీ డిసి డేట్ ధనాధన అవినాష్ తోడియా డబ్ల్యూ మార్నింగ్ బైట్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. సో వీకెండ్ కావాల్సిన ప్లాన్స్ కావాలి, అందులోను ఇంటి నుంచి బయటకు కదలకూడదని అనుకుంటే సన్ నెక్స్ట్ లో డిసి ఉంది. సో జనరలీ పేరు మోసిన పెద్ద ప్లాట్ఫామ్స్ లో ఇట్లాంటి సినిమా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు, బట్ టు ద సర్ప్రైజ్ సన్ పిక్చర్స్ వాళ్ళు సన్ నెక్స్ట్ లో రిలీజ్ చేస్తే ఫాలో అని చెప్పి ప్లాన్ చేశారు. అండ్ ఇట్ ఈస్ వన్ క్రేజీ ఫిలిం దట్ యు షుడ్ వాచ్. ఫ్రేమ్స్ అదిరిపోతాయి, పాటలు అదిరిపోతాయి, కథ సింపుల్ గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ పీక్ లో ఉంటాయి. అది పక్కన పెడితే ఇరుముడి స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ నిన్న, ఐ మీన్ లైక్ ఈ రోజు తెల్లవారుజాము నుంచి 12 o'clock నుంచి ఇటు స్ట్రీమ్ అవుతుంది. సో వీకెండ్ సర్వే ఎక్కడికి వెళ్ళకుండా బ్రేక్ ఇవ్వాలనుకుంటే బ్రేక్ ఇవ్వచ్చు. అండ్ లాస్ట్ వీక్ ఆల్రెడీ విశ్వనాథన్ సన్స్ నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది, సో అది కూడా యూ కెన్ గివ్ ఇట్ ఎ షాట్. అండ్ ఈ మధ్యన ముసాఫిర్ కైఫ్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ బాగా ఫేమస్ అయిన మాస్టర్, దట్ ఆల్సో ఈస్ నైస్ అట ట్రావెల్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ప్రైమ్ లో రెవల్యూషనరీస్ అని చెప్పి భువన్ బామ్, రోజ్ షరఫ్ అండ్ మన లాపత లేడీస్ హీరోయిన్ ఆ అమ్మాయి కూడా షీస్ డేర్ ఇన్ దట్. అండ్ అది కూడా చాలా చాలా బాగుందని చెప్పి ఇన్ఫాక్ట్ నాగేశ్వర గారి స్టోరీ పెట్టారు అది. సో సరదాగా వీకెండ్ ఎక్కడికి వెళ్లకుండా బ్రేక్ ఇద్దాం అనుకుంటే బ్రేక్ లేకుండా బెంచ్ వర్క్ చేసేయండి ఇవన్న. ఓకే, అండ్ ఇప్పుడు మాత్రం వెళ్లే ముందు ఫైర్ సాంగ్ ని పిలుస్తాను, దాని తర్వాత ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది. వింటనే ఉండండి రేడియో సర్వీ 107.93 నంబర్ వన్ రేడియో స్టేషన్, రేడియో సర్వీ సౌండ్స్ లైక్ హోమ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all, it avoids complaints.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావచీకి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్.
6: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
5: ఎస్,
6: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
8: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho, powering possibilities with Radio Surabhi.
9: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all.
10: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
11: Good morning, listeners. శ్రోతలందరికీ శుభోదయం, శుభ శుక్రవారం. శుక్రవారం ఉదయం, ఫ్రైడే మార్నింగ్, ఫిల్మీ ఫ్రైడేస్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా. సో అంజనా ఇస్ బ్యాక్. అంటే లాస్ట్ వీక్ కూడా మనం చేసుకున్నాం, మధ్యలో సండే నేను మళ్ళీ రాలేదు. బట్ ఇంక నుంచి మాక్సిమం పాసిబుల్ ఎప్పుడు దొరికితే అప్పుడు వచ్చేసి మీ అందరితోటి ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎనీవేస్, ఎలా ఉన్నారు మా శ్రోతలందరూ? వినాయక చవితి పండుగని ఎంత బాగా మీరు సెలబ్రేట్ చేసుకున్నారు? సంథింగ్ డిఫరెంట్ దట్ యూ హ్యావ్ డన్, ఈకో ఫ్రెండ్లీ గణపతి అఫ్ కోర్స్, దాంతో పాటుగా చాలా చాలా క్రియేటివ్ గా ఏదో ఒకటి చేసుంటారు కదా, అవన్నీ మాతో షేర్ చేసుకోవాలన్నా సంథింగ్ అప్కమింగ్, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అని మీరు ఏదన్నా నాతో చెప్పాలన్నా, ఆన్ ఎయిర్ వచ్చి మాట్లాడాలన్నా, దిస్ ఇస్ ద టైమ్. 972-636-1966 స్టూడియో నెంబర్. చాలా ఉన్నాయి, చాలా చాలా మాట్లాడుకుందాం. అసలే మనకి మాటలు మొదలు పెడితే ఆగటం చాలా కష్టం, కాబట్టి ముందు ఒక మంచి పాట వినిపించేస్తాను. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రైడే.

ఒక అద్భుతమైన పాటతో ఇవాళ్టి మన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించేశాం. స్వాతి కిరణం చిత్రం నుంచి మీరు విన్న ఈ పాట. మరి ఇలాంటి పాటలు మీకు వినాలనిపిస్తోందా, లేదా సంథింగ్ న్యూ ట్రెండ్ లో ఉన్న వినిపించండి అని మీరు అన్నారు, కానీ అదే వినిపిస్తాను. లేదా మన ఆల్ టైమ్ ఫేవరెట్స్ కొన్ని ఉంటాయి, ఫ్రైడే మార్నింగ్ అలా అలా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్ కి వెళ్తూ, అబ్బా ఇంకా అయిపోయింది ఫ్రైడే, ఆల్మోస్ట్ మనకి వీకెండ్ వచ్చేసింది అని అనుకుంటూ ఆ చిల్ మోడ్ లో మీరు ఏ పాట వినాలన్నా 9726361966 స్టూడియో నెంబర్, మీ రిక్వెస్ట్ సాంగ్ మేము ఫస్ట్ లో పెట్టి అది ముందుగా వినిపిస్తాం.

మరొక్క మంచి పాటైతే వినేశాము. మరి మీకు వినాయక చవితి సందర్భంగా సంథింగ్ దట్ యు హ్యావ్ డన్ అని ఏమన్నా ఉంది షేర్ చేసుకోవాలి అనిపిస్తే తప్పకుండా షేర్ చేసుకోండి. ఎందుకంటే నేను చూస్తున్నప్పుడల్లా ఎలా ఉందంటే మన చుట్టూ వినాయక చవితి పండుగ సెలబ్రేషన్స్ క్రియేటివిటీ అండి. క్రియేటివిటీ అంటే క్రియేటివిటీయే మరి, అందరూ రకరకాలుగా చేస్తూ ఉన్నారు వినాయకుళ్ళని. ఒక్క దగ్గర పోస్ట్ అనదర్ పోస్ట్ ఐ హావ్ సీన్ అది ఇండియాలోనండి. అక్కడ ఏంటంటే వినాయకుడిని మొత్తము మొక్కలతో అంటే లైవ్ ప్లాంట్స్ తోటి అంటే ఆ ప్లాంట్స్ ని వాళ్ళు పెంచడమే ఆ షేప్ లో ఆ కలర్స్ లో అలా వచ్చే విధంగా పెంచి చేశారనమాట. సో మొత్తం వినాయకుడు ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ కట్టింగ్స్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్రాపర్ ప్లాంట్స్, రూట్స్ తో ఉన్న చక్కటి ప్లాంట్స్ తోటి చేశారనమాట. ఏముంది కదా అని. సరే మా దగ్గర మా కమ్యూనిటీలోనూ యథావిధిగా చేశారు. సింపుల్ అండ్ స్వీట్ గా, ఎటువంటి హంగామా ఓవర్ నైట్ హడావిడి అంటే రాత్రిపూట ఎక్కువ నాయిస్ అలా ఏమీ లేకుండా చాలా పీస్ఫుల్ గా జస్ట్ ఒక 2 hours లో దే డిడ్ ఎవ్రీథింగ్. అంటే ఈవెంట్ వైజ్ 2 hours వరకు పెట్టుకుని చేశారు. అండ్ అందులో భాగంగా డెకరేషన్స్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ఆల్వేస్ దట్స్ ద గుడ్ థింగ్ టు డూ. అంటే మనకు అందుబాటులో ఉండేవి నేచురల్ గా ఉండేవి ఫ్రూట్స్ వెజిటబుల్స్ కాబట్టి వినాయకుడికి అందులోనూ చాలా చాలా ఇష్టం. ఎన్నో రకాల వెజిటబుల్స్ ఆయనకి మనం ప్రత్యేకంగా కొని మరీ సమర్పిస్తూ ఉంటాం ఈ సమయంలో వినాయక చవితి పండుగగా. అండ్ దాంతోపాటు ఫ్రూట్స్ పాలవెల్లి కానీ ఫ్రూట్స్

పెట్టడం ఇవన్నీ మనకి తెలిసిన ఆనవాయితీయే. అందుకని ఇలాంటి టైంలో అలాంటి డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇలా ఏదైనా క్రియేటివ్ గా చేశారు, యూ వాంట్ టు షేర్ విత్ అస్? 972-636-1966 స్టూడియో నెంబర్.

0: అమ్మా ఇల్లు ఎక్కడ?
1: గ్రే కలర్ బిల్డింగ్ నానా.
0: అన్ని గ్రే ఉన్నాయి కదమ్మా.
1: 437 చూడు.
0: సరే.
2: 437 అంటే ఏంటే? 436 కదా. అరే నానా, 436
1: అయినా వాడు వెళ్ళిపోతూనే ఉన్నాడు.

అందరినీ అడుగుతున్నాను ఒకళ్ళనని కాదు. సండే సూపర్ సండే ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది, ఈవినింగ్ 4 PM టు 7 PM ప్రతి సండే నేను వచ్చేస్తాను మరొక ధమాకా షోస్ చేయడానికి. సూపర్ సండే సండే ఆఫ్టర్నూన్ 4 PM టు 7 PM. అయితే ఈ సండే మార్నింగ్ 7 AM కే నేను మిమ్మల్ని అందరినీ ఆహ్వానించేస్తున్నాను. ఎందుకు, ఎక్కడికి, ఏంటి అంటే యూ కెన్ వాక్, జాగ్ ఆర్ రన్. అంటే మీరు ఒక్కరే కాదు, అందరం కలిసి. ఎక్కడ అంటే గనక ఈ సండే మార్నింగ్ 7 AM అట్ హెరిటేజ్ పార్క్ ఫ్లవర్ మౌంట్ లో అందరూ కలిసి సిలికాన్ ఆంధ్ర మనబడి వారు అందిస్తున్న రన్ ఫర్ తెలుగు, ఏ 5K వాక్ అండ్ రన్, అండ్ దిస్ ఇస్ ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ అదనమాట. సో ఈ రన్ ఫర్ తెలుగు ఏ 5K వాక్ వచ్చేసి మనకి హెరిటేజ్ పార్క్ ఫ్లవర్ మౌంట్ లో ఉదయం 7 గంటలకి స్టార్ట్ అవుతుంది, September 20th. దీనికి సంబంధించి ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆర్ వెల్కమ్ అండి. చిన్న పెద్ద తేడాది లేదు. హ్యాపీగా స్లోగా నడవండి, ఫాస్ట్ గా నడవండి, పరిగెట్టండి, జాగ్ చేయండి, మీ ఇష్టం. అందరూ కలిసి యాజ్ అ కమ్యూనిటీ ఎంజాయ్ చేయండి. అండ్ ఎంట్రీస్ ఫ్రీ. అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరింత మంచిది. రిజిస్టర్డ్ పార్టిసిపెంట్స్ కి ఫ్రీ టీషర్ట్ అండ్ రిఫ్రెష్మెంట్స్. సో ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని అందరినీ తీసుకుని రన్ ఫర్ తెలుగు. అయితే మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఐడి వచ్చేసి మనబడి .me/runfortelugu.

ఇది ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు సీతారామం చిత్రం ఆల్మోస్ట్ ఎవ్రీ డే మాకు ఒక రిక్వెస్ట్ సాంగ్ అయితే ఉంటూనే ఉండేదన్నమాట. ఇదే మూవీ నుంచి అసలు నాన్ స్టాప్ మనం ప్రతి షోలోను ఆల్మోస్ట్ వింటూ ఉండేవాళ్ళం. సీతారామ చిత్రం నుంచి దిస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం. నెక్స్ట్ ఇలాంటిదే మరొక మంచి పాట వినిపిస్తాను. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ సో ఫార్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇట్టే అయిపోయిందండి. మీకు ఏదైనా మంచి సాంగ్ రిక్వెస్ట్ ఉంటే మాత్రం 9726361966 స్టూడియో నెంబర్.

0: అసలు ఈ పాట ఈ మూవీ రెండింటి గురించి మాట్లాడాలి. యాక్చువల్ మనం యాడ్ బ్రేక్ కి దగ్గరగా ఉన్నాం కాబట్టి నేను జస్ట్ టాపిక్ ని స్టార్ట్ చేసేస్తాను. ఇవాళ ఏ టాపిక్ విషయంగా మాట్లాడదాం అనుకున్నానంటే ఫస్ట్ లవ్. అదండి, ఇవాళ నేషనల్ అనాలో వరల్డ్ అనాలో ఏంటో తెలియదు కానీ ఫస్ట్ లవ్ డే అంట. అంటే మీ జీవితంలో మీకు సంబంధించి ఫస్ట్ లవ్ ని గుర్తు చేసుకుని సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు అట. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇట్ కుడ్ బి ఆన్ ఎనీబడీ. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని కాదు. ఫస్ట్ లవ్ ఇస్ ఫస్ట్ లవ్, రకరకాలుగా ఉంటుంది. ఈ హాయ్ నాన్న మూవీ గురించి, ఆ ఫస్ట్ లవ్ గురించి మరింత మాట్లాడదాం, బట్ ఆఫ్టర్ ది షార్ట్ కమర్షియల్ బ్రేక్. మీరు ఎక్కడికి వెళ్ళకండి. ఆల్ ది వే టిల్ 1 PM ఐఎమ్ సిట్టింగ్ హియర్. సో ఫస్ట్ లవ్ ని గుర్తు చేసుకుని చక్కగా స్మైల్ చేసుకుంటూ ఏదన్నా షేర్ చేయాలి, పర్వాలేదు. రైట్ నౌ ఐఎమ్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్. మా ఫస్ట్ లవ్ నాకు సక్సెస్ఫుల్ గా ఉండింది అన్నావు, లేక ఏదన్నా, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, వాట్ ఎవర్ యూ థింక్. సో ఆ విషయం మాతో షేర్ చేసుకోవాలంటే 9726361966 స్టూడియో నెంబర్. ఫస్ట్ లవ్ లైఫ్ లో దొరికే ఫస్ట్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.

0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
0: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
2: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
3: Idi office party a leka jatra?
2: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసిబేలవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంటీ పన్నీర్ టిక్కా, పచ్చ మిఠాయి పరాటా.
5: ఏంది బ్రో గని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B Texas.com. perfect for dine-in, takeaway or full service catering.
7: Boring long drives ki, tiring work hours ki, workout is solution. Radio Surabhi America lo telugu nestam.
0: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
2: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: ఎస్ సార్.
8: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

కార్యక్రమానికి పునఃస్వాగతం. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. ఇప్పుడు మీరు విన్న ఈ పాట జమానా అనే చిత్రం నుంచి. ఇందులో సూర్య శ్రీనివాస్ మరియు స్వాతి వీరు నటించారు. సిద్ శ్రీరామ్ గళంలో మీరు విన్న ఈ పాట. కొన్ని కొన్ని ఎప్పుడొచ్చాయో ఏంటో ఎప్పుడు విన్నామో కూడా తెలియదు, కానీ బాగున్నాయి అని అనిపిస్తున్నాయి కదా పాటలు. సో అలాంటివి కొత్త పాత సమ్మేళనం అంటూ కొన్ని పాత పాటలు కూడా ఇంక్లూడ్ చేయాలని నాకు ఎప్పుడు ఒక కుతూహలం అండి. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ బట్ ఐ ఆమ్ లైక్ దాట్. సో అలాంటి పాటల్ని కూడా ఇంక్లూడ్ చేసి మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈలోగా వింటున్న శ్రోతలకి ఏదైనా రిక్వెస్ట్ సాంగ్ ఉంటే దిస్ ఇస్ ద టైమ్, 9726361966 స్టూడియో నెంబర్. సరే, దాని సంగతి అలా పెడితే ఇవాళ మన ఫిల్మీ ఫ్రైడేస్ లో టాపిక్ ఏంటి అంటే ఫిల్మీ సంగతులు ముచ్చట్లో డీఫాల్ట్ ఉన్నాయండి. ఫిల్మీ షూటింగ్ విశేషాలు, అలా షూటింగ్ సమయంలో వాళ్ళు వాడే టెక్నిక్స్, హంగామస్ అన్ని మాట్లాడుకుంటాం. ఫిల్మీ స్టైల్స్, ట్రెండ్స్ వాటి గురించి కూడా ముచ్చటించుకుంటాం. అయితే 3 గంటలు అదే చెయ్యం కదా, మధ్యలో మనకు కావాల్సినంత బోర్డ్ అందుంది, అసలే మనది బ్రేకులు లేని బండి టైప్ అనమాట. మాట్లాడడం మొదలు పెడితే ఆగటం చాలా కష్టం. అందులోనూ ఇవాళ నేను రేజ్ చేసిన టాపిక్ వచ్చేసి తొలి ప్రేమ, లవ్, ఫస్ట్ లవ్. లవ్ అసలు సో లవ్లీ, సో స్వీట్. అందులో ఫస్ట్ లవ్ అంటే ఫస్ట్ టైం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయటంలో ఉన్న ఆనందం వేరు కదా. ఇందాక నేను హాయ్ నాన్న మూవీ రిఫరెన్స్ లో అది మాట్లాడుతూ ఉన్నాను. హాయ్ నాన్న మూవీలో ఎంత క్లారిటీగా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పారు, అది ఫస్ట్ లవ్ ఆ, ఏంటి అది ఎలా లింక్ చేసావు అంజనానంటే, లవ్ అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ తో ఉన్న లవ్, ఫస్ట్ ఆ సెకండ్ ఆ థర్డ్ అని చెప్పట్లే ఒక స్ట్రాంగ్ లవ్ అనమాట. అది ఒక్కసారి ఒక మనిషి ఎక్స్పీరియన్స్ చేస్తే గనక సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా అది అలాగే ఉండిపోతుంది. అంటారు కదా చివరి కంట మనతో ఉండేదే ట్రూ లవ్ అని, ఆ కేటగిరీలో అనమాట. హాయ్ నాన్న మూవీలో అదే చూపించారు. హీరోయిన్ తన జ్ఞాపక శక్తి కోల్పోయినా గతం మర్చిపోయినా లవ్ లవ్ లవ్ లవ్ ని మర్చిపోలేదు. అన్నోయింగ్లీ షీ గెట్స్ అట్రాక్టెడ్ వన్స్ అగైన్ టు ద సేమ్ పర్సన్. దట్స్ ద ట్రూ మీనింగ్.

ఆఫ్ ట్రూ లవ్. సో ఇంతకంటే మంచి ఎగ్జాంపుల్ ఏముంటుంది మన ఫస్ట్ లవ్ టాపిక్ ని స్టార్ట్ చేయడానికి? నేనైతే స్టార్ట్ చేసేసాను. మీలో ఎవరికన్నా మరింత ఇలాంటి ఉన్నాయి కంటెంట్ అంటే డూ షేర్ విత్ మీ.

0: గుడ్. సరే, మరి ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతున్నాను కదా, ఫస్ట్ లవ్ గురించి మీరు ఇంతకు ముందు ఇలా కూడా ఉంటుందా అని ఆలోచించే విధంగా కొన్ని పాయింట్స్ చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే, ఫస్ట్ లవ్ అనేది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది, బట్ ఫస్ట్ లవ్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అంతే కదా, లైఫ్ లో అంత ముందు వరకు తెలియనిది, అసలు ఇది ఉంటుంది ఇలా ఉంటుంది అని అనుకోనిది ఎక్స్పీరియన్స్ చేస్తాం. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ఫస్ట్ లవ్. మనలో మనకి లేని ఫీలింగ్ ని క్రియేట్ చేసి చూపించి దిస్ ఇస్ ఇట్ అని నేర్పిస్తుంది కదా. బట్ ఇట్ కుడ్ బి ఎనీబడి అండి. ఫస్ట్ లవ్ ని అంటే ఒక్కసారి ఆలోచించి చూస్తే దేనికి మనం బాగా కనెక్ట్ అయ్యాము అనే విషయంగా చెప్పుకుంటే అప్పుడు అర్థం అవుతుంది విచ్ ఇస్ అవర్ ఎగ్జాక్ట్ ఫస్ట్ లవ్ అని కదా.
1: ఏంటి నువ్వు?

భలే మెలోడియస్ గా అనిపిస్తుంది కదా ఈ పాట కూడా. ఇలాంటి పాటలు విందామా, ఒక బీట్ ఉన్న పాట విందామా? నేనైతే రెండు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మరీ వినిపిస్తున్నానండి. సరే, ఇటీవల వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ మూవీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మూవీ చూసే ముందు నేను అదే మేమంటే మూవీ రిలీజ్ అయినప్పుడు నేను సినిమా చూసి వచ్చి నా ఒపీనియన్ చెప్పాను. బట్ రిలీజ్ అయ్యింది, ఇప్పుడు ఓటీటీలో ఉంది కాబట్టి చాలా మంది చూసే ఉంటారు. మీరు చెప్పండి, ఫస్ట్ లవ్ రిలేషన్ లో మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్ఫాక్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. ఒక హీరోయిన్ పరంగా చూసుకుంటే ఆమెకి తనకి నచ్చిన క్యారెక్టరైజేషన్స్, అన్ని క్యారెక్టర్స్ అన్ని అందులో కనిపించాయి హీరోలో అన్నట్టుగా ఉన్నప్పటికీ ఇట్స్ నాట్ సో సిల్లీ. యంగ్ ఏజ్ లో ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడం మాత్రమే కాకుండా దాన్ని చాలా అంటే కొన్ ఇయర్స్ టుగెదర్ క్యారీ చేసింది. సో అంతకంటే ఫస్ట్ లవ్ కి డెఫినేషన్ ఏముంటుంది చెప్పండి. ఎనీవేస్, నేను మీకు మైత్రీస్ రెస్టారెంట్ గురించి చెప్తాను. ఎందుకంటే చాలా మందికి లవ్ ఫుడ్ లవ్ అండి, ఫుడ్ అంటే కూడా లవ్ ఏ. మరి అథెంటిక్ ఇండియన్ ఫ్లవర్స్ కోసం అయితే మటుకు మీరు మైత్రీస్ ఇండియన్ కోసాన్ని విజిట్ చేయండి. హిల్ టాప్ లొకేషన్స్ లో అమేజింగ్ వ్యూస్ తో పాటు స్పేషియస్ ప్యాటియో సీటింగ్, అలాంటి అంబియన్స్ లో కూర్చుని మీకు ఇష్టమైన ఫుడ్ ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి అన్నిటికీ కూడా పర్ఫెక్ట్ డెస్టినేషన్. ఉదయాన్నే మంచి బ్రేక్ఫాస్ట్, అలాగే ఫుల్ లంచ్ బఫే, ఈవినింగ్ స్నాక్స్, ఇలాంటివన్నీ ప్రతి బైట్ లో అథెంటిక్ ఇండియన్ టేస్ట్ తోటి అందిస్తున్నారు. ఇంతేకాదు, మీ ఫంక్షన్స్ కి, పార్టీస్ కి,

అదండి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి మనం ఈ పాట విన్నాం. మరి బతుకమ్మ ఫెస్టివల్ వచ్చేస్తోంది కదా, మనకి ఆల్రెడీ వినాయక చవితి వచ్చింది అంటే నెక్స్ట్ ఇంకా దసరా వచ్చేస్తుంది. దసరాతో పాటు బతుకమ్మ పండగ సెలబ్రేషన్స్ కూడా ముందుగానే స్టార్ట్ అయిపోతాయి. చాలా మంది ఫస్ట్ డే ఆఫ్ దసరా కూడా చేసుకుంటారు, బిఫోర్ అండ్ ఇంకా బతుకమ్మ 10th డే కూడా చేసుకుంటారు. అండ్ ఇంకో దానికి ఐ థింక్ దెర్ ఇస్ లాట్స్, ఒక్క రోజని కాదు, బట్ డీప్యాడ్ బతుకమ్మ ఇస్ ద రియల్ సెలబ్రేషన్ అరౌండ్. అయితే తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలర్స్ ఇన్వైట్స్ యూ టు దిస్ అన్ఫర్గెటబుల్ డే ఆఫ్ బతుకమ్మ అండ్ దసరా సంబరాలు. ఇక్కడ వచ్చేసి మీకు లైవ్ ఎంటర్టైన్మెంట్ ఉంది, మీ అందరి ఫేవరెట్ నవీన్ పొలిసెట్టి, ఎస్ హీ విల్ బి దేర్ విత్ హిస్ ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్. దాంతో పాటు అంటే ఆ బ్యాండ్ వారి ప్రదర్శన ఉంటుంది, నవీన్ పొలిసెట్టి గారు కూడా యూ విల్ హ్యావ్ హిమ్ ఆన్ ద స్టేజ్. సో సాటర్డే అక్టోబర్ 17th 12 noon టు మిడ్ నైట్ అట్ కొమెరికల్ సెంటర్ 2601 అవెన్యూ ఆఫ్ స్టార్స్ ఫ్రిస్కో టెక్సాస్ లో. అండ్ హియర్ ఇస్ ద బెస్ట్ పార్ట్, ఎంట్రీ అండ్ పార్కింగ్ ఆర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి బతుకమ్మ అండ్ దసరా సెలబ్రేషన్స్ ని ఫుల్ గా ఎంజాయ్ చేయండి, చేయడానికి ఇష్టం వచ్చేసేయండి. డేట్ మరొక్కసారి అక్టోబర్ 17th కొమెరికల్ సెంటర్ ఫ్రిస్కోలో. Over here for you. Everything will be fine.

మరి ఫస్ట్ లవ్ అంటే ఏంటంటే ఎవరిని తలుచుకుంటే ముఖం మీద ఒక మంచి స్మైల్ వస్తుందో వాళ్ళందరూ మన లైఫ్ లో ఇంపార్టెన్స్ ఉన్నవాళ్లేనండి. బట్ మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఆ స్మైల్ ని అలాగే పదిలంగా కాపాడుకోవాలని అనుకుంటున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రేస్ అట్ $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మాత్రం మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సాస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam, your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్.
5: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నా.
6: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

ఆరెంజ్ మూవీ నుంచి ఈ పాట మనం వినేసాం. సరే, నేను ఇవాళ మన ఫిల్మీ ఫ్రైడేస్ లో ఫస్ట్ లవ్ గురించి అలా అలా స్టార్ట్ చేశాను, అంతే డిస్కషన్. ఫస్ట్ లవ్ ఎందుకు అంటే ఇవాళ వరల్డ్ అనేది, నేషన్ అనేది నేషనల్ ఫస్ట్ లవ్ డే అట. ఇవాళ రోజున సెప్టెంబర్ 18th పెట్టుకున్నారు అని. ఇన్ఫాక్ట్ దానికంటూ ప్రత్యేకమైన కారణాలు ఇది ఇది అది అని ఏమీ లేదు. సింపుల్ గా జస్ట్ రిమెంబర్ సంబడి ఇన్ యువర్ లైఫ్, వాళ్ళకి మీ లైఫ్ లో ఉన్న ఇంపార్టెన్స్ ని గుర్తు చేసుకుంటూ ఒక చక్కటి స్మైల్ ని ముఖం మీద తెచ్చుకోగలిగితే దాట్స్ ద మీనింగ్ ఆఫ్ టుడే, అంతే. అంతకంటే ఏముంటుంది చెప్పండి. సరే, నేను ఫస్ట్ లవ్ అన్నప్పుడు నేను ఒక డిఫరెంట్ కోణంలో ఆలోచింపచేసేలాగా మాట్లాడతాను ఇవాళ అని అన్నాను కదా. ఫస్ట్ లవ్ అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి వాళ్ళకి ఒక స్పార్క్ క్రియేట్ అయ్యి వాళ్ళు ఎంజాయ్ చేసే ఆ లవ్ ఇస్ డిఫాల్ట్ దేర్, అది లేదు అనటానికి లేదు. ఎంతో మంది అదృష్టవంతులు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అండ్ చాలా మంది వాళ్ళ ఫస్ట్ లవ్ ని వాళ్ళ లైఫ్ టైమ్ లవ్ కింద వాళ్ళ జీవితంలో పొంది కూడా ఉంటారు. బట్ ఫస్ట్ లవ్ అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అని నా అభిప్రాయం అండి. మనకి మన లైఫ్ లో నేను ఇందాక చెప్పినట్టుగా ఒక స్పెషల్ ఫీలింగ్ ని, మనలో ఉన్న ఫీలింగ్ ని, మనలో లేని ఫీలింగ్ ని, మనలో ఉన్నదాన్ని జాగృతం చేయడం, మనలో లేని దాన్ని క్రియేట్ చేసి మరి మనకి మన దాన్ని ఒక విధంగా పరిచయం చేయడం, అలాంటి ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ని క్రియేట్ చేసి జనరేట్ చేయగలిగేదే లవ్. లవ్ ఫర్ ఇట్ కుడ్ బి లవ్ ఫర్ ఎనీథింగ్. కొంతమందికి వాళ్ళకి మనీ ఇస్ లవ్, వర్క్ ఇస్ లవ్, బిజినెస్ లవ్, ఏదైనా ఇట్ కుడ్ బి ఎనీథింగ్. కొంతమందికి మ్యూజిక్ ఇష్టం ఉన్న వాళ్ళకి మ్యూజిక్ ఉంటుంది, ప్యాషన్ అనండి, లవ్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంతో కాలం ఆ మ్యూజిక్ కి దూరంగా ఉన్నప్పటికీ లైఫ్ లో ఉంటాయి కదండి, మనకంటూ ఉద్యోగము, జీవితము చాలా ఉంటాయి. మనని ఒక పేజ్ లో ఒక పరుగులు పెట్టిస్తూ తీసుకెళ్లిపోతూ ఉంటుంది లైఫ్ ఒక పక్కన. బట్ ఆ లవ్ అలా కార్నర్ లో అలా ఉండిపోతూ ఉంటుంది. మరొక్కసారి ఎప్పుడో జీవితంలో మేల్కొన్నప్పుడు తిరిగి లవ్ ఫర్ యువర్ మ్యూజిక్ మీరు డిస్కవర్ చేసి, అంటే రోజు పాడే సినిమా పాటలు కాదండి. కొంతమందికి లవ్ ఫర్ మ్యూజిక్ అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ మీద వాళ్ళకి ఒక లవ్ అనేది ఉంటుంది. సో అటువంటి దాన్ని రీడిస్కవర్ చేసుకుంటూ లైఫ్ లో ముందుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. సో నా ఉద్దేశంలో నా లైఫ్ లో నాకు ఎప్పుడు ఇంత స్ట్రాంగ్ ఫీలింగ్ అనిపించింది అని అంటే గనక

ఎప్పుడు ఎప్పుడు అంటే ఉంది, చాలా చాలా సందర్భాల్లో ఉన్నాయి. వన్ ఆఫ్ ద మూమెంట్ చెప్తాను, బట్ ఈలోగా మీ అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఫస్ట్ లవ్ అన్నప్పుడు ఫస్ట్ మనం చూసేది లుక్స్ నా, అపియరెన్స్ నా, వాళ్ల బిహేవియర్ నా, వాళ్ల మెంటాలిటీనా, వాళ్ల మనస్తత్వాన్ని, హార్ట్ ని, వాళ్లలోని మంచితనాన, వాట్ డూ యూ లైక్ అంటే ఒక ఫస్ట్ లవ్ అనగానే ఫస్ట్ ఇంప్రెషన్ లో ఏది ఫస్ట్ గా నుంచి ఉంటుంది? ఆబ్వియస్లీ మనిషిని చూసినప్పుడు కలిగేది లుక్స్ మీద ఒక అభిప్రాయం. సో మీ అభిప్రాయంలో వాట్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ లవ్? లుక్స్, అపియరెన్స్, వారి మెంటాలిటీ, వారి యాటిట్యూడ్, వాటి ప్రెజెంటేషన్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, వాట్ కమ్స్ ఫస్ట్?

అదండి, బ్యాక్ టు బ్యాక్ మీకు పాటలు వినిపించేశాను. ఎందుకంటే నేను ఇక్కడ మన లిజనర్స్ తో చాలా చాలా డిస్కషన్స్ లో ఉన్నాను. సో ఇప్పుడైతే నేను ఎవరెవరితో మాట్లాడాను అనే పేరు కూడా చెప్పట్లేదు. అందరికి ముందుగానే డిస్క్లైమర్ ఇచ్చేసానమాట, నేను మీ పేరు ఆన్ ఎయిర్ చెప్పట్లేదు అని. ఎందుకంటే ఫస్ట్ లవ్ గురించి ఎన్ని ముచ్చట్లుంటాయి, ఒకటి ఆరానా మనం మాట్లాడుకునేవి ఒక రేంజ్ లో ఉంటుంది కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైమ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ కాల్స్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. నేను చెప్పినట్టుగా లవ్ అనేది ఒక్క టే అని అనటానికి లేదు కదా. నేను అన్నది ఏంటంటే ఒక మనిషి మీద, ఒక వ్యక్తి మీద అలా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోయేది మాత్రమే కాదు అని. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ దట్. ఆ విషయాన్ని కూడా మీరు కరెక్టే కదా, ఇట్ కుడ్ బి ఆన్ ఎనీథింగ్, మ్యూజిక్ మీద ఉండొచ్చు, మనుషుల మీద ఉండొచ్చు, భగవంతుడి మీద కూడా ఉండొచ్చు అని చెప్పినందుకు గాను థ్యాంక్స్ ఎ లాట్. అయితే నేను మరొక విషయం చెప్తాను అని అన్నాను కదా లవ్ లో. అండ్ లవ్ అనేది సంథింగ్ దట్ ఒక్కొక్కసారి మనలో మనకి తెలియని ఫీలింగ్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసేదాన్ని నేను అలా లవ్ అని అలా డిస్క్రైబ్ చేశాను ఇందాక. అఫ్ కోర్స్ ఇదంతా నా సొంత ఉపద్ఘాతం అనుకోండి, నాకు నేనే చెప్పుకుంటున్నాను మరి. సో అలాంటప్పుడు నా లైఫ్ లో నాకు అనిపించింది చెప్పాలి అని అనుకున్నాను నేను. ఏంటంటే యాజ్ అ గర్ల్ చిన్నప్పుడు, అంటే యంగ్ గర్ల్ గా ఉన్నప్పుడు మనకు అన్ని తెలుసు, అన్ని రిలేషన్స్ గురించి తెలుసు, అమ్మ నాన్న ఇట్లా అట్లా అన్ని తెలుసు, పెద్దవాళ్ళు అంతా తెలుసు. యాజ్ ఎ గర్ల్ అంటే మనకంటూ ఒక లిస్ట్ ఉంటుంది, ఇలాంటి వాళ్ళని చేసుకోవాలి, ఇలాంటి ఫ్యామిలీలో వెళ్ళాలి, ఏదో ఒకటి ఉంటుంది కదా. సో నాది ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఆ విధంగా చూస్తే కనుక అట్లీస్ట్ వి టాక్ టు పీపుల్, వి నో హౌ ఇస్ ఇట్, వాట్ ఈస్ ఇట్, అసలు ఎవరు ఏంటి అని కంప్లీట్ అవగాహన ఉండకపోయినా ఒక సర్ప్రైజ్ అయితే ఉండదు, అలా కొంచెం ఉంటుంది. అట్లీస్ట్ మన జనరేషన్ అలా మెయింటైన్ చేశాం కదా. ఇట్స్ నాట్ లైక్ తెలియని వాళ్ళని చేసేసుకోవడం, పెద్దలు చెప్పారని వినేసేయడం అలా ఉండేది కాదు కదా. వి యూస్ టు ఇంటరాక్ట్, వి యూస్ టు గెట్ టు నో ఈచ్ అదర్ అండ్ దెన్ ప్రొసీడ్ అలా. సో ఆ విధంగా చూసినప్పుడు అప్పటి వరకు నా లైఫ్ లో వచ్చిన రిలేషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ మన రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, అలాగే పెళ్లి ద్వారా వచ్చిన రిలేషన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఇట్స్ నాట్ లైక్ ఏ కంప్లీట్ సర్ప్రైజ్ అండ్ కొత్తది తెలియంది అని కాదు. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది అంటే గనక నా ఫస్ట్ చైల్డ్ తోటి, ఫస్ట్ బోర్న్ తోటి మా బాబు పుట్టినప్పుడు. దెన్ ఇట్ వాజ్ లైక్ ఎ కంప్లీట్ సర్ప్రైజ్. ఎందుకంటే ముందు నుంచి ఒక టెన్షన్, ఒక గాబరా అయితే ఉంటుంది 9 మంత్స్

ప్రెగ్నెన్సీలో మన్ని మనం కాపాడుకోవాలి, బేబీని కాపాడాలి, హెల్దీగా చూడాలి, ఓ రకరకాలు ఉంటాయి. యూ హ్యావ్ టు థింక్ గుడ్, చక్కగా స్మైల్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు మంచిగా ఉండాలి, వాకింగ్ చేయాలి, మంచిగా మన్ని మనం చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. బట్ యు నెవర్ నో, బేబీ పుట్టే వరకు అసలు మనకి ఏమీ తెలీదు బేబీ గురించి. బేబీ ఫీచర్స్ ఎలా ఉంటాయి, అఫ్కోర్స్ అమెరికాలో అయితే కనుక తెలిసిపోతుంది జెండర్ ఏంటి, బేబీ బాయ్, బేబీ గర్ల్ అని. అది కూడా నాది వచ్చేసేసి ఇండియాలో అనమాట. సో నాకు ఐ డోంట్ నో అలా అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలీదు అని అనుకుంటే కనుక నేను చెప్పడం ఇన్ దట్ రిఫరెన్స్, అసలు పుట్టేది ఎవరు, ఏంటి, ఎలా ఉండబోతోంది అని నో క్లూ. అంటే ఇమాజినేషన్ అనేది ఉంటుంది, ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది, ఒక మదర్లీ సెన్స్ అనేది ఉంటుంది. అది పక్కకు పెడితే కూడా నేను నా జీవితంలోకి వచ్చిన ఇన్ని రకాల పీపుల్ తో ఇంత మందితో ఉన్నప్పుడు దట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ అని. అండ్ అది ఎంతలాగా అంటే, అంటారు కదండి లవ్ విల్ మేక్ యూ హై అని. సో అలా నేను కొన్ని సంవత్సరాల పాటు 1, 2, 3 ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఐ వాజ్ లైక్ నో, మొత్తం అసలు వరల్డ్ ని మర్చిపోయినట్టుగా. నేను అంటే ఐఎమ్ ఎ మదర్ అంతే, ఇంకా నాకు ప్రపంచంలో మిగతా ఎవరితోటి పని లేదన్నట్టుగా నేను, నా బేబీ, నా టైం టేబుల్. అలా కొంతకాలం ఉంది, తర్వాత ఫుల్ దిగిందిలేండి, నార్మల్ అయిపోతాయి. ఎందుకంటే పిల్లలు పెద్ద అయ్యాక దే విల్ వాక్ అండ్ దే విల్ కీప్ వాకింగ్ ఒక్కొక్క అడుగు అవే ఫ్రమ్ యూ అన్నోయింగ్లీ, తెలియకుండా. అండ్ వాళ్ళని మనం బైండ్ చేసి ఉంచలేం కాబట్టి ఆఫ్టర్ 3 ఇయర్స్ ఇట్ హాస్ కమ్ డౌన్. నౌ ఐఎమ్ కంప్లీట్లీ నార్మల్. అదనమాట చెప్పేది ఏంటంటే, యాజ్ ఎ మదర్ ఫస్ట్ లవ్ విల్ బి యువర్ ఫస్ట్ బోర్న్. ఇట్ డజంట్ మీన్ సెకండ్ బోర్న్ తక్కువ అని అనకండి బాబోయ్, అది అసలు కుదరదు. నేను ఐ డూ లవ్ బోత్ మై కిడ్స్, అలా అనటానికే వీల్లేదు. ఇన్ఫాక్ట్ ఉల్టా అనాలి, చిన్నవాళ్ళని కాస్త ఎక్కువ ప్రేమిస్తావేమో కదా.

అదండి, లవ్ అంటే ఏంటి చెప్పండి? గుండె నాగినంత పనైతుంది అంటారు కదా, అలా అనమాట. సరే, నేను ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని లిటిల్ బిట్

హార్ట్ బ్రెయిన్ లివర్ లంగ్స్ గురించి మాట్లాడతాను. అంటే నథింగ్ అండి, కేబీసీ ఆడదాం కాసేపు. నేను ప్రశ్న అయితే అడుగుతాను, ఆప్షన్స్ ఆల్రెడీ ఇచ్చేసాను, ప్రశ్న తర్వాత చెప్తున్నాను అనమాట. సో నాలెడ్జ్ బీట్స్ కన్ఫ్యూజన్ విత్ అంజనా, కేబీసీ విత్ అంజనా. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఇవాళ ఏంటంటే, విచ్ ఆర్గన్ యూజెస్ ద మోస్ట్ ఆక్సిజన్, ఆక్సిజన్ ని ఎక్కువ యూజ్ చేసే ఆర్గన్ ఏంటి? మీ ఆప్షన్స్ వచ్చేసి హార్ట్, బ్రెయిన్, లివర్, లంగ్స్. అదండి, కూచుని కూచుని క్యాలరీలు కరిగించేచ్చు అంటారా? ఏదో ఒకటి మరి మీరే ఆలోచించి నాకు ఆన్సర్ చెప్పాలి. సరే, నేను ఇవాళ మరొక కాన్సెప్ట్, మన ఫిల్మీ ఫ్రైడేస్ కి సంబంధించి ఆబ్వియస్లీ మనం మాట్లాడుకుంటాము, ఫిల్మీ షూటింగ్ సంగతి ముచ్చట్లు కదా. నేను లాస్ట్ వీకే చెప్పాను మీకు, ఈసారి నేను పాలు, మిల్క్ ని ఎలా ప్రజెంట్ చేస్తారు అనే విషయంగా మాట్లాడతాను. ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, బట్ దట్ వాజ్ అ షార్ట్ మన ఎపిసోడ్ లో, ఎపిసోడ్ షార్ట్ టైం కోసం చేసాము. ఇప్పుడు ఫుల్ రెజిడ్ ప్రాపర్ గా మాట్లాడుకుందామండి. మిల్క్, మిల్క్ కి వేరే సబ్స్టిట్యూట్ వాడాల్సిన అవసరం వస్తుందా? ఎందుకు హ్యాపీగా ఫ్రెష్ క్రీమ్ మిల్క్ తీసుకొచ్చి కావాల్సిన సేపు షూటింగ్ చేసుకోవచ్చు కదా? అలా కుదరదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు కుదరదు, తర్వాత ఎలాంటి సబ్స్టిట్యూట్స్ వాడతారు మాట్లాడుకుందాం ఇవాళ ఫిల్మీ ఫ్రైడేస్ లో. సో స్టే ట్యూన్డ్ విత్ మీ ఆల్ ద వే టిల్ 1 PM. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ, యువర్ ఆర్జే అంజనా.

0: నైన్ ఎఫ్ఎం HD3. హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, నీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పన్నీర్ టిక్కా, పచ్చ మిఠాయి, పరోటా.
3: ఎందుకు బ్రో అన్ని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: ఆర్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి ఆర్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2BTexas.com. Perfect for dine-in, take-away or full-service catering.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

శ్రీనివాస మంగాపురం చిత్రం నుంచి మనం విన్న ఈ పాట. మీకేమైనా రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే 9726361966 స్టూడియో నెంబర్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న మీ వ్యాఖ్యాతను నేను, నా పేరు అంజనా. సరే, ఇది రెస్టారెంట్ ఓనర్స్ కోసం అండి. ఒకవేళ మీ దగ్గర స్లో అవర్స్ ఉన్నాయి, మీ రెస్టారెంట్ కు వచ్చే వాకిన్స్ లెస్ నెంబర్ లో ఉన్నాయి అంటే కంగారు పడకుండా dealsbanana.com ని విజిట్ చేయండి. ఏ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూసివ్ డీల్స్ అండ్ కూపాన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. అదండి, మంచి ఫుడ్ మీ దగ్గర ఉన్నా సరే మంచి ఆఫర్స్ తో మీరు కస్టమర్స్ ని ఈజీగా అట్రాక్ట్ చేయడానికి dealsbanana.com. ఇది బెస్ట్ ఫర్ రెస్టారెంట్ ఓనర్స్. అండ్ ఇంకా ఎగ్జైటింగ్ గా ఏంటి ఉంది అంటే గనక, మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా AI దిస్ విల్ డూ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దెర్ ఇస్ నో ప్రీ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ ద 3 మంత్స్. సో రెస్టారెంట్ ఓనర్స్, డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ టు వాక్ ఇన్. గివ్ దెమ్ ఎ రీజన్. వారికి మీ డీల్స్, మీ కూపాన్స్ ని అందే విధంగా చేసుకోండి. విజిట్ dealsbanana.com టు బికమ్ ఎ పార్ట్నర్ అండ్ స్టార్ట్ టర్నింగ్ యువర్ ఆఫర్స్ ఇన్ టు మోర్ వాక్ ఇన్స్.

అదండి, మంచి పాటలు అయితే ఇప్పటి వరకు నేను ప్లే చేసినవే బాగున్నాయి, ఇదే కంటిన్యూ చేయండి అని అంటున్నారు. నాకు యాక్చువల్లీ ముగ్గురు కాలర్స్ కాల్ చేసి ఇందాక మన ఆ కాన్సెప్ట్ లో వారి అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్స్. అయితే ముగ్గురు జెంట్స్ కాల్ చేశారు. సో గర్ల్స్ అవుట్ దేర్, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ మోర్ ఆన్సర్స్, ఎవరన్నా తొలి ప్రేమ కోసం, వారి జీవితంలో ప్రేమ కోసం ఏదో చూస్తుంటే మటుకు ఇందాక నేను అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానం ఏంటంటే, ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ లవ్ లో మనకు ఫస్ట్ ఏమీ తెలియనప్పుడు ఇంప్రెషన్ తెలియకుండానే ఫస్ట్ లుక్స్ మీద వెళ్తుంది, అపియరెన్స్ మీద వెళ్తుంది, ద వే యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. మనిషి తన్ని తాను అంతే అన్ని బాగున్నట్టుగా కనిపిస్తారు, ఒక్కొక్కసారి స్టేజ్ మీద అపియరెన్స్ అవుతారు, ఒక్కొక్కసారి ఎక్కడెక్కడ దగ్గర పరిచయాలు అవుతుంటాయి కదా, వీ నెవర్ నో. సో ఫస్ట్ లవ్ కి సంబంధించి ఏది మోర్ మ్యాటర్స్ అంటే గనక ఆబ్వియస్లీ అన్నారు, లుక్స్ విల్ బీ దేర్ బట్ డామినెంట్ గా ఇన్నర్ క్యారెక్టర్ అనేది చాలా చాలా చాలా అవసరము. అది రిఫ్లెక్ట్ అవుతుంది పర్సనాలిటీలో, అప్పుడే మనకి వాళ్ళు అంటే అట్రాక్ట్ అవుతాము వాళ్ళకి మనము అనేసి చెప్పారనమాట. సో ఇన్నర్ పర్సనాలిటీ, వాట్ ఎవర్ ఇస్ యూ, అంటే ఒక మంచి వ్యక్తి మనలో ఉన్న ఒక ఒక ప్యూర్ హార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిఫ్లెక్ట్ చేయగలిగితే లవ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ గర్ల్స్ అనమాట. ఎందుకని చెప్పానంటే అబ్బాయిలు ఇచ్చారు కాబట్టి ఆన్సర్, నాకు అమ్మాయిలు ఇచ్చింటే అమ్మాయిలు ఇచ్చిన ఆన్సర్ కింద చెప్పేదాన్ని. ఎనీవేస్, మరి మన ఫిల్మీ ఫ్రైడేస్ లో కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఇవాళ మిల్క్ గురించి మాట్లాడుతున్నాను. మిల్క్ అంటే ఏముందండి, చక్కటి శ్రేష్టమైన పాలు తెచ్చి షూటింగ్ ఈజీగా వాడచ్చు అని మనం అందరం అనుకుంటాం. కానీ సేమ్ థింగ్ అండి, మనకి షూటింగ్ అనగానే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చిటక్కన చిటికేసిగానే అయిపోతాయి. చూడండి, మన 20 సెకండ్స్ లో ఒక యాడ్ అయిపోతుంటుంది. అలా మాత్రం షూటింగ్ అవ్వదండి. షూటింగ్ ఆబ్వియస్లీ అవర్స్ టుగెదర్ పడుతుంది. అందులోనూ హాట్ స్టూడియో లైట్స్ ఉంటాయి, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం రకరకాలుగా వాడుతూ ఉంటారు, టెంపరేచర్స్ డిఫరెంట్ గా ఉంటాయి, అండ్ హార్ష్ లైటింగ్స్ అండ్ ఎన్విరాన్మెంట్స్ లో ఉంటే గనక మిల్క్ అనేది చాలా తొందరగా పాడైపోతుంది. వైట్ కలర్ ఏంటి, అసలు మొత్తం విరిగిన పాలలాగా అయిపోతుంది చాలా తొందరగా. సో అందుకని రియల్ మిల్క్ ని లాంగర్ డ్యూరేషన్స్ కోసం వాడటం కుదరదు. అది స్పాయిల్ అయిపోతుంది, స్మెల్ కూడా వచ్చేస్తుంటుంది, అండ్ లిక్విడ్ స్టేట్ నుంచి అది తెలియకుండా మనకి తెలుస్తుంది. చూడండి, అది ఒక గట్టిపడిన లిక్విడ్ లాగా అయిపోతుంది. అందుకని చాలా సార్లు దే యూస్ ఆల్టర్నేటివ్స్. ఆల్టర్నేటివ్స్ లో వచ్చేసేసి వాటర్ అండ్ లైమ్ మిక్స్చర్ ఇలాంటివి రకరకాలుగా ఒక ఒక వైట్ లుక్ వచ్చేలాగా, మిల్కీ వైట్ లుక్ అంటారు చూడండి, అలాంటి వాటిని వాటర్ లైమ్ ఆర్ చాక్ ఆర్ సంథింగ్ లైక్ దట్, అవి ఒక ఒపేక్ వైట్ లిక్విడ్ లుక్ ఇస్తాయి, దానికోసం వాటిని వాడతారు. మరి క్రీమీ టెక్స్చర్, మీగడ ఉన్న థిక్ క్రీమీ మీగడ ఉన్న పాలు పెరుగు అలాంటి వాటికి కూడా టెక్నిక్స్ వాడతారండి, అది కూడా రియల్ మీగడ కాదు. ఏంటి వాడతారు తెలుసుకుందాం ఆఫ్టర్ దిస్ సాంగ్. మీకు తెలిస్తే కాల్ చేయాలి 9726361966 స్టూడియో నెంబర్.

0: అదండి. సరే, మనము మిల్క్ మిల్క్ కి సబ్స్టిట్యూట్స్ గా రకరకాలు వాడతాము అని మాట్లాడుకుంటున్నాం కదా, షూటింగ్ పరంగా. కేవలం షూటింగ్ వరకే అది ఎవరు తినరు తాగరు, ఇట్స్ ఓన్లీ టు గివ్ దట్ లుక్. అసలు ఒక అందమైన లుక్ అనమాట, ఇలా బాటిల్లోంచి మిల్క్ పడుతున్నట్టుగా, లేదా టేబుల్ మీద ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అది అలా పెట్టున్నట్టుగా, ఇలా రకరకాల సన్నివేశాలు ఉంటాయి కదా. ఆ పరంగా చూస్తే ఒరిజినల్ మిల్క్ బదులు ఇటువంటి సబ్స్టిట్యూట్స్ ని, రీప్లేస్మెంట్స్ ని వాడతారు. ఎందుకు అంటే షూటింగ్ సమయంలో చాలా తొందరగా పాడైపోతాయి ఆ వస్తువులు. అఫ్ కోర్స్ నేచురల్ ఫుడ్ అంటే అలా పాడవ్వాలండి, అప్పుడే దాన్ని నేచురల్ ఫుడ్ అంటాం కదా. అలా ఉందనుకోండి, గాజు బొమ్మలాగా, ఐ మీన్ ఆర్టిఫిషియల్ లాగా ఉంటే ఏం లాభం చెప్పండి. ఎనీవేస్, తాగడానికి తినడానికి మాత్రం వాళ్ళు వేరే రకరకాలుగా, వాళ్ళకి అంటే వాళ్ళ క్యాలరీ యొక్క కౌంట్ ని ప్రకారంగా ఆర్టిస్టులు తీసుకుంటారు, అది డిఫరెంట్ ఇష్యూ. మనం ఓన్లీ షూటింగ్ పరంగా మనకి వాళ్ళు చూపించే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే నెక్స్ట్ వచ్చేసేసి నేను క్రీమీ లేయర్ అని మాట్లాడాను కదా, పెరుగు మీద వాటి మీద మంచి క్రీమీ టెక్స్చర్ లేయర్ ఉన్నట్టు. ఇన్ఫాక్ట్ ఒక్కొక్కసారి బటర్ మిల్క్ నురగల్ నురగల్గా ఇలా వస్తున్నట్టుగా, అలా బబ్లింగ్ బబ్లింగ్ గా ఉన్నట్టుగా అంటారు కదా, అప్పుడు కూడా దే యూజ్ సమ్ లైక్ ఫ్రాత్ లాంటి ఉండేటట్టుగా వేస్తారు. అయితే సర్ప్రైజింగ్ గా క్రీమీ లేయర్ అలా ఒక మీగడ లాంటిది రావడానికి టిష్యూ పేపర్స్ ని కూడా వాడతారండి. కింద టిష్యూ పేపర్స్ అవి పెట్టి పైన ఇలాంటివన్నీ చేసి ఒక యాక్చువల్ క్రీమ్ లేదా మలై లాంటి అపియరెన్స్ వచ్చే విధంగా దానికి ఆ హంగులు ఇస్తారట. అయ్యో బాబో, ఎన్ని ఉన్నాయి కదండి, కనిపించేదంతా మాయా మిథ్యా అని తెలుసు, బట్ స్టిల్ మరి ఇంతలానా అనుకుంటా కదా. గుడ్, మీకు ఏమన్నా తెలిస్తే తప్పకుండా కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. సరే, ఫస్ట్ లవ్ గురించి మర్చిపోకూడదు కదా. మనం ఫస్ట్ లవ్ కి సందర్భంగా ఒక మంచి సన్నివేశం వినిపిస్తాను. ఇది ఏ మూవీలోంచి తెలిస్తే కాల్ చేయండి.
1: హీరో అలా ఫీల్ అయ్యేస్తున్న సమయంలో హీరోయిన్ ఎంత

0: వెళ్దామా?
1: భీష్మ.
0: ఓ హాయ్ చైత్ర, రాగిణి, సితారా.
1: ఏం చేస్తుంటారు?
0: మేము యాక్చువల్లీ భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో ఎంప్లాయీస్.
1: నా పేరు మీద కంపెనీ ఉందా? వావ్, ఇట్స్ ఎ హాసమ్. మరి వికారాబాద్ కెందుకు?
0: వీకెండ్స్ లో ఆఫీస్ అండ్ స్టోర్స్ లో, వీకెండ్స్ లో ఫార్మర్స్ తోటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్.
1: ప్రోగ్రామ్స్? ఐ లవ్ ప్రోగ్రామ్స్. చిన్నప్పటి నుంచి పాడతా తీయగా ఉంగర్ అనే షోలు చూసి చూసి
2: కలపడం ఎలా? ముందుగా చింతపండు నానబెట్టి ఆ తర్వాత బాగా పిసకాలి.
1: మీరు పిసకక్కర్లేదండి, పట్టుకుంటేనే పులుసు కాలిపోతుంది.
0: ఎక్స్క్యూజ్ మీ, వెళ్దామా?

0: నీ కార్ ఎలా ఆగిపోయింది?
1: రోడ్ సైడ్ రైలింగ్ ఉంది కదా, దానికి తగిలి ఆగిపోయింది.
0: అంటే మీరు యాక్సిడెంట్ చేశారా? యాక్చువల్లీ నేను మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, కానీ హెల్ప్ అడిగిన అమ్మాయిని అరెస్ట్ చేయడం ఇలా.
1: మీరు అదండి, ఈయన నిజంగా ఏసీపీ అవునా కాదా సినిమా పేరేంటి తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ ఆర్ ఆర్జే అంజన. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM.

నైస్ సాంగ్. అయితే సాయి గారు కాల్ చేసి కరెక్ట్ గా చెప్పేసారు. ఇందాక నేను మీకు వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి భీష్మ చిత్రంలోంచి. అండ్ సెకండ్ ప్రశ్న నేను అడిగింది ఏంటంటే, అందులో ఇంతకీ అతను ఏసీపీనా కాదా అని. అమ్మాయి అడిగి మరీ లిఫ్ట్ అడిగి మరీ కార్ ఎక్కగానే, ఇంకా పోలీస్ కార్ కదా, నేనే ఏసీపీ అనేసాడు ఆయన. కానీ ఈ సినిమాకి సంబంధించి భీష్మ, ఆయన పేరు భీష్మ, బట్ ఆయన ఆ సినిమాలో ఏసీపీ కాదు అదనమాట సంగతి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అండి. యాక్చువల్లీ నేను ఇందాక ఫస్ట్ లవ్ అన్నాను, కానీ ఈ సినిమా చూస్తే ఫస్ట్ టైం ఆమెను చూసినప్పటి నుంచి అతను లవ్ చేసి కంటిన్యూ అవుతూ అండ్ టువర్డ్స్ అండ్ హ్యాపీ ఎండింగ్ లోకి వెళ్తుంది మూవీ. బట్ ఫస్ట్ లవ్ అని అనలేం కదా, అది ఇట్ కుడ్ బి, ఆయన ఆల్రెడీ చెప్పాడు నా లైఫ్ లో అసలు లవే రావట్లేదు అనేసి, అదనమాట సంగతి. బట్ మీకెవరికన్నా ఈ మూవీలోంచి ఫస్ట్ లవ్ సీన్ పర్ఫెక్ట్ అనిపిస్తే, ఏదో ఒక మూవీ మీకేది గుర్తొస్తే ఆ మూవీ డూ షేర్ విత్ మీ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888.
8: IndiaTodayUSA.com. Mr. Avinash, మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
9: గిల్టీ యువర్ ఆనర్. Guilty of good taste.
10: Yes. ఒక రోజు బిర్యానీ అని, ఒక రోజు బైట్ టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
9: ఎలా ఆగను మహాశయా, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
8: What is this address again?
6: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
11: హాయ్ హాయ్ హాయ్ ఎలా ఉంది? ఇప్పటి వరకు కార్యక్రమం పొద్దున 10:00 మొదలు పెట్టాం, 2 గంటలు గడిచిపోయిందండి. 11 and 12, ఇప్పుడు 12 అయిపోయింది. ఇంకా లాస్ట్ 1 అవర్ ఆఫ్ ద సెగ్మెంట్ లోకి వచ్చేసాం ఫిల్మీ ఫ్రైడేస్ లో. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 a.m. to 1 p.m. ఫిల్మీ ఫ్రైడేస్ ని మీకు అందించేస్తూ ఉంటాను. నా పేరు అంజనా. అలాగే సూపర్ సండేస్ అంటూ సండే ఆఫ్టర్నూన్ 4 p.m. to 7 p.m. ఇంకా ఇంకా ఇంకా ప్రతి ఎపిసోడ్, ప్రతి సెగ్మెంట్ ఎక్సైటింగ్ గా చేయడమే నా పని. ఇలా ఉంది, ఇలా లేదు, ఇంకా ఇలా ఉండొచ్చు అని చెప్పడం మీ పని అదనమాట. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆల్ యువర్ రెస్పాన్స్. పొద్దున్న నుంచి మనం మాట్లాడుకుంటున్నాము తొలి ప్రేమ గురించి. చాలా సార్లు అంటే ఎవరు ఎవరి పేరు చెప్పకుండా చాలా చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు, థ్యాంక్స్ ఫర్ దాట్. నేను కూడా అంతే గుప్తంగా ఉంచుతాను మీరు నాతో షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్. ఆబ్వియస్లీ దాట్స్ మై డ్యూటీ. మీరు పేరు చెప్పి మీరు ఇది ఈ పాయింట్ I want to communicate అని మీరు చెప్పే వరకు నేను చెప్పనండి. దట్స్ ఓకే, మనం కబుర్లు చెప్పుకోవడానికే ఉన్నాం. అమెరికాలో తెలుగు నేస్తం రేడియో సురభి 107.9 FM HD3. సరే, మరి డాలస్ లో ఫుడ్డీస్ కి మంచి లొకేషన్ ఎక్కడుంది? ఈ వీకెండ్ వీకెండ్ గ్రాండ్ వీకెండ్ బఫే కోసం అయితే మటుకు హెడ్ టు ఇండియా టుడే రెస్టారెంట్, అ డెలీషియస్ స్ప్రెడ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. థర్స్డేస్ చాట్ స్పెషల్, వీకెండ్ బుఫేస్. ఇక్కడ ఇండియా టుడే రెస్టారెంట్, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సూట్ 100, సౌత్ లేక్, టెక్సస్ 76092. ఇండియా టుడే, కమ్ హంగ్రీ, లీవ్ హ్యాపీ. సరే, మనము తొలి ప్రేమ గురించి అంటే ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తొలి ప్రేమ అన్నప్పుడల్లా నాకేంటో తొలి ప్రేమ మూవీయే గుర్తుకొస్తుంటుంది రిపీట్ మోడ్ లో అనమాట. అది అలాగే మీకు కూడా అలాగే గుర్తుకొచ్చి మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఫస్ట్ లవ్ అది మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఫస్ట్ లవ్ మీద ఒక ఫుల్ మూవీ అనమాట ఇది. ఒక సన్నివేశం వినిపిస్తాను ఆ సినిమాలోంచి. సినిమా పేరేంటి? అందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ పేరు గుర్తుంచుకోగల ఆర్టిస్ట్ పేరు తెలిస్తే చాలు, చెప్పండి. 9726361966 స్టూడియో నెంబర్. క్లిప్పింగ్ వినండి. సినిమా పేరు తెలిస్తే, ఆర్టిస్ట్ పేరు తెలిస్తే, ఎవరెవరికి ఫస్ట్ లవ్ తెలిస్తే కాల్ చేయండి. 3 థింగ్స్.
12: అది విమానం మొదమో గారి
13: ఇక్కడ పిల్లల్ని తిడితేనే ఒప్పుకోరు. ఇలాంటి ఆటలు ఆడిస్తే తీసుకు జైల్లో పెడతారు.
14: ఎవరి ఇంట్లో ఆడుకొచ్చిన కార్టూన్ చూస్తే ఏమొస్తుంది? నలుగురితో బయటకు వచ్చి ఆడితే నవ్వుతూ బతకడం తెలుస్తుంది.
15: అది అడగాల్సిందే నేను.
16: ఉమా, కవిత ఇక్కడే డెంటిస్ట్ కి సెటిల్ అయిపోయింది.
14: ఓ, ఇండియాలో ఏం బేగలేక ఇక్కడికి వచ్చి పొలు వీస్తుందన్నమాట. జోక్.
13: ఉమా, నమస్తే బాషిష్. కవిత సార్,
14: ఓ ఇతనే నా పాపం. హలో సార్.
17: హలో మ్యాన్.
18: అవును, ఇతనే ఎవరు?
13: నా క్లాస్మేట్.
18: క్లాస్మేటా? నువ్వు నన్ను కలిసి కదా చదువుకున్నాను డెహ్రాడూన్ లో. నేను ఎప్పుడు చూడలేదు డెహ్రాడూన్ లో.
13: అంటే డెహ్రాడూన్ లో
14: మీ ఇద్దరు ఎప్పుడు కలిసి చదువుకున్నారు?
18: 6th to 10th.
14: మీ ఫస్ట్ ఫిఫ్త్?
19: బ్యూటిఫుల్.
20: ట్రెక్కింగ్ ఇస్ వెరీ హెల్తీ. సిటీలో అయితే ఫ్రెష్ ఆక్సిజన్ 40% దొరుకుతుంది. ఇక్కడైతే 80% ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది.
14: అలా అయితే అందరం ఇలా ఐసీయూలో జాయిన్ అవ్వాలి. అక్కడైతే 100% ఆక్సిజన్ దొరుకుతుంది.
13: జోక్. జోక్. కమ్ ఆన్ గైస్, యు నో ఇలాంటి ప్లేస్ లో యు ఫైండ్ యువర్ సెల్ఫ్.
16: ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్ అన్ అచీవ్మెంట్.
14: నా అచీవ్మెంట్ వేర్లే. ఫస్ట్ టైం.
16: ఏంటి?
14: ఒక కొండ ఇంకో కొండ ఎక్కడం చూడటం.
16: చూడు, పలువి మంచుతాను.
21: అదండి, కొంచెం ఎక్కువ వినిపించాను క్లిప్పింగ్. ఎందుకు అంటే ఆక్సిజన్ అండి, ఆక్సిజన్ అనే పదం వస్తుంది అందులో. ఐ వాజ్ వెయిటింగ్. మీలో ఎవరన్నా నా ప్రశ్న మర్చిపోయి ఉంటే మరొకసారి ప్రశ్న వినిపిస్తున్నాను మీకు. విచ్ ఆఫ్ దీస్ ఆర్గన్స్ యూజెస్ ద మోస్ట్ ఆక్సిజన్? విచ్ ఆఫ్ దీస్ అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఆర్గన్స్ ఆల్రెడీ ఇచ్చాను, మరొకసారి మీకోసం. హార్ట్, బ్రెయిన్, లివర్, లంగ్స్, వీటిల్లో విచ్ ఆర్గన్ యూజెస్ ద మోస్ట్ ఆక్సిజన్? అలాగే మీరు విన్న క్లిప్పింగ్ కూడా ఏ సినిమాలోంచి?

అదండి, మనమైతే ఇప్పుడు మంచి పాటలు వింటున్నాం, అలాగే సన్నివేశం కూడా విన్నాం. నేను మీకు ఇందాక వినిపించిన ఆ సన్నివేశం వచ్చేసి నిన్ను కోరి మూవీ నుంచి. అందులో నాని మరియు నివేతా థామస్ వీరిద్దరు నటించారు. ఆది పెన్నిశెట్టి ఇస్ లైక్ అదర్, అంటే ట్రయాంగిల్ అని అంటానికి లేదేమో, ఎందుకంటే నాట్ ఎట్ ఎ టైమ్ అన్నమాట. సో నాని నివేతా థామస్ వారిద్దరిది ఫస్ట్ లవ్, అండ్ ఆది ప్యారిస్ నివేత తర్వాత. సో ఇందులో నేను ఆల్రెడీ ఆక్సిజన్ గురించి మాట్లాడుతున్నప్పుడు అయితే నాకు భలే సరదాగా అనిపించింది నాని గారి డైలాగ్ అనమాట. ఆక్సిజన్ అయితే వెళ్ళి ఐసీయూలో కూర్చుంటే చాలా 100% ఆక్సిజన్ వస్తుంది అని. సో నేను అడిగిన ప్రశ్న మరొకసారి ఏంటంటే, విచ్ ఆర్గన్ యూజెస్ ద మోస్ట్ ఆక్సిజన్ అని అన్నప్పుడు హ్యూమన్ బాడీలో మనకి ఇమీడియట్ గా స్ట్రైక్ అయ్యేది చాలా మంది అనుకుంటాం హార్ట్ అనేసి, ఎందుకంటే హార్ట్ హిట్ పంప్స్ బ్లడ్ కాబట్టి. లేకపోతే నెక్స్ట్ మీకు వచ్చే థాట్ వచ్చేసి బ్రెయిన్, అండ్ తర్వాత లివర్. లంగ్స్ గురించి అంతగా అనుకోకపోవచ్చు, మీరు ఈజీగా ఎలిమినేట్ చేసేస్తారు. లంగ్స్ అండ్ కిడ్నీస్ ని లాస్ట్ లో పెట్టుండొచ్చు. అయితే బాడీ పరంగా చూస్తే లివర్ యూజెస్ అబౌట్ 20% అండ్ బ్రెయిన్ యూజెస్ అబౌట్ 18%. అయితే బ్రెయిన్ యొక్క డైమెన్షన్ ని దాన్ని క్యాల్కులేట్ చేస్తే బ్రెయిన్ ఇస్ లైక్ ఇట్ ఆక్యుపైస్ ఓన్లీ 2% ఆఫ్ యువర్ బాడీ వెయిట్, బట్ ఇట్ టేక్స్ ఎ హ్యూజ్ షేర్ ఆఫ్ ఆక్సిజన్ టు రన్ యువర్ థాట్స్ అండ్ నర్వస్ సిస్టమ్. ఆ విధంగా చూస్తే బ్రెయిన్ అని చెప్పాలన్నమాట. బట్ ఆన్ ది హోల్ లివర్ టేక్స్ అప్ లాట్ ఆఫ్ ఆక్సిజన్, ఇట్ యూజెస్ 20% ఆఫ్ ద టోటల్ ఆక్సిజన్.

ఎస్ మరి మరింత మాట్లాడుకుందాం. మనం మిల్క్ దాన్ని ఎలా చేస్తారు, ఎలా షూటింగ్ చేస్తారు అని మాట్లాడుకుంటున్నాం కదా. సినిమా కానీ యాడ్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి ఎప్పుడన్నా మనం ఒక 20 సెకండ్స్ యాడ్ లో చూస్తే ఎలా ఉంటుందంటే, ఏముంది స్పాట్ లో రికార్డ్ చేసి ఇచ్చేసారు, ఫ్రెష్ మిల్క్ వాడారు, ఫ్రెష్ ఏది చేశారు అన్నట్టు ఉంటుంది. బట్ యాక్చువల్ గా నేను చెప్పినట్టుగా టెంపరేచర్స్ డిఫరెంట్ ఉంటాయి, మనకి హెవీ లైట్స్ అండ్ కెమికల్స్ అటు ఇటు ఉండటం వల్ల మిల్క్ చాలా తొందరగా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షూటింగ్ పర్పస్ కి వాళ్ళు డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ని చూస్ చేసుకుని వాడతారు. కుదిరినప్పుడు డెఫినెట్ గా ఒరిజినలే వాడతారండి. అఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ ఇస్ ఫీజిబుల్ వై నాట్. అయితే ఆల్టర్నేటివ్స్ లో వాడే వాటి గురించి మన అట్రాక్షన్ కదా, మరి ఏం జరుగుతుంది తెలుసుకోవాలి కదా. సో అలాంటి వాటి మీద ఫోకస్ పెట్టి మనం చూసినప్పుడైతే చాలా చాలా అంటే ఒక బౌల్ ఆఫ్ మిల్క్ లో మీరు సీరియల్ వేస్తున్నట్టుగా ఒక సీన్ తీయాలనుకోండి, ఆ మిల్క్ ని ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో మల్టిపుల్ టెక్నిక్స్ వాడతారు. ఆ బౌల్ యొక్క డెప్త్ టూ మచ్ ఉంటే కూడా వాళ్ళు అందులో వేస్తున్న పదార్థం తొందరగా సింక్ అయిపోవడం, ఫ్లోట్ అయిపోవడం, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. కాబట్టి ఫస్ట్ దే విల్ మేనేజ్ విత్ ద డెప్త్. ఆ డెప్త్ కూడా టూ మచ్ డెప్త్ ఉండకుండా పై వరకు, అంటే ఆ బౌల్ ఆల్మోస్ట్ 3/4 వరకు దాంట్లో రకరకాల మ్యాష్డ్ పొటాటోస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వైట్ గా వాట్ ఎవర్ దే కెన్ ఫిక్స్ ఇట్ అలాంటివి ఫిక్స్ చేసేస్తారు. దానిపైన ఒక థిన్ లేయర్ ఆఫ్ మిల్క్ వేస్తారు అనమాట. చూసారా అంత ఈజీ టెక్నిక్. ఒక థిన్ లేయర్ ఆఫ్ మిల్క్ వేసి దానిపై నుంచి ఇవన్నీ పడుతున్నట్టుగా మనకి ఒక ఫీలింగ్ తోటి తీస్తారు షూటింగ్. అలాగే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మిల్క్ లో ఏదైనా వెయ్యగానే వెంటనే సాగి అయిపోతుంది కదా, మనము విత్ ఇన్ సెకండ్స్ అది షూట్ చేయడం కుదరకపోతే, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ ఫర్ ఎ లాంగర్ డ్యూరేషన్, ఆ సందర్భంలో దే యూజ్ లిటిల్ బిట్ థిక్నింగ్స్ మిల్క్ ని, కొంచెం థిక్ గా ఉండే మిల్క్ లాంటిది ఏదన్నా దాంట్లో మిక్స్ చేసేసి దాంట్లో ఒకప్పుడు గ్లూ అది వాడేవాళ్ళ, తర్వాత ఈ మధ్యకాలంలో గ్లూ అది వాడటం మానేశారు అని, ఎందుకంటే ఇట్ గివ్స్ ఎ డిఫరెంట్ కోటింగ్ ఆన్ ద పర్టికులర్ ఐటమ్. సో దాంట్లో కొంచెం థిక్నింగ్ గా ఉండేదాన్ని ఏదైనా వాడితే అది వెంటనే డిప్ అయిపోకుండా వేస్తున్నప్పుడు ఆ పడుతున్నట్టుగా ఆ ఫీలింగ్ వస్తుంది. చూసారా ఒక్కొక్క మైన్యూట్ థింగ్ ఎంత కష్టపడి షూటింగ్ తీస్తారు. దట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ఫిల్మీ ఫ్రైడేస్.

0: అదండి మన అల్లు అర్జున్ గారు మరియు తమన్నా గారు నటించిన మూవీ నుంచి నేను మీకు ఈ పాట వినిపించాను. అల్లు అర్జున్ అసలే చాలా మందికి చాలా చాలా చాలా ఫేవరెట్ హీరో, ఒక ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అంటారు. మరి ఈ సినిమాలో హీరోయిన్ పాపం అల్లు అర్జున్ గారిని, ఆయన పోషించిన పాత్రని నేను పెళ్లి చేసుకోను అంటూ రిజెక్ట్ చేసేసింది. ఏంటి మూవీ తెలిస్తే కాల్ చేయండి, ఎందుకంటే మనం ఫస్ట్ లవ్ మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సన్నివేశం ఆ సినిమా నుంచి నేను పికప్ చేశాను.
1: నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మా మామని చేసుకుంటా.
2: అయితే ఈ విషయం మీ అన్నతో చెప్తే నేను వెళ్ళిపోతానండి.
1: నేనెందుకు చెప్పాలి?
2: చెప్పపోతే పెళ్లి చేస్తారండి?
1: చేస్తే నీతో ఉండిపోతానా? కాఫీలో విషం వేసి పెళ్లైన వారిమే చంపేస్తా. కొన్ని దినాలు ఏడిస్తాను, క్యూట్ గా ఉంటాను కదా. మా అన్న కరిగిపోయి ఏం కావాలంటాడు, మా మావని అడుగుతా. ఆ బిడ్డ బాగా ఫిట్నెస్ ఫ్రీక్ అనుకుంటా. ఓవరా స్ట్రెచ్ చేస్తుంది.
2: స్ట్రెచ్ కాదండి, స్ట్రెస్. మనం ఏం మాట్లాడుకుంటున్నా తను తెలుసుకోవటం చచ్చిపోతుంది. తను నా గర్ల్ ఫ్రెండ్. మీకు ఈ పెళ్లి ఇష్టం లేదనే విషయం కనీసం తనకైనా చెప్పండి, లేదంటే నిజంగా చచ్చిపోద్ది.
1: లడ్డు కావాలన్నాయినా?
0: అదండి, అంత ఈజీగా రిజెక్ట్ చేసేసినా ఏమనలేదు మన అల్లు అర్జున్ గారు. ఎందుకంటారు, ఏంటా స్పెషాలిటీ, వై హీస్ సో హ్యాపీ, లోపల డప్పులు మోగుతుంది, డాన్స్ బీట్ కూడా వస్తుంది. ఏంటా సినిమా సినిమా పేరు తెలిస్తే కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్.
3: చూడగానే గుండె గంట కొట్టే

0: అదండి. సో నాకైతే ఫస్ట్ గా రైట్ ఆన్సర్ చెప్పినది సూరజ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అని అడిగిన రిక్వెస్ట్ సాంగ్ కూడా నేను లైన్అప్ చేశాను. మనం కమర్షియల్ బ్రేక్ కి చెరువులో ఉన్నాం కాబట్టి తిరిగి కలుసుకున్నాక ఆయన అడిగిన రిక్వెస్ట్ సాంగ్ కూడా వినిపించేయడం జరుగుతుంది. అయితే నేను మీకు ఇందాక వినిపించిన ఆ క్లిప్పింగ్ వచ్చేసి సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుంచి. అల్లు అర్జున్ గారు హీరోయిన్ ఆల్రెడీ చెప్పేశారు, అండ్ నిత్యామేనన్ గారి రోల్ అనమాట. బికాస్ షీఈస్ ఆల్రెడీ ఇన్ లవ్ అందుకని ఆ మ్యారేజ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసేసింది. అండ్ ఈయన కూడా బికాస్ హీస్ ఆల్రెడీ ఇన్ లవ్ అండ్ ఈజ్ సచ్ ఎ జెంటిల్మెన్ కాబట్టి నో అనగానే ఎగిరి గంతేసి హ్యాపీగా ఉన్నారనమాట ఆ సన్నివేశంలో. అదండి ఫస్ట్ లవ్ యొక్క స్వీట్నెస్. ఫస్ట్ అంటే ఫస్ట్, ఇంక మళ్ళీ తర్వాత వెంతిరి చూసేది లేదు. దాట్స్ ద బ్యూటీ. వెరీ గుడ్. సరే నేను కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చాక ఈ పాట వినిపిస్తాను. ఎవడు చిత్రం నుంచి, ఫ్రీడమ్ సాంగ్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday only on Radio Surabhi 107.9 FM HD3.
4: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతుంది.

0: చూస్తున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
1: అక్క. లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్
4: అటాగా.
1: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ take care of the catering, okay?
1: Sure. How many people are we expecting?
0: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
1: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
0: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హ్యావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.

నేను నా పేరు అంజనా. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడేస్, అలాగే సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM సూపర్ సండేస్. సరే, ఇప్పుడు లవ్ మీద వచ్చింది కాబట్టి, అది తొలి ప్రేమ మీద వచ్చింది కాబట్టి మరొక సన్నివేశం వినిపిస్తున్నాను. ఇది క్యాచ్ చేయండి. ఏ మూవీలో తెలిస్తే కాల్ చేయండి. కొంచెం 2 డిఫరెంట్ బిట్స్ వినిపిస్తాను అన్నమాట ఒకే మూవీ నుంచి.

0: తినేయరా? దిగండి దిగండి. ఒకసారి చేయి తగిలితే ఏదో యాక్సిడెంట్ గా తగిలిందే అనుకున్నాను, కానీ మీరు పదే పదే కావాలంటే టచ్చేస్తున్నారు. నేను ఇలాంటి అసలు ఎంకరేజ్ చేయను. అది మీరు ఇలా గెలుతూ పోతుంటే ఎంతకని ముందుకెళ్ళండి. హ్యాండ్ మీద కూర్చొని ట్రై చేయమంటారా? ప్లీజ్ డోంట్ ట్రై. సారీ, అలాంటి కురవాడిని చూసి మీరు టెంప్ట్ అవడం కామనే, కానీ నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఫేస్బుక్ లో స్టేటస్ కూడా మార్చేసి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడే ఉండండి.
1: టెలిబ్రాండ్ డెలివరీ ఆన్లైన్?
2: ఏమైంది నానిగారు టెలిబ్రాండ్ లో ఎలా ఆర్డర్ చేయాలో అడుగుతున్నారు. నానిగారు టెలిబ్రాండ్ లో ఎలా ఆర్డర్ చేయాలో అడుగుతున్నారు.
0: అక్క

0: ఏంటంటే ఇన్ని రోజులు అమాయకం చేసి ఫుల్ ఆడుకున్నావు అనమాట.
1: ఇంట్లో బండి మీద అన్ని ఇంట్లొచ్చా, నువ్వే మిస్ చేసుకున్నావు. మీ అన్న పెళ్లిలో పెళ్లి పెద్దలా పంచి కట్టుకుని చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే ముచ్చటిస్తుంది. అప్పుడే ఫస్ట్ టైం చూసా చేసా. అప్పటి నుంచి నేను ఫాలో అవుతూనే ఉన్నా నీ కోసం. ఎవ్రీ ఇయర్ హాలిడేస్ కి మీ ఇంటికి వచ్చేదాన్ని, నువ్వేమో మీ బాబాయ్ దగ్గర ఉండేవాడి.
0: సరంగా 4 ఇయర్స్ ఫేస్ చేశాను అన్నమాట.
1: పర్లేదు, ఈ 4 మంత్స్ లో కవర్ చేద్దాం.
2: అదండి అలాగే ఉంటుంది మరి, అంత ఈజీనా? డెఫినెట్ గా ఫస్ట్ లవ్ ఇస్ ఫస్ట్ లవ్. ఈ మూవీ నుంచి ఈ సన్నివేశం

అదండి. సరేనే, ఇందాక వినిపించిన సన్నివేశం వచ్చేసి ఎంసీఏ చిత్రం నుంచి. అందులో మన హీరో నాని మరియు సాయి పల్లవి గారు నటించారు. అండ్ ఆ సన్నివేశం అయితే నాకు బలం అనిపించింది. అంటే సన్నివేశం అని కదా, ఎక్స్క్లూజివ్ గా ఆ క్యారెక్టర్ ఏంటంటే, ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తి, అంటే కొన్ని ఏళ్ల క్రితం పరిచయం అయిన వ్యక్తి, నిజంగానే డెఫినెట్ గా ఫస్ట్ లవ్ లానే అనమాట. తను సీరియస్ గానే అనుకుని, జీవితంలో తను కావాలి అనుకుని మరీ లవ్ చేసిన వ్యక్తి. దట్స్ సో స్వీట్. మనకి స్టూడియోలో ఇంకా 15 మినిట్స్ ఉంది, 17 మినిట్స్ ఉంది. ఇన్ఫాక్ట్ మీకెవరికన్నా మంచి పాట వినాలనిపిస్తే 9726661966 స్టూడియో నెంబర్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా.

సూపర్ ఎనర్జెటిక్ సాంగ్. అది అసలు మామూలుగానా నిజంగా డాన్స్ చేసే వాళ్ళకైతే బెస్ట్ సాంగ్ అది. అందులోనూ అల్లు అర్జున్ గారి డాన్సే డాన్స్. ఎనీవేస్ కబుర్లు చెప్పుకుంటూ 3 గంటలు ఎంత ఫాస్ట్ గా అయిపోయిందంటే స్టూడియోలో ఆల్మోస్ట్ వీఆర్ లెఫ్ట్ విత్ లాస్ట్ 7 మినిట్స్. ఇంకా ఒక 2 మంచి పాటలు అయితే నేను మీకు వినిపిస్తాను. బట్ అయిపోయిందో ఇవాళ ఫిల్మీ ఫ్రైడే కి టైం అయిపోయింది కాబట్టి నేను మీతో టాటా బై బై చెప్పేస్తున్నాను. బట్ ఐఎల్ బి హియర్ ఆన్ సండే, సూపర్ సండేస్ విత్ మీ సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM. సో ఇంకా చేసేది లేక వీకెండ్ కి స్వాగతం పలుకుతూ మీ అందరికి ఇవాంటి కార్యక్రమం నుంచి టాటా చెప్పేస్తాను. బై బై, సీ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
7: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
8: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, unexpected guests, handle it the Swadeshi way.
7: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Plough Mount, South Lake and many more.
9: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space.

హలో హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ డాలస్ ఎలా ఉన్నారందరూ హౌ ఇస్ ఎవ్రీబడి డూయింగ్ దిస్ ఫైన్ ఆఫ్టర్నూన్ ఫ్రైడే 1 to 4 అంటే అందరికి తెలిసిందే దాట్ ఇట్స్ మిలేనియల్ ముచ్చట్లు ఎస్పెషలీ శ్రీ విద్యా టైమ్ అని సో ఎస్ ఐఎమ్ హియర్ ఫర్ దిస్ ఫ్రైడే అండ్ 18th September ఆల్రెడీ మిడ్ సెప్టెంబర్ లో ఉన్నాము అండ్ ఫీల్స్ లైక్ 2026 ఎంత ఫాస్ట్ గా పాస్ అయిపోయిందంటే అండ్ బిఫోర్ యు నో ఇట్స్ ఆల్రెడీ డిసెంబర్ రైట్ అండ్ దట్స్ హౌ ఐ ఫీల్ లైక్ వావ్ ఇట్స్ జస్ట్ సో క్విక్ అండ్ దిస్ హోల్ ఇయర్ నాకు మొత్తం వీకెండ్స్ లో అయిపోయినట్టు అనిపించింది ఆర్ రాదర్ ఫ్రైడేస్ లో సో ఎస్ దట్ ఈస్ వాట్ September 18th ఇస్ గివింగ్ మీ టుడే ద వైబ్స్ దట్ సెప్టెంబర్ లో దట్ వీఆర్ ఆల్రెడీ మిడ్ సెప్టెంబర్ ఇంకొక 1-2 weeks లో సెప్టెంబర్ ఇస్ గోయింగ్ టు ఎండ్ అండ్ వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ అక్టోబర్ వచ్చిందంటే మన అందరికీ తెలిసిందే దెర్ ఇస్ ఇంకా తెలియకుండానే డిసెంబర్ వచ్చేస్తుంది అని బట్ ఎనీవే దిస్ టాపిక్ ఇస్ ఫర్ లేటర్ ఐ హావ్ అ లాట్ టు డిస్కస్ విత్ యూ గైస్ అండ్ మీ అందరికీ ఈ వీక్ ఏం జరిగిందో డెఫినెట్లీ చెప్పాలి డెఫినెట్లీ షేర్ చేసుకోవాలి సో స్టే ట్యూన్ డోంట్ గో ఎనీవేర్ నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు అండ్ ఇఫ్ యూ గైస్ ఆర్ గోయింగ్ సమ్వేర్ గోయింగ్ టు ట్రావెల్ సమ్వేర్ యూ మస్ట్ నో దట్ రేడియో సురభి ఇప్పుడు not just on FM and app Apple CarPlay lo kuda vachestundi so tune into Radio Surabhi wherever you're driving to or if you're going for weekend or if you're going somewhere for the weekend or if you're planning to go somewhere for the weekend eventually you're listening to me on Radio Surabhi 107.9 FM HD3 sounds like home

ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడు వన్ సాంగ్ ఫార్ ద నాస్టాల్జియా ఆల్వేస్ రైట్. ఈ సినిమా వచ్చినప్పుడు ద క్రేజ్ దట్ వీ వెంట్ త్రూ క్లాస్ లో కూడా అండ్ యునో వీవర్ ఆల్ సెవెంత్ స్టాండర్డ్ లో ఉండం అనమాట అండ్ పీపుల్ వర్ గోయింగ్ టు వాచ్ దిస్ మూవీ. చెప్పా కదా టీఎఫ్ఐ యువత అన్న వర్డ్ లేదప్పుడు గానీ ఈ 12-year-olds as us also back then we were all TFI యువత ఓన్లీ. ఒక్కొక్కళ్ళు రెండు సార్లు సినిమాకి వెళ్ళి దాని తర్వాత సినిమా డైలాగ్స్ అన్ని క్లాస్ లో చెప్తూ క్లాస్ లో యునో వీఆర్ ఎక్స్చేంజింగ్ నోట్స్ అబౌట్ నీ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఏంటి, నా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఏంటి, వైబింగ్ టు దోస్ సాంగ్స్, లిస్నింగ్ టు దోస్ సాంగ్స్ కాన్స్టెంట్లీ, దాని సిడీస్ కొనుక్కొని విని విని విని విని విని. ఐ థింక్ అప్పుడు అప్పటికి ఐ డోంట్ నో, ఐ డోంట్ థింక్ ఐ న్యూ హౌ టు డౌన్లోడ్ బికాస్ ఇంకా సెవెంత్ క్లాస్ లోనే ఉండే కాబట్టి నేను, అండ్ అంత ఓపెన్ యాక్సెస్ టు కంప్యూటర్ ఇంకా రాలేదు. ఆర్ ఐ వాస్ ఇన్ 8th somewhere like that. So that is why we had to buy either a cassette or a CD and a patal vini vini. I think my intlo bomrilu CD kuda undedi anukuntanu. And after that immediately unko one and a half year after that I started downloading songs. So I think the CD, my CD journey is ended there only. Not very long but నేనైతే దాన్ని చాలా షార్ట్ గా అయితే క్లాసిఫై చేస్తా. సో ఈ పాట విన్నప్పుడల్లా ఇట్ టేక్స్ మీ బ్యాక్ టు దట్ నాస్టాల్జిక్ టైమ్ రైట్, సమ్ నైస్ టైమ్ వేర్ నాకు అంత టెన్షన్స్ లేవు లైఫ్ లో అండ్ యువర్ యునో ఇన్ సెవెంత్ స్టాండర్డ్ ని మెయిన్ టెన్షన్ ఏంటి, నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి ఓకే ఫ్రెండ్ బొమ్మరిల్లు చూసింది, సో డిడ్ ఐ వాచ్ బొమ్మరిల్లు, నో హౌ యూ షుడ్ కన్విన్స్ మై పేరెంట్స్ టు టేక్ మీ టు వాచ్ ద మూవీ సో దట్ నేను నా ఫ్రెండ్స్ తో డిస్కషన్ చేయగలుగుతాను అని. That was the most tension anamata jeevithamlo. Forget about marks vachaya, marks raleda, chadukunnama chadukoleda, em ledu, just tension that ee you know friends andru maatladutunte am I a part of that conversation also, or how do I be a part of that conversation, right? And yes, nenu before I break into a song and before we start talking about the Emmys that

love to share and talk with you guys about. నేను మీకు చెప్పాలనుకుంటే ఏంటి అంటే మీకు వీకెండ్ ప్లాన్స్ డెఫినెట్లీ ఉంటాయి అండ్ యూ కెన్ మేక్ దెమ్ డెలిషియస్ విత్ ద గ్రాండ్ బఫే యాట్ ఇండియా టుడే రెస్టారెంట్. వాళ్ళ బఫే అయితే I think last week also we put that out that they have a weekend buffet and it happens every Saturday and Sunday. So meek rape ganaka weekend plans unte and if you're looking for a good place to go, you should head to India Today. And for next Thursday, I know we're already done with Thursday, but Thursday ki they have chart meeda, they have irresistible charts available there. So definitely go to India Today. Vaala address vachesi 151 North Nolan Drive, Suite 100, South Lake, Texas. 151 North Nolan Drive, Suite 100, South Lake, Texas. So definitely head to India Today and మీరు కనుక ఈ అనౌన్స్మెంట్ మిస్ అయి ఉంటే కాల్ మీ ఆన్ 972-636-1966 అండ్ దెన్ వీ కెన్ టాక్ మోర్ అబౌట్ వై యూ షుడ్ గో టు ఇండియా టుడే 972-636-1966.

Well, మనము బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాము. సో బిఫోర్ వి బ్రేక్ ఇన్ టు ద యునో మనం బ్రేక్ వెళ్ళేలోపు బిఫోర్ వి బ్రేక్ ఇన్ టు ద బ్రేక్ అనబోయా నేను, బట్ దట్ సెంటెన్స్ డింట్ మేక్ ఎనీ సెన్స్. అందుకని బ్రేక్ వెళ్ళబోయే ముందర నేనైతే చెప్తాం అనుకుంటున్నా దట్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ వీకెండ్ ప్లాన్స్ డెఫినెట్లీ హెడ్ టు ఇండియా టుడే. అండ్ ఆల్సో చాలానే మనకి ఈవెంట్స్ జరుగుతున్నాయి ఓవర్ ద కమింగ్ వీకెండ్స్ అండ్ ఆల్సో దిస్ వీకెండ్. సో స్టే ట్యూన్ రేడియో సురభికి, వీ విల్ టెల్ యూ వాట్ ఆర్ దీస్ ఈవెంట్స్ అండ్ దెన్ మీరు obviously if you are making any weekend plans you can align them with these events ledante just like go check out these events edanna sare. So definitely stay tuned. Meer vintunaru millennial muchattlu, nenu mee vyakhyata Srividya. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు అండ్ ప్రస్తుతం స్టూడియోలో టైం 1:28 PM. సో వీ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. బ్రేక్ తర్వాత వీ విల్ టాక్ మోర్ అబౌట్ అసలు ఎమీస్ లో ఏం జరిగింది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద పాప్ కల్చర్ వరల్డ్ ఆల్సో. అండ్ ఇన్ ద మెయిన్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ దట్ యూ నోటిస్ దట్ పాప్డ్ అప్ ఇన్ ద పాప్ కల్చర్ దట్ మీకు అనిపించింది దట్ హే ఇదైతే నేను డిస్కస్ చేయాలి అని, డెఫినెట్లీ స్టూడియో కాల్ చేసేయండి 972-636-1966. Stay tuned, don't go anywhere. We'll be right back after the break.

0: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
1: Yes sir.
0: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
2: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
0: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, Irving, Casinet, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fail.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24

0: 7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 919-491-4514.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI పేజ్ .com ఆర్ కాంటాక్ట్ Gopal Ponnangi at 214-868-7538.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్ ఆర్ ద బిగ్ మూమెంట్స్ ఇన్ పాప్ కల్చర్. ఈ వీక్ అయితే డెఫినెట్లీ మనకి ఐ థింక్ వీకెండ్ అప్పుడు వీ హ్యాడ్ ది ఎమ్మీస్ అండ్ వీ నో దట్ హౌ మచ్ ఐ లవ్ దీస్ అవార్డ్ నైట్స్ బికాస్ లైక్ ఐ మెన్షన్ బిఫోర్ ఆల్సో, నేను చెప్పినట్టు ముందరే ఈ అవార్డ్ నైట్స్ కొత్త కొత్త వాటికన్నీ ఏమంటారు, దేర్ నైస్ బెడ్స్ ఫర్ దీస్ గుడ్ కాన్వర్సేషన్స్ టు కమ్ అవుట్ అనమాట. సంబడి ఇదర్ ఒక డ్రెస్ లేకపోతే ఒక యాక్టర్ విన్నింగ్ టూ మెనీ అవార్డ్స్, దెర్ ఇస్ సంథింగ్ దట్ చేంజెస్ ఎవ్రీ ఇయర్ విత్ అవార్డ్స్ అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇది ఐఎమ్ జస్ట్ నాట్ టాకింగ్ అబౌట్ ఒక మన యుఎస్ లో అయ్యే ఎమీస్, ఆస్కర్స్, గోల్డెన్ గ్లోబ్స్, దాని గురించి చెప్పట్లేదు నేను, బట్ ఆల్సో అదర్ ఎనీ అవార్డ్ నైట్ రైట్. పాప్ కల్చర్ ఇస్ రీ రిటర్న్ ఆన్ ది అవార్డ్స్ నైట్ అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్ టేక్స్ షేప్ దట్ ఆ అవార్డ్ నైట్ లో జరిగిన కాన్సిక్వెన్సెస్ మీకు స్పిల్ ఓవర్ అయి ఒక కల్చరల్ ఫినామినన్ లాగా కూడా తయారవ్వచ్చు అప్పుడప్పుడు. ఆర్ మేబీ ఇట్స్ జస్ట్ షార్ట్ లివ్డ్ కల్చర్ థింగ్ that might happen any. For example, maniki remember that Jennifer Lopez's green dress, right? The dress that she wore, I think it was for the Emmys only. Again, nenu I should stand corrected. Me evarkanna gurtundi ante definitely naaku cheppandi because it's for the Grammys. So tana green dress Grammys ki veskunappudu it became very very very very iconic and lot of ida ayindi dan tarvata we will definitely talk about it. Asal em ayindi, why the paparazzi went crazy for that dress and why people went crazy for that dress, asalu why, what asala dress enti, and just a simple dress could create so much of a ruckus ani. And yes, because at that time I think I was too young to notice, but I still remember that dress. Meenaku Jennifer Lopez a green dress ni a form lo chupichina I could recognize because that kind of sat in my memory anamata. So you know that again that it was rewritten on that night, and again 20 almost so many years later that dress has resurfaced on the internet again because a popular show adapted the same dress. వాళ్ళు అదే డ్రెస్ ని రీక్రియేట్ చేశారు. సో అగైన్ ద డ్రెస్ కేమ్ బ్యాక్ ఇన్ టు కాన్వర్సేషన్. అది ఎంత ఐకానిక్ అయితే మళ్ళీ మనకి టు అడాప్ట్ ద డ్రెస్ అండ్ మళ్ళీ రీడూ ద డ్రెస్ అండ్ దెన్ స్టార్ట్ అ కాన్వర్సేషన్ అబౌట్ ఇట్ అవుతుంది. సో ఐ ఫీల్ లైక్ ఎవ్రీ అవార్డ్ నైట్ అన్నాను నేను, బట్ సమ్ ఆఫ్ ది అవార్డ్ నైట్స్ అట్లీస్ట్ హ్యావ్ దట్ కెపాసిటీ అండ్ ఏదో ఒక లెవెల్లో మనకి కల్చరల్ కాన్వర్సేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి అవార్డ్ నైట్స్ నుంచి అని. అండ్ డెఫినెట్లీ ఎమీస్ also made an award night conversation. And to begin with aina conversation enti ante maniki 15 years tarvata a female host has hosted the Emmys ani. 15 years tarvata the last thing that happened, the last female host was in 2011, and deentlo two aspects unnai basically. One is 2011 was 15 years ago, and second is why did it take 15 years for a woman to host Emmys again. Stay tuned, మనం దీని గురించి కూడా మాట్లాడుకుందాము. Don't go anywhere. We have a lot to discuss on.

Well, Okamanchi Peppy Peppy Peppy song mere so chamu, and we were talking about how you know this award shows actually shape cultures, right? Each how we adapt to those things that happen on award nights, Sunny. And not just award nights or awards kaadu, but definitely maniki ippudunna social media deeniki whatever celebrities do, it is news. But again, it should be targeted to the right audience and presented in the right way and not anipistundi. For example, manaki I will talk about it. Surya and Jyotika Garu, they renewed their vows 20 years tarvata, and although that might be a new concept to mana culture ki, that might be an entirely new concept as to what is renewing vows. We've heard of Shashti Purti, but what is this, Ani? But definitely people do renew vows, and vaallu adi chesina vidhanam, or you know, the kind of pictures that they put out, they are taking internet by the storm right now. Asalu evariki vallu, they are resharing those pictures and saying, what is this, asalu they are giving us such a high couple goals at this point. ఇలాంటి అబ్బాయిలు ఎక్కడ దొరుకుతారు, దొరికినా మేము ఎలా పట్టుకోవాలి, వాట్ ఇస్ దిస్ అని. సో లాట్ ఆఫ్ కాన్వర్సేషన్స్ హ్యాపెనింగ్ అరౌండ్ దట్ యాజ్ వెల్. సో ఎక్స్క్లూజివ్లీ అవార్డ్ నైట్స్ కే అని నేనైతే చెప్పను, బట్ అవార్డ్ నైట్స్ ఆర్ ఆల్సో గ్రేట్ గ్రేట్ గ్రేట్ ఫర్టైల్ గ్రౌండ్ అని నాకు అనిపిస్తుంది. బికాస్ సంథింగ్ ఆర్ ది అదర్ కీప్స్ కమింగ్ అవుట్ ఆఫ్ దీస్ అవార్డ్ నైట్స్, అండ్ సంథింగ్ ఆర్ ది అదర్ కీప్స్ హ్యాపెనింగ్, అండ్ దాని మీద కాన్వర్సేషన్ అవుతుంది, అండ్ ఒక్కొక్కసారి ఇట్ కైండ్ ఆఫ్ బ్లోస్ అప్ లైక్ ఐ టోల్డ్ యూ ఇందాక. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ sometimes it might not blow up. So ee sari anta blow up avakapoyina, definitely there have been conversations about the Emmys. But Emmys gurinchi chuse mundara, or before understanding what are these things that happened at Emmys 2026, I would like to ask you, if while growing up meek edana ilanti moment gurtunda that happened at an award function and you thought, wow, this is something big ani. Asalu I mean, for you it meant big at that time, it doesn't have to be big right now, because obviously manam award shows chusi chaala rojulu ayi untundi. So did you have any moments like that? 972-636-1966.

వెల్కమ్ బ్యాక్ ఆర్ రాదర్ ఐ సే దట్ మనం ఇంకొక 2 మినిట్స్ లో బ్రేక్ లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి స్మాల్ వెల్కమ్ బ్యాక్ అని. అండ్ వీ వర్ డిస్కసింగ్ అబౌట్ జెనిఫర్ లోపెజ్స్ గ్రామీస్ డ్రెస్. నేను దాని గురించి ఇంకా చెప్పే ముందర ఐ థింక్ ఐ హావ్ ఓన్లీ 1 మినిట్, సో ఎంత చెప్పినా ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఫిట్ ఇట్ ఇన్ దిస్ 1 మినిట్. ఐ విల్ టాక్ టు యూ గైస్ అబౌట్ ద డ్రెస్ ఆఫ్టర్ ద బ్రేక్. బట్ బ్రేక్ కి ముందర అయితే డెఫినెట్లీ ఒక అనౌన్స్మెంట్ అయితే చెప్పాలి కదా. ఈ September 20th న రన్ ఫర్ తెలుగు అని జరగబోతోంది, విచ్ ఇస్ మీరు వాక్, ఇట్స్ అ మ్యారథాన్, 5K వాక్ అండ్ రన్ అండ్ ఓపెన్ టు ఎవ్రీ వన్. సో యూ వాంట్ వాక్ యూ కెన్ వాక్, యూ వాంట్ జాగ్ యూ కెన్ జాగ్, యూ కెన్ వాంట్ యూ వాంట్ రన్ యూ కెన్ రన్. అండ్ ఇది కండక్ట్ చేస్తున్నారు సిలికాన్ ఆంధ్ర మనబడి వాళ్ళు. ఎక్కడ అంటే September 20th సండే మార్నింగ్ 7 AM అట్ హెరిటేజ్ పార్క్ ఫ్లవర్ మౌంట్. సండే మార్నింగ్ 7 AM అట్ హెరిటేజ్ పార్క్ ఫ్లవర్ మౌంట్ అండ్ ఆల్ ఏజెస్ ఆర్ వెల్కమ్ అండ్ ఎంట్రీ ఇస్ ఫ్రీ. The walk is called Run for Telugu. But Run for Telugu ka, but if you think that your neighbors and friends might be interested who are not Telugu, they can definitely participate in the walk. The walk is titled Run for Telugu, happening on September 20th, Sunday morning, 7 AM at Heritage Park, Flower Mound. And meeru registered participant aithe, you will have a free t-shirt and some refreshments available for you. So meer ekkada register chesukovali ante manabadi.me/runfortelugu. manabadi.me/runfortelugu. And as I always say, meeru ganaka ee advertisement miss ayi unte, or if you didn't get the details properly, studio call cheyandi 972-66-1966 and I will give you the necessary information. Stay tuned, don't go anywhere. You're listening to Millennial Muchatlu. Nenu mee Vyakhyata Srividya. Ee roju mee nestani 1 gante nunchi 4 gintu varaku.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ Time to go? Hareli, Hareli, bringing the taste of home closer to you.
6: చెప్పండి సార్, వాట్ యూ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ చూడాలి. మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ డోసా, సాంకి పనీర్, వచ్చాము కావా పరోటా.
7: ఎందు బ్రో గని చెప్పిన, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.

వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిల్లెనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం 2:08 PM అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ దోస్ ఇంపార్టెంట్ కల్చరల్ మూమెంట్స్ కదా మనకి, ది కైండ్ ఆఫ్ టేవ్ అవే అన్నట్టు. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మూమెంట్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ జెన్నిఫర్ లోపెజ్ గ్రీన్ కలర్ డ్రెస్ అట్ గ్రామీస్ అండ్ ఇది అయింది 2000 లో. సో నేను ఇఫ్ ఐ హ్యావ్ టు సేవ్ వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ గూగుల్ రైట్ 2006-07 లో, బికాస్ దట్స్ వెన్ కంప్యూటర్ యాక్సెస్ ఇచ్చి వేర్ మై పేరెంట్స్ లైక్ ఎస్ యూ కెన్ డూ గూగుల్ సర్చ్ బేటా అని. సో ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 2007-06-07 మోస్ట్ లైక్లీ 7. సో నాకు గుర్తున్నంత వరకు ద moment I typed something on Google, I knew I had to download an image also. So Google Images was a very common known fact for me. But when actually Jennifer Lopez a green dress veskundi kada, people did not have Google Images. And obviously manaki all you're seeing the award shows and this glitz and glamour manaki ippudu unnante idi led appudu idi appudu 2000 lo right. And people saw the dress and people were amazed at the dress, but vaalika dress picture dorakadaniki nana kashtalu paddaru 2000 lo. And aa debbato Google Images was invented in 2001 and this is what Jennifer Lopez's dress could do. But ee dress kotta dress a tane eskunnadante adi kuda kaadu. This usually designers you know actresses dresses veskunappudu like with the models when they award functions lo, either it's a very new dress that they are debuting or something that was just debuted at a runway right, Paris lo anna, New York lo anna, ekkadaina. But this dress was already worn by a model, worn by Versace, but Jennifer Lopez decided that this is the dress I am going to wear no matter what. Tane designers appatiki chepparu ee dress already vesesukunnarandi meer enduku veskuntunnaru malli ani. Then they said no, and then she said no, this is going to be the dress that I am going to wear ani. And avada veskunna vela visesham manandarki Google Images vachayi. I am sure Google Images oka 2-3 years lo ochundevi, but still I think she sped up the process for us. So simple things right manaki. These award shows give us such moments in history and these are not the only moments. Manaki chalane ayyuntai and we will discuss about them. So stay tuned, don't go anywhere. You're listening to Millennial Muchatlu where I decode millennial trends for you. Ee dresses em chestayi, why are these things such you know conversational topics and all of that ani maatladukundam anniti gurinchi maatladukundam. Antavarku keep listening to good songs so that because I play them for you. You're listening to Millennial Muchatlu. Stay tuned.

సో అలా అనమాట జెనిఫర్ లోపెజ్ ఇస్ గ్రీన్ డ్రెస్, మీరు అది జంగల్ ప్రింట్ ఉంటుంది జెనిఫర్ లోపెజ్ ఇన్ గ్రీన్ డ్రెస్ అని గూగుల్ లో కొట్టినా యూ విల్ గెట్ టు నో అబౌట్ ఇట్. ఆ గ్రీన్ డ్రెస్ చేంజ్ ద ఫేస్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనమాట. పాపరాజీకి అండ్ ఆల్ ఆఫ్ దట్ ఇట్ గేవ్ దెమ్ సో మచ్ ఫాడర్ బికాస్ ఆల్మోస్ట్ 600K హిట్స్ వచ్చాయి grammys.com పేజ్ కి జస్ట్ టు డౌన్లోడ్ జెనిఫర్ లోపెజ్ ఇమేజ్. అండ్ ఎస్, ఇది మనకి ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ లెన్స్ రైట్, ఒక ఫిలాసఫికల్ గా చూస్తే యూ విల్ థింక్ వాట్ ఈస్ ద పాయింట్, అసలు జనాలు ఎందుకు

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तु
2: सुरभि 107.9 FM HD3.
3: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Prati Vinayaka Chavitiki mana intiki vinayakunni ento bhakti tho teesukovastam, pooja chestam, ento ishtanga naivedyam pedtam. Inta premaga teesukochina vinayakunni ante badhyataga nimarjanam cheddama? Designated immersion areas lo maatrame nimarjanam cheyandi. Enta veelaithe anta mee backyard lo visarjanam cheyadaniki chudandi. Plastic, flowers, decorations ni water lo vadileyakandi. Devotion అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాజ్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
7: హే బిందు, ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి,

0: ఇప్పుడు ఉండేదాకా ఆగాల.
1: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

I'm Game is a Malayali film. ee paata manam I am Game anna cinema nunchi vinnam, Dulkar Salman di, and it feels nice that Dulkar Salman కొంచెం తన మలయాళం సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు అని, బికాస్ హీ హస్ బిన్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా సో మచ్ విచ్ ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ అబౌట్ హిమ్. బట్ ఐ ఫీల్ లైక్ బ్రో యువర్ మలయాళీ నో, మనం మలయాళం సినిమాలు కూడా కొంచెం చేయాలి కదా, ఐ వుడ్ లవ్ టు సీ యూ ఇన్ అనదర్ మలయాళం మూవీ అని. సో వెరీ ఎక్సైటెడ్ అబౌట్ హిజ్ మూవీస్. ఎందుకు అంటే ఐ డోంట్ నో, ఆయన లోకా చాప్టర్ 1 లో ఐ థింక్ ఇట్ వాజ్ అ బ్రీఫ్ క్యామియో, అండ్ దట్ వాజ్ హిజ్ మలయాళం ఫిల్మ్. అండ్ కింగ్ ఆఫ్ కోటా 2023 లో రిలీజ్ అయింది. సో ఈ మధ్యలో ఆయన కొన్ని తెలుగు సినిమాలు చేస్తారు, తమిళ సినిమాలు చేస్తారు. సో ఐ ఫీల్ లైక్ వాచింగ్ హిమ్ ఇన్ అ మలయాళం ఫిల్మ్ ఆల్సో సమ్టైమ్స్. అండ్ ఐ థింక్ దిస్ ఛాంపియన్ ఇస్ I Am Game is one of those films, and excited about this film too. And Kayadu is almost there in every film that I'm seeing right now. Asalu a very easy actress anipistundi, and she's almost young actors daggara nunchi older ones dakka, she's almost there in all the films. Okkasari koncham ఓవర్ ఇది అయిపోతుంది, బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. కాయదు ఇస్ ప్రిటీ అండ్ వి ఆల్ ఎంజాయ్ కాయదు. సో ఎస్, లైక్ ఐ ఫీల్ లైక్ శ్రీలీల వచ్చినప్పుడు

Hello. People overly made her do films, right? I feel the same with Kayadu as well. Well, Kayadu vishayam ala unte nenu cheppalanukunna inko important vishayam meekenti ante Griha Pravesh India Property Expo malli vachesaru. Yes, thankfully they are back again. Hyderabad lo meer e property kosam chustunna kuda ఒకటే ప్రాజెక్ట్ ఎందుకు చూడాలి? దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్, దెర్ ఆర్ సో మెనీ ప్రైస్ రేంజెస్ అండ్ సో మెనీ చాయిసెస్ యూ కెన్ యు నో ఆప్ట్ ఫ్రమ్. నియోపోలిస్ లో, కోకాపేట్ లో, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చేవెళ్ళ, కొంపల్లి ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి మల్టిపుల్ ప్లేసెస్ లో. అండ్ గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఈస్ బ్రింగింగ్ యూ ఆల్ దీస్ ప్రాజెక్ట్స్ అండర్ వన్ రూఫ్. అండ్ గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఇస్ హ్యాపెనింగ్ అట్ హయత్ రీజెన్సీ ఫ్రిస్కో. హయత్ రీజెన్సీ ఫ్రిస్కో జరగబోతోంది. ఎప్పుడని మీరు ఆబ్వియస్లీ నన్ను అడుగుతారు, అక్టోబర్ టెన్త్ అండ్ లెవెన్త్. సో మీకు ఏమాత్రం టైం ఉన్నా వీకెండ్ లో, 2 weekends after this obviously, head to Hyatt Regency Frisco on October 10th and 11th, 10th or 11th, not definitely 10th and 11th, and check out which properties fit your bill perfectly. Griha Pravesh India Property Expo happening on October 10th and 11th. And in Pratisari Cheppinattu, if you missed this announcement, definitely studio call JSND 972-636-1966 and I can give you the necessary details. Not just me, any other RG also can give you these details. Stay tuned, don't go anywhere. I will be back after the break.

0: వెల్ వెల్ వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ హౌ దీస్ థింగ్స్ ఇంపాక్ట్ అవార్డ్ ఫంక్షన్స్ ఇంపాక్ట్ ఆల్ ఆఫ్ అస్ రైట్ ఇన్ ద సెన్స్ దట్ దే మేక్ ఆర్ బ్రేక్ ఆర్ కెరియర్స్. లేకపోతే కొన్ని మూమెంట్స్ ఉంటాయి విచ్ రిమైన్ ఇన్ పాప్ కల్చర్ అండ్ పీపుల్ విల్ కీప్ డిస్కసింగ్ అబౌట్ ఇట్ ఓవర్ టైమ్, జస్ట్ లైక్ హౌ వీ ఆర్ రైట్ నౌ. వెల్ ఆబ్వియస్లీ మనకి 3 అయిపోయింది అంటే వీఆర్ ఆల్మోస్ట్ అన్ అవర్ closer to closing our show. So almost manaki inkaka 40 minutes undi anukunta 45 minutes. So yes, and we have to see ee weekend manam em cheyabothunamo em chudabothunamo kada. సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి, సినిమాలు థియేటర్ లో కూడా ఉన్నాయి, తెలుగు సినిమాలు ఉన్నాయి, తమిళ సినిమాలు ఉన్నాయి. సో మీరు గనక ఇఫ్ యూ వాంట్ గో వాచ్ ఎనీ మూవీ ప్లీజ్ డూ గో వాచ్ బికాస్ ఐ థింక్ వీకెండ్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు వాచ్ మూవీస్ అనిపిస్తుంది నాకు. నాకు వీకెండ్ రాగానే ఐ ఫీల్ లైక్ సినిమాలు ఏమున్నాయి అని స్లోలీ ఆ వీకెండ్ ఐడియా వచ్చేసి నాకు ట్యూస్డేకి షిఫ్ట్ అవుతుంది. వేర్ ఇట్స్ లైక్ ఓకే ట్యూస్డే వచ్చాక ఈరోజైనా సినిమా చూడొచ్చా అని దెన్ ఐ ఫీల్ లైక్ ఓకే ఈ సినిమా బాగుంది బాగాలేదు ఇది ఓటీటీలో చూడొచ్చు ఇది ఇక్కడ చూడొచ్చు యునో అవన్నీ ఆలోచించిన తర్వాత ఐ కైండ్ ఆఫ్ గివ్ అప్ ఆన్ ఇట్ బికాస్ ఐ ఫీల్ లైక్ ఓకే ఇంకెందుకులే మనం వీ విల్ వెయిట్ ఫర్ దెమ్ టు కమ్ షో అప్ ఆన్ యు నో ఓటీటీ అని. సో అండ్ నెక్స్ట్ వీక్ మనకి బిగ్ మూవీ రిలీజ్ అయితే ఉంది పారడైజ్, విచ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఎక్సైటెడ్ అబౌట్. అండ్ ట్యూస్డే అనగానే ఇంకా వెన్స్డే మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి వెన్స్డే థర్స్డేలో వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ దట్ మూవీ అనుకుంటున్నా. అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి పారడైజ్ గురించి? యు గైస్ వాంట్ టు కాల్ మీ అండ్ టెల్ మీ 9726361966. డూ లెట్ మీ నో బికాస్ వెరీ క్యూరియస్ టు నో ఇఫ్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు థింక్ పారడైజ్ ఇస్ గోయింగ్ టు మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్ బిట్వీన్ ద పీపుల్. ఐ హావ్ ఆస్క్డ్ కొంతమంది దే ఆర్ సేయింగ్ దట్ ఎస్ పారడైజ్ హిట్ అవుతుంది అని, కొంతమంది దే హ్యావ్ నాట్ వెరీ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ పారడైజ్ మీద. నెవర్ ది లెస్ నానిగారి సినిమా కాబట్టి వీ హ్యావ్ టు గో వాచ్ ఇట్ కాబట్టి వీ ఆల్సో లవ్ ద సాంగ్స్ ఇన్ ఇట్ కాబట్టి అండ్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ దట్ మూవీ కాబట్టి నేనైతే వెళ్లి చూడబోతున్నాను. అసలు మీ ఒపీనియన్ ఏంటి పారడైజ్ గురించి? ఇప్పుడు నేను పారడైజ్ గురించి మాట్లాడాను కాబట్టి ఐ విల్ నాట్ ప్లే అ సాంగ్ ఫ్రమ్ పారడైజ్ డెఫినెట్లీ, బట్ జస్ట్ ఆస్కింగ్ యూ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ పారడైజ్.
1: Yeah.

Well, almost towards the end of our show, Anamata. So that's the Emmys for you guys this week, where Maniki, there was a female host almost after 15 years, and every award show has a defined moment, kada manandarki, where it's like, oh my god, this is going to rewrite history, and we did talk about some of them. Meekuda evana gurtunte, definitely 972-636-1966 call cheyandi. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు. ప్రస్తుతం స్టూడియోలో టైం వచ్చేసి 3:44 PM అండ్ వీఆర్ గోయింగ్ టు బి డన్ ఇన్ అనదర్ 15 మినిట్స్. మాది నా షో అయిపోతే దట్ డజంట్ మీన్ దట్ యు నో నెక్స్ట్ నథింగ్ ఇంట్రెస్టింగ్ ఇస్ గోయింగ్ టు కమ్ అప్. వీ హ్యావ్ అ పవర్ ప్యాక్డ్ వీకెండ్ అండ్ ఫ్రైడే ఈవినింగ్ ఫర్ యూ గైస్. సో స్టే ట్యూన్డ్, బికాస్ నా తర్వాత వచ్చేస్తారు సురభి డిటూర్ లో రాజేశ్వరి గారు, అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ Srikanthi coming with a Friday happy hour to make you guys more happy and have a fun filled Friday evening. And as I always say, Radio Surabhi lo weekends are always packed. So definitely meer ekkadiki velthuna kuda em chestuna make us a part of your daily routine. And now that we are available on CarPlay, it's even easier for you to access us app and CarPlay wherever you want us to reach you. Mem ochesamu, and radio ante radio lo unnamu, app ante app lo unnamu, CarPlay ante CarPlay lo unnamu. So all you have to do is just look for Radio Surabhi Ante. That's all. You're listening to Millennial Muchatlu. Nenu Vyakhyata Srividya.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ బెస్ట్ of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
2: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago, మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వి గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
6: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
7: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
8: They say a way to person's heart

0: is through stomach. At India Today, we serve happiness fresh with love every day. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడేలో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నూరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ద ఫ్రెష్నెస్, ద ట్రెడిషన్ అండ్ ద జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్ టెక్సాస్, 817-819-8888. IndiaTodayUSA.com. ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
1: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్టిన్ కేస్ ఐటమ్స్ కూడానా?
0: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
2: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
0: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్. స్టూడియోలో టైం 4 PM.

హలో హలో హలో హ్యాపీ ఫ్రైడే హౌస్ ఎవ్రీబడి డూయింగ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఆర్ యూ డన్ ఫర్ ద వీక్ ఆర్ యూ డన్ ఫర్ ద డే ఆర్ యూ హెడింగ్ హోమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అన్ అమేజింగ్ వీక్ ఆర్ యూ వీకెండ్ నాట్ వీక్ ఎలా ఉన్నారు అందరూ I am definitely looking forward for the weekend, especially school season start ayinappudu because my son is also in college now, so vaadi kosam wait chestu untanu and luckily he's here locally kabatti I keep waiting to see him over the weekends. I know I'm sure many parents must be like me and you know to see your children okkokasar anpistundi is too much of an expectation vaalu prathi weekend raali nen raanu ee weekend anante asala oka aavesham oka koopam ila tannukuni vachestu untayi కాసేపు అయిన తర్వాత ఆలోచిస్తే యా కరెక్టే కదా దే హ్యావ్ అ లైఫ్ వాళ్ళు గ్రో అవుతున్న ఏజ్ వాళ్ళు నెట్వర్క్స్ బిల్డ్ చేసుకుంటున్న ఏజ్ అండ్ కొత్త కొత్తగా రెస్పాన్సిబిలిటీస్ కొత్త కొత్తగా రెక్కలు వస్తే వేరే నాటి ఫీలింగ్ కదా బట్ యాజ్ అ పేరెంట్ దెన్ యూఆర్ యూ స్పెషలీ యాజ్ అ మామ్ యూఆర్ యూ సో ఆ మామ్ టైటిల్ కింద కొన్ని కొన్ని చేసేయచ్చులేమో మేబీ ఐ డోంట్ నో బట్ యా ఐఎమ్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ వీకెండ్ టు మీట్ మై సన్ హ్యావ్ హిమ్ హోమ్ స్పెండ్ టైమ్ విత్ హిమ్ అండ్ రియలీ చిలాక్స్ దిస్ వీకెండ్ పెద్ద నాకైతే పెద్ద ఎజెండాస్ లేవు బట్ టు ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ గోయింగ్ టు వాచ్ దిస్ అమేజింగ్ శ్రేయస్ కాన్సర్ట్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్ ఫ్రమ్ యూ మీ అందరి నుంచి ఫీడ్బ్యాక్ వినాలనుకుంటున్నాను నేను ఎలా అయింది వీకెండ్ ఈవెంట్ అవి ఇవి ఇంకా చాలా జరుగుతున్నాయండి డాలస్ లో Wow, we have so many things to talk about. కానీ నిన్న కూడా నేను చెప్పినట్టుగా రేడియో ఒక లిమిటేషన్ పెడుతుంది మాకు మెయిన్లీ బికాస్ వీఆర్ నాట్ న్యూస్ ఛానల్ సెకండ్లీ బికాస్ వీఆర్ పబ్లిక్ మీడియా అండ్ థర్డ్లీ బికాస్ వీ హెవ్ టు హ్యావ్ సమ్ లిమిటేషన్స్ ఎండ్ ఆఫ్ ద డే సో అన్ని మాట్లాడలేము కాబట్టి కొన్ని మాట్లాడుకుందాం ఐ హావ్ సో మచ్ టు షేర్ సో మచ్ టు టాక్ సో మెనీ సాంగ్స్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్ టు ప్లే ఫర్ యూ అండ్ వాట్ ఆర్ యూ ఫీలింగ్ లైక్ వాట్స్ యువర్ వైబ్ లైక్ ఏమంటుంది మీ మనసు ఏం పాట వినాలంటుంది కాల్ చేసి చెప్పండి 972-636-1966. I'm here to play anything that you wish to listen. And next, ivalla nenu opening song e mana Shekhar Kambula gari paatato modalu pettanu. Next paadu kuda Shekhar Kambula gari cinemane, but no, it's no special. Ivalle ayam special cheyalem manam. Urike ela vachine paatlu. Kalisi vachindi anamata.

అదండి, ఏదో జరుగుతుంది, చాలా జరుగుతుంది. బట్ ఫిదా సినిమా నుంచి మీరు విన్న ఆ పాట తర్వాత ఐ వాంట్ విష్ సంబడి వెరీ స్పెషల్ ఆ లాంగ్ టైమ్ లిసనర్ రాజేంద్ర కటుంగా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ ఎ లవ్లీ ఆర్డెంట్ లిసనర్ ఆఫ్ రేడియో సురభి, అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అమేజింగ్ సపోర్ట్ ఓవర్ ది ఇయర్స్ అండి. వీకెండ్ షోస్ నుంచి మీరు యూ బీన్ దేర్ లిసనింగ్ టు రేడియో సురభి, సపోర్టింగ్ అస్ అండ్ ఎంకరేజింగ్ అస్ చాలా, ఇట్ మీన్స్ అ లాట్. వాంట్ టు విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే, ఆల్దో ఇట్ ఇస్ బిలేటెడ్ బట్ స్టిల్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీ అభిమాన నటుడు నటించిన సినిమా నుంచి మీరు కోరిన ఈ పాట మీకోసం. విషింగ్ యూ వండర్ఫుల్ లైఫ్. పాట తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్. దిస్ ఇస్ రాజేశ్వరి ఆన్ సురభి డిటూర్, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్. సో ఈ వీకెండ్ మన ఊళ్ళో ఏం జరుగుతుంది? ఎప్పుడు మన ఊళ్ళో ఏదో జరుగుతూ ఉంటుంది, కాబట్టి ఈ వీకెండ్ మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం ప్లాన్ చేసుకోవడానికి చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికి మేము షేర్ చేయడానికి రెడీగా ఉన్నాము. అండ్ దట్ ఈస్ ఆల్ అబౌట్ మన బిడి వాళ్ళు మీ ముందుకు తీసుకొస్తున్న తెలుగుకు పరుగు అన్నమాట. సో రన్ ఫర్ తెలుగు, రన్ ఫోర్, నంబర్ ఫోర్ తెలుగు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెప్టెంబర్ 20వ తారీఖు ఆదివారం ఉదయం 7 గంటలకి హెరిటేజ్ పార్క్ ఫ్లవర్ మౌండ్ లో ఈ రన్ ఫర్ తెలుగు నిర్వహిస్తున్నారు సిలికాన్ ఆంధ్ర మనబడి వారు. ఇట్స్ 5K వాక్ ఆర్ రన్ అండ్ ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి, నో ఏజ్ లిమిట్. మీరు మీ పిల్లలు హ్యాపీగా మీతో పాటు వాక్ చేయాలనుకుంటే తీసుకొచ్చేయచ్చు, అలాగే పెద్దవాళ్ళు ఉంటే దే కెన్ కమ్ అండ్ వాక్ అండ్ బేసికలీ షోయింగ్ ద స్పిరిట్. అండ్ ఇట్స్ అ ఫ్రీ ఈవెంట్, and so you don't have to worry about anything else. Kakapothe you need to register at manabadi.me/run4 Telugu adanmata sangati. And Griha Pravesh India Property Expo, they are bringing, every time Griha Pravesh brings us ekkada manam investment chesthe better anedi aalochistu unnappudu, India lo especially India ki sambandhichi what are our best options, what are our best ప్లేసెస్ అనేది మనం ఎక్కడెక్కడో రీసెర్చ్ చేసి ఎవరినో అడిగి ఇలా తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతి సంవత్సరం 2 సార్లు దే బ్రింగ్ దీస్ ఈవెంట్స్ టు అస్. అండ్ దిస్ టైమ్ హైదరాబాద్ లో ఏ ప్రాపర్టీ కోసమైనా మీరు చూస్తుంటే గనక ఒకటే ప్రాజెక్ట్ చూడటంతో ఎందుకు ఆపేయాలి, ఆర్ ఒకటో రెండో. సో వేరే వేరే ప్రాంతాలు ప్రాజెక్ట్స్, వేరే వేరే ప్రాజెక్ట్స్, వేరే వేరే ప్రైసెస్ అండ్ వేరే వేరే చాయిసెస్ బోలెడ్ అని కలిపి నియోపోలిస్, కుకపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూర్, చేవెళ్ల, కొంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ఎన్నో ప్రాజెక్ట్స్ అన్ని మీకు ఒక్క చోటనే వాటి గురించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. సో గృహ ప్రవేశ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో, దిస్ ఇస్ కమింగ్ బ్యాక్ అగైన్ హైత్ రిజెన్సీ ఫ్రిస్కోలో ఈసారి అక్టోబర్ 10 అండ్ 11 ఈ రెండు రోజులు కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. సో బీ దేర్ అండ్ బీ పార్ట్ ఆఫ్ ద ఈవెంట్ అండ్ టేక్ అడ్వాంటేజ్, అది సంగతి. సరే క్విక్లీ పాట పాడిన తర్వాత కమర్షియల్ బ్రేక్, బ్రేక్ అవ్వగానే మళ్ళీ వచ్చేసేయండి. బోల్డ్ మాట్లాడాలి, బోల్డ్ చెప్పాలి, విల్ షేర్ అ లాట్, విల్ టాక్ అ లాట్ అండ్ లిసన్ టు అ లాట్ ఆఫ్ మ్యూజిక్.

0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वि मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Prati Vinayaka Chavitiki, mana intiki Vinayakunni ento bhaktito teesukovastam, pooja chestam, ento ishtanga naivedyam pedtam. Inta premaga teesukochina Vinayakunni ante baadhyataga nimarjanam cheddama? Designated immersion areas lo maatrame nimarjanam cheyandi. Enta veelaithe anta మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాజ్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
2: ఇండియా వెళ్ళలేమరా నేను?
3: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
2: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
4: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిగా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా విత్ చమి కబాబ్ పరోటా.
8: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
10: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham.

0: skills, calibration knowledge to niko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావు ఏంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటోర్. మీరు వింటున్నది రాజేశ్వరిని ఆన్ సురభి డిటోర్. రేడియో సురభి కార్యక్రమాలు మీరు 107.9 FM HD3 లో వినొచ్చు, లేదంటే మీ ఆండ్రాయిడ్ ఆర్ యాపిల్ డివైజెస్ లో రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా వినొచ్చు. లైక్ ఐ హావ్ బీన్ సేయింగ్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్, వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ దట్ వీ వర్ ఏబుల్ టు బ్రింగ్ యూ ద కార్ ప్లే ఆప్షన్ రైట్ నౌ అవైలబుల్ ఇన్ ఆర్ యాప్. అండ్ వెరీ సూన్ ఆండ్రాయిడ్ లో కూడా వీఆర్ ట్రైంగ్. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు గెట్ ఇట్ ఎనీథింగ్ మూవింగ్ టు ఆండ్రాయిడ్. ఇది బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది మాకు ఓవర్ ద ఇయర్స్. టూ మెనీ రూల్స్, టూ మెనీ రెస్ట్రిక్షన్స్, చాలా బోల్డ్ అంత ప్రూఫ్లు ఇచ్చుకోవాలి, బోల్డ్ అంత ప్రూవ్ చేసుకోవాలి, అప్పుడు గానీ థింగ్స్ వాంట్ మూవ్. బట్ ఎనీవే, హోపింగ్ దట్ ఇట్ విల్ కమ్ అవుట్ సూన్. అండ్ ఇవాళ షోలో నేను ఇంకో టాపిక్ అయితే మాట్లాడాలి మీతో అనుకున్నానంటే, of course we'll talk about traffic in some time, we'll talk about the weather and all that, and of course inka manurlo em unnai, em events unnai, options enti for the weekend, even mana maatladam. But before that, how do you feel about this you know, in the name of you know, the technology taking over our lives, in the name of oka AI generation, in the name of smart gadgets lo, how much privacy are you willing to let go? మీ జీవితంలో ఎంత ప్రైవసీని మీరు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఇన్ ద నేమ్ ఆఫ్ జస్ట్ బికమింగ్ దట్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఆర్ స్మార్ట్ పీపుల్ అందామా, మేబీ వీ షుడ్ కాల్. సో ఐఎమ్ వెరీ క్యూరియస్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, ఎస్పెషలీ ఈ మధ్య చాలా పెద్ద టాపిక్, అది చాలా హాట్ టాపిక్ అవుతున్న స్మార్ట్ గ్లాసెస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను నేను. యూ హ్యావ్ థాట్స్, ప్లీజ్ కాల్ చేయండి, షేర్ చేయండి. ఐఎమ్ హియర్ టు లిసన్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ ఐ వాంట్ టు గెట్ ద బోత్ పర్స్పెక్టివ్స్, ఎస్ఎస్ అండ్ నోస్ అండ్ లైక్స్ అండ్ డిస్లైక్స్ అన్ని. సో వాట్ వుడ్ యూ లైక్ టు లిసన్ దిస్ ఈవినింగ్? కాల్ అండ్ రిక్వెస్ట్ యువర్ సాంగ్. హియర్ ఇస్ ద నెక్స్ట్ రిక్వెస్ట్. ఈ పాట అయిన తర్వాత ఇంకొక రిక్వెస్ట్ ఉంది. సాహితి గారు ప్లీజ్ స్టే ట్యూన్డ్, యువర్ రిక్వెస్ట్ ఇస్ కమింగ్ అప్.

వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు విన్న పాట చిన్న అనే సినిమాలోది, సిద్ధార్థ్ నటించిన సినిమా. ఐ జస్ట్ కేమ్ టు నో అబౌట్ దిస్ మూవీ. యాక్చువల్లీ ఐ డిడ్ంట్ ఈవెన్ నో ఈ పాట, ఇదివరకు వినలేదు. బట్ ద సాంగ్ ఈస్ గుడ్. థ్యాంక్ యూ సాహితి ఫర్ దట్ రికమెండేషన్. బాగుంది యాక్చువల్లీ, ఐ లైక్ ద సాంగ్. కానీ సినిమా నాకు ఐడియా లేదు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ మూవీ. ఇప్పుడే వింటున్నాది, ఒక డబ్బింగ్ మూవీ అండ్ లిటిల్ ఎమోషనల్ హై ఆన్ ద డ్రామా అని. బట్ వన్ థింగ్, ఇది ఈ సినిమా గురించి డిస్కస్ చేస్తుంటే నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఐ వాజ్ వాచింగ్, ఇంకా ఐఎమ్ స్టిల్ వాచింగ్. యూజువలీ ఐ హ్యావ్ దిస్ హ్యాబిట్, నేను చాలాసార్లు చెప్పేది వరకు కూడా, ఒక సిరీస్ ఏదైనా మొదలు

కొన్ని కొన్ని సీన్స్ ఫార్వర్డ్ చేసేసి స్టోరీని మూవ్ అయిపోయేలాగా మొత్తం బింజ్ వాచ్ చేసి మొత్తం అన్ని చూసేసి ఎండ్ దాకా అప్పుడు పడుకోవటం అలవాటు నాకు. కానీ ఇది చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి ఇంకా, ఐఎమ్ యెట్ టు ఫినిష్ ఇట్, బట్ ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇమోషన్స్, రిలేషన్షిప్స్, దే ఆర్ షోన్ ఇన్ సచ్ అ బ్యూటిఫుల్ మేనర్ అంటే రియలీ అది అది దట్స్ అన్ ఆర్ట్, దట్స్ అన్ ఆర్ట్ బై ఇట్సెల్ఫ్. ఎంత ఇమోషనల్ సీన్ అయినా కానీ బోర్ కొట్టించకుండా, హైడ్రామా అనిపించకుండా, ఆర్ అసలు మనం ఒక సెకండ్ కళ్ళిలా తిప్పుకోలేమన్నమాట, అట్లా అంత బాగుంది, అంత నచ్చింది నాకు. ద టేకింగ్ ఇస్ సో గుడ్, స్టోరీస్ సో హార్ట్ టచింగ్ అండ్ సో బ్యూటిఫుల్లీ వెల్ మేడ్ మూవీ ఆర్ వెల్ మేడ్ సిరీస్. సో ఇఫ్ యూ హ్యావ్ వాచ్డ్, ఎనీబడి, మీరు ఎవరైనా చూసింటే కనుక కాల్ చేయండి. ఐ వుడ్ బి క్యూరియస్ టు సీ వాట్స్ యువర్ టేక్. అండ్ యూఆర్ లిస్నింగ్ టు సర్వీ డిటోర్ విత్ మీ రాజేశ్వరి. రెండో గంట కార్యక్రమంలో మీరు రాగానే విల్ గో ఓవర్ few of the most important information, which is the traffic scene. Of course, traffic scene enta chuddam danto partu, let's also check out what is going on with the weather. Ivala weather chala chala chala maadi boggul chestundi as always in this summer laga, but yeah, call me and tell me if you watched The Good Bad Mother, if you know anything about it, what's your take. And I'm still waiting to hear from you. Smart devices vaadadanlo, smart devices lo, లైక్ యూనో ఒక లెవెల్ కి వెళ్ళిపోతుంటారు కదా ఎడిక్ట్ అయిపోయి స్మార్ట్ డివైజెస్ కి, దాంట్లో హౌ ఫార్ కెన్ యూ గో, హౌ మచ్ కెన్ యూ సాక్రిఫైస్ యువర్ పర్సనల్ లైఫ్.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalain Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హమ్ కి పనీర్ టిక్కా, చమిక పరోటా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
6: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
8: ఐ హావ్.
7: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
9: అమ్మా, సాటర్డే మూవీ?
10: మన బడి క్లాస్.
11: ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
12: ఉప్పు కప్పు రంబు
11: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్జీ.
13: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us, and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
14: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
15: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
16: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support at mypursue.com.

వెల్కమ్ బ్యాక్ టు సిరిపి డిటోర్. క్విక్ లుక్ అట్ ట్రాఫిక్. ట్రాఫిక్ ఏమంటుంది అంటే, ఒక యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ 121 దగ్గర, వెస్ట్ ఆఫ్ డిఎఫ్డబ్ల్యూ ఎయిర్పోర్ట్, 121 నార్త్. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ది యాక్సిడెంట్ వాజ్ రిపోర్టెడ్. సో కొంచెం అక్కడ ఒక చిన్న బ్యాకప్ ఉంది ట్రాఫిక్. అదర్వైజ్ 121 బోత్ సౌత్ అండ్ నార్త్ యాక్చువల్లీ ఆర్ లుకింగ్ గ్రీన్, ప్రిటీ గ్రీన్. అండ్ దేర్ ఇస్ అనదర్ ఇన్సిడెంట్, ఇది రోడ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించింది, లూప్ 12 దగ్గర. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ బ్లాకింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ట్రాఫిక్ అక్రాస్ టూ సైడ్స్, దట్ ఈస్ 35 సౌత్ వైపు అండ్ కొంచెం ఈ లూప్ 12 వైపు అనమాట. ఆ కార్నర్ ఆ జంక్షన్ లో దట్ ఈస్ వేర్ ద ఇష్యూ ఇస్. అండ్ దెన్ దెర్ ఇస్ వన్ air quality alert that has been issued and reported at early hours of this morning. So definitely this is something you may want to check. This is happening near airport area lo. And 35 south koncham busy ga undi, just oka chinna stretch lo. I think that is a construction area, but otherwise roads are pretty green for today. I didn't expect this. 635 okati matram busy ga ganipistundi. 635 west is quite busy. East is okay, not that busy. Moving traffic, there is traffic, but it is all moving traffic. Same way 75 north and south moving traffic undi. And the DNT tollway south and north kuda oka chinna stretch lone koncham traffic undi, otherwise it's all green. So hopefully your Friday evening drive back home is not that bad. Hopefully we covered all those areas. In case I missed, like I always say, call chesi cheppandi, andartho share chesukochu. And meere paata vinalanukunna, of course call chesi cheyochu 9726361966. So smart classes gurinchi manam maatladukuntunnamu, nendaka adigaanu kada mammali. So oka there has been a lot of news and lot of controversy that has been going on. And smart glasses దగ్గరికి రాలేదు ఇందాక. ఆఫ్ కోర్స్ స్మార్ట్ డివైసెస్ గురించి మాట్లాడాము, ఎంత ప్రైవసీ మనం విల్లింగ్ టు లూజ్ అనేది. బట్ స్మార్ట్ గ్లాసెస్ విచ్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్, డెఫినెట్లీ దే ఆర్ వే టూ స్మార్ట్, దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇంపాక్టింగ్ ద ప్రైవసీ అండ్ లైవ్స్ ఆఫ్ పీపుల్. In some areas, it has become a huge controversy and a big topic to be discussed. దాని గురించి మనం మాట్లాడదాము. మీకు కనుక ఈ స్మార్ట్ గ్లాసెస్ కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్లీ కాల్ చేయండి. యూ హ్యావ్ ఎన్ ఒపీనియన్ ఆర్ యూ వాంట్ షేర్ సంథింగ్, డెఫినెట్లీ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్ ఫ్రమ్ యూ. సో హియర్ సంథింగ్ దట్ సౌండ్స్ లైక్ ఇట్ కేమ్ లైక్ యు నో ఒక స్ట్రైట్ ఒక సైఫై మూవీ నుంచి వచ్చినట్టు అనమాట. సో యూ జస్ట్ వేర్ దెమ్ ఒక నార్మల్ గ్లాసెస్ లాగానే ఈ స్మార్ట్ గ్లాసెస్ వేసుకుంటారు. అండ్ దెన్ దీస్ గ్లాసెస్ దే హ్యావ్ ది అబిలిటీ టు టేక్ పిక్చర్స్, రికార్డ్ వీడియోస్, ప్లే మ్యూజిక్, మేక్ కాల్స్. అండ్ ఇప్పుడు ఏఐ తోటి దే కెన్ యాక్చువల్లీ లుక్ ఎట్ ద వరల్డ్ విత్ యూ అండ్ టెల్ యూ వాట్ దే ఆర్ సీయింగ్. వినడానికి ఫంక్షనాలిటీ వైజ్ కోట్ అండ్ కోట్ చాలా అమేజింగ్ అనిపిస్తుంది. వాట్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు యూ అండ్ ఐ డోంట్ నో దట్ యూఆర్ రికార్డింగ్ మీ, ఎలా ఉంటుంది అప్పుడు? థింక్ అబౌట్ ఇట్. How much privacy are you willing to lose in the name of smart devices?

వెల్కమ్ బ్యాక్ టు సురభి టీటోర్. నెక్స్ట్ పాట మనం వినే ముందర కాసేపు మాట్లాడుకుందాం, ఎందుకంటే మనం బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి పాట వినేంత టైం లేదు. సో అట్లా అట్లా మనం వి విల్ టాక్ అ లిటిల్ బిట్ గెట్ ఇన్ టు ద బ్రేక్. ఆ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ పాటలకు వచ్చేద్దాం. సో గృహ ప్రవేశస్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో ఇస్ కమింగ్ బ్యాక్ అగైన్ దిస్ సీజన్ అక్టోబర్ 10-11 తారీఖు హయత్ రెజెన్సీ ఫ్రిస్కోలో. దే ఆర్ బ్రింగింగ్ యూ అన్ని చోట్లకి మీరు వెళ్లారు కాబట్టి మీకు కనుక హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఉద్దేశం ఇంట్రెస్ట్ ఉన్నా ఆ ఆలోచనలకి హెల్ప్ చేయడానికి వేరే వేరే ప్రాంతాలు, వేరే వేరే ప్రాజెక్ట్స్, వేరే వేరే ప్రైజెస్, వేరే వేరే చాయిసెస్, నియోపోలిస్, కోకాపేట్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్టిక్ట్, తెల్లాపూర్, చెవెళ్ళ, కుంపల్లి, ఫ్యూచర్ సిటీ, సికింద్రాబాద్, ఇంకా ఎన్నో ఎన్నో ప్రాజెక్ట్స్ అన్ని ఒక చోటికి తీసుకొస్తున్నారు గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. అగైన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఎట్ హయత్ రీజెన్సీ ఫ్రిస్కో అక్టోబర్ 10th and 11th. అండ్ రేపు ఆదివారం నాడు రన్ ఫర్ తెలుగు సిలికాన్ అందరం అనబడి వారు దే ఆర్ బ్రింగింగ్ యూ రన్ ఫర్ తెలుగు, తెలుగుకి పరుగు, 5K వాక్ అండ్ రన్. దిస్ ఇస్ ఓపెన్ టు ఆల్ ఏజెస్. దిస్ ఇస్ హ్యాపెనింగ్ అట్ హెరిటేజ్ పార్క్ ఆదివారం 7 గంటల నుంచి పొద్దున్న మొదలవుతుంది. ఫ్లవర్ మౌండ్ లో ఉన్న హెరిటేజ్ పార్క్ లో ఆల్ ఏజెస్ ఆర్ వెల్కమ్, ఎంట్రీ ఇస్ ఫ్రీ. మీరు కనుక రిజిస్టర్ చేసుకుంటే యూ విల్ గెట్ అ ఫ్రీ టీషర్ట్ అండ్ రిఫ్రెష్మెంట్స్. మనబడి .me/run4telugu manabadi.me/run4telugu. You can bring your family, friends and everybody can run for Telugu. They are inviting all of you to join. And the 14th annual Silk Threads Charity Gala is happening. అండ్ సిల్క్ థ్రెడ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు మన రేడియో సురభి పేజ్ లో అప్పుడప్పుడు వింటూ వస్తున్నారు. దే హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ ఈవెంట్ దే కండక్ట్ ఎవ్రీ ఇయర్. ఈసారి కూడా ఈ చారిటీ గాలా ఈవెంట్ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ ఇంటెంట్ ఏంటి అంటే దే కలెక్ట్ ఫండ్స్ ఫర్ చారిటీ వైల్ యూ ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ అ బ్యూటిఫుల్

0: fashion vogue of all their amazing product line. Ee sari Rohit Verma's collection is being the exquisite centerpiece and artistry is up for the look there. So supporting the Hunger Mitao, they are bringing this event to you. We'll talk more about it. Commercial break ostundi, break avangane deeniki sambandhinchina marini vivaralu meeku share chestanu. Stay tuned, don't go anywhere. I will be back after this short break.
1: Buying a home in India is now easier and hassle-free. Gruh Pravesh India Property Expo brings top developers from Hyderabad, Bengaluru, Mumbai, Pune, Chennai and Delhi NCR directly all under one roof. Choose your home from 200 plus projects at the biggest India Property Expo in Frisco. Be there on the 10th and 11th of October at Hath Regency Frisco, 10 a.m. to 8 p.m. Free entry and car parking. An event by My Square Feet.
2: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
3: IPL matches aina, kotta movie release aina, news edaina, title aina, diga thoda Radio Surabhi, America lo telugulustam.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాల్ for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajaras Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
6: You're absolutely right. Rajaras Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ నాట్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
10: నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మాస్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
11: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేళ్ల వా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమిక వా, పరోటా.
12: ఎందుకు రోగ్ అని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
11: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే
13: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
11: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B, texas.com. Perfect for dine-in, takeaway or full service catering.

Welcome back to Surabhi Detour with me, Rajeshwari. So, in that manamu, we were talking about smart glasses. And me thought enti daniki sambandhinchi ane vishayanga nenu. I'm waiting to hear what you think. What's your opinion? Like, you know, having a smart glass, our glasses ki cameras undadam, then ki microphone undadam, then ki AI features undadam, it is able to see through what you're seeing through and is able to read back to you or tell you what you're looking at anedi. A whole technology, doesn't it sound scary more than exciting? Naakaithe it definitely sounds very, very scary. ఎందుకు అంటే దాన్ని బ్యాక్ చేయడానికి చాలా ఐ హ్యావ్ అ స్టోరీ టు టాక్ అబౌట్. బట్ ఎనీవే ఏం చేద్దామంటే మెల్లగా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓన్లీ దెన్ దీని గురించి ఇంకా ఫర్దర్ గా కంటిన్యూ చేస్తా మాట్లాడడం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఒపీనియన్ అట్ ఆల్ దెన్ వాట్ డు వి డూ అంటే చిన్న గేమ్ అనుకున్నా నేను. నేనేం చేస్తానంటే ఇట్స్ లైక్ అ

0: వర్డ్ గేమ్ అనమాట. నేను ఒక వర్డ్ అనుకుంటాను, దానికి సంబంధించి కొన్ని మీకు క్లూస్ ఇస్తూ ఉంటాను. ఫస్ట్ క్లూకి చెప్పగలిగితే అమేజింగ్, యూఆర్ జస్ట్ సింప్లీ సూపర్బ్. సెకండ్ క్లూకి చెప్పగలిగితే యూఆర్ స్టిల్ గ్రేట్. థర్డ్ క్లూకి చెప్పగలిగితే యూఆర్ గుడ్. అండ్ ఆఫ్టర్ దట్ తర్వాత సంగతి చూద్దాం. నేను మీకు ఫస్ట్ క్లూ ఇస్తున్న ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే, ఇది ఫైవ్ లెటర్ వర్డ్ అండి, ఇంగ్లీష్ వర్డ్ ఫైవ్ లెటర్ వర్డ్. నేను ఇచ్చే ఫస్ట్ క్లూ ఏంటంటే, యూ కెన్ హ్యావ్ మీ వితౌట్ బైయింగ్ మీ. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ, చాలా ఈజీ. యూ కెన్ హ్యావ్ మీ వితౌట్ బైయింగ్ మీ, బట్ యూ కెన్ లూజ్ మీ వితౌట్ నోయింగ్ ఇట్. వాట్ యామ్ ఐ? యూ కెన్ హ్యావ్ మీ వితౌట్ బైయింగ్ మీ, యూ కెన్ ఆల్సో లూజ్ మీ వితౌట్ నోయింగ్ ఇట్. హూ యామ్ ఐ? ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్.
1: I'm keeping it real. Let's get ready to rumble. Stop.

వెల్కమ్ బ్యాక్ టు సిర్బి డిటూర్. సో నో, ఐ డిడ్ గెట్ ద రైట్ ఆన్సర్. సో మళ్ళీ ఇంకొకసారి, ఫైవ్ లెటర్ వర్డ్ ఇది. సో ఈ ఫైవ్ లెటర్ వర్డ్ కి ద ఫస్ట్ క్లూ ఐఎమ్ గివింగ్ యూ ఇస్ యూ కెన్ హ్యావ్ మీ వితౌట్ బైయింగ్ మీ. ఇట్స్ అన్ ఇంగ్లీష్ వర్డ్, బట్ యూ కెన్ ఆల్సో లూజ్ మీ వితౌట్ నోయింగ్ ఇట్. పీపుల్ సే ఐ ఎమ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ. సెకండ్ క్లూ అనమాట అది. పీపుల్ సే ఐఎమ్ మోర్ వాల్యుబుల్ దెన్ మనీ, అండ్ యూ కెన్ హ్యావ్ మీ వితౌట్ బైయింగ్ మీ, బట్ యూ కెన్ లూజ్ మీ వితౌట్ నోయింగ్ ఇట్. అండ్ మై నేమ్ స్టార్ట్స్ విత్ అ టీ. ఎస్, విత్ అ టీ. సో హూ ఎమ్ ఐ? 972-636-1966.

0: ఓకే అండ్ వీ హ్యావ్ అ కాలర్. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. పాట అయిపోయింది, ఐ హావ్ టు కమ్ ఆన్ ఎయిర్. అండ్ ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్ అండి, దివ్య.
0: హాయ్ దివ్య, యు గాట్ ది ఆన్సర్?
1: నేను అది ట్రస్ట్ అనుకుంటున్నాను.
0: ఏమనుకుంటున్నారు? పర్ఫెక్ట్, దట్స్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: ఓకే,
0: యా, మీకన్నా ముందు ఆల్రెడీ వి గాట్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్
1: శాంతిక,
0: బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. దాట్ ఈస్ ఆసమ్ గెస్.
1: థ్యాంక్స్
0: అండి. సో అదనమాట సంగతి, ట్రస్ట్ ఈస్ ద వర్డ్. సో మరి నెక్స్ట్ వర్డ్కి వెళ్దామా? నెక్స్ట్ వర్డ్ ఏంటంటే చాలా ఈజీగా చెప్పేచాము. సో ఫస్ట్ క్లూ ఏమిస్తానంటే దీనికి సంబంధించి ఇది కూడా సిక్స్ లెటర్ వర్డ్, నాట్ ఫైవ్ బట్ సిక్స్ లెటర్స్ ఉన్నాయి ఇందులో. దిస్ ఓకే, దీనికి సంబంధించిన క్లూ ఏంటంటే ఐ కెన్ బ్రింగ్ టూ పీపుల్ క్లోజర్. దట్స్ మై ఫస్ట్ క్లూ. ఓకే, ఐ కెన్ బ్రింగ్ టూ పీపుల్ క్లోజర్. దీంతో పాటు ఒక అడిషనల్ క్లూ ఇస్ ద మోర్ పీపుల్ నో ఇట్ మై వాల్యూ goes down. Okay, the more people know it, my value goes down. I can bring two people closer and I have a six letter word. Who am I? Shanvika, thank you so much for calling. Nee kosam, nee favorite song.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్.
5: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏ యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: రేడియో సురభి సివిక్ సిగ్నల్ హెల్ప్స్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం, అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ది టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
9: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
10: Gata 24 ఏళ్ల నుంచి India Bazaar మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
11: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all.
12: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

పర్ఫెక్ట్ ఆన్సర్స్ వచ్చేసినాయి కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఎందాక అడిగింది ఏంటి, సీక్రెట్ అదనమాట సంగతి. సూపర్బ్ సూపర్బ్ రెస్పాన్స్, థ్యాంక్ యూ సో మచ్ కీప్ దట్ కమింగ్. ఇప్పుడు ఇచ్చే వర్డ్ ఏంటంటే చాలా మందికి చాలా ఫేవరెట్ వర్డ్ ఇది. ప్రతి ఇంట్లో చాలా వరకు ఐ మీన్ ఐమ్ ఈ మాట చెప్తే స్టీరియో టైపింగ్ అంటారేమో అని కొంచెం హెసిటేషన్ చేస్తున్నా, బట్ జనరలీ ఎవరన్నా చాలా ఓకే నేను చాలా పెద్ద క్లూ ఇస్తున్నా ఐ వోంట్ గివ్ ఇట్, బట్ ఎవ్రీ హౌస్ హోల్డ్ యూజెస్ దిస్ వర్డ్ లైక్ లెఫ్ట్ అండ్ రైట్, చాలా ఫేవరెట్ వర్డ్. ఒకళ్ళ ఇమోషన్ ఇలా తొక్కి కాలిగిందేసి తొక్కి పడేయాలనంటే ఈ మాట అనేస్తే అయిపోతుంది అనమాట. అట్లాంటి వర్డ్ ఇది. ఇది కూడా ఫైవ్ లెటర్ వర్డ్ అండ్ ఈ వర్డ్ ఏంటంటే ఎలా, హౌ డు ఐ గివ్ యూ ద క్లూ, okay let me say this, okay, so I'm that word, right? You don't have to watch

TV to find me. You don't have to watch TV or movie to find me. You'll find me in many places. I'm a five-letter word. చూద్దాం ఇది ఏమైనా చెప్పేస్తారేమో, నేను చాలా క్లూ ఇచ్చాను, నేను చెప్తారేమో, చెప్పకపోతే ఇంకో క్లూ ఇస్తా. ఓకేనా? ఫైవ్ లెటర్ వర్డ్. యూ డోంట్ హ్యావ్ టు వాచ్ ఎ మూవీ ఆర్ ఎ టీవీ టు ఫైండ్ మీ. ఐఎమ్ ఎ ఫైవ్ లెటర్ వర్డ్. ఎవరు నేను?

ఈ మధ్య కాలంలో కొన్ని పాటలు శ్యామ్ కసర్లవి వచ్చిన పాటలు భలే ఉంటున్నాయి. యాక్చువల్లీ ఆయన రచనలో వచ్చినవి. ఎనీవే, నాకు కరెక్ట్ ఆన్సర్ రాలేదు, సో ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. ఇప్పుడు నేను ఈ వర్డ్ ఈ హింట్ ఇచ్చానంటే ఇమ్మీడియట్లీ చెప్పేస్తారు. చాలా సార్లు ఇంట్లో ఎవరైనా ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తే ఈ వర్డ్ వస్తుంది అనమాట. అండ్ సో ఆబ్వియస్లీ యూ డోంట్ హ్యావ్ టు వాచ్ టీవీ ఆర్ ఎంటర్టైన్మెంట్ టు ఫైండ్ మీ is the biggest clue. It can happen in a family, in a WhatsApp group, and usually when somebody is like, you know, very high and emotional, ee word chestundi, and I am a five letter word, starts with a D. Come on now, easy, very very easy, five letter word starts with a D. Don't have to watch TV or entertainment to find me. And evaraina emotion express chesinappudu ee word use chestaru.

0: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడియా?
1: Yes sir.
0: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్

0: క్యాటరింగ్ సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
1: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డొరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
2: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
2: ఇప్పటిదాకా నువ్వు చేసినావు ఆఫర్ లెటర్
4: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
2: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
2: మొన్నట్నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
6: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, కాల్ దెమ్ అట్ 9724845400 or visit 3234 Forest Lane, Dallas.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku,

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ప్రతి వినాయక చవితికి మన ఇంటికి వినాయకుణ్ణి ఎంతో భక్తితో తీసుకువస్తాం, పూజ చేస్తాం, ఎంతో ఇష్టంగా నైవేద్యం పెడతాం. ఇంత ప్రేమగా తీసుకొచ్చిన వినాయకుణ్ణి అంతే బాధ్యతగా నిమజ్జనం చేద్దామా? డెసిగ్నేటెడ్ ఇమర్షన్ ఏరియాస్ లో మాత్రమే నిమజ్జనం చేయండి. ఎంత వీలైతే అంత మీ బ్యాక్ యార్డ్ లో విసర్జనం చేయడానికి చూడండి. ప్లాస్టిక్, ఫ్లవర్స్, డెకరేషన్స్ ని వాటర్ లో వదిలేయకండి. డివోషన్ అంటే కేవలం పూజ కాదు, రెస్పాన్సిబిలిటీ కూడా. బీ కాన్షియస్, బీ రెస్పాన్సిబుల్, బికాస్ గాడ్ వుడ్ వాంట్ యూ టు కేర్ ఫర్ ద వరల్డ్ హీ గేవ్ అస్.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ ఆఫ్లీ ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంటీ పన్నీర్, చమి కబాబ్ పరోటా.
3: ఎందుకు బ్రో అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. a2b texas.com. perfect for dining, take away or full service catering.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

Welcome back to Surabhi Detour. And yes, that is the right answer. Drama. Drama is the word. So, in that word, TV chudakkarledu, entertainment channels evi chudakkarledu, deenikosamani. Chala saarlu evaraina koncham high emotional maatladte, can you please cut the drama anadam chala alavatu kada. That's what I was referring to anamata. But yes, that is that. And awesome. Manam already ivvala karyakramaniki conclusion ki vachesamu. And the 7 to 9 happy hour lo mimmalni entertain cheyadaniki Srikanthi ee part ki vachestu untundi. So let's get going. Manaki inkoka, I think inkoka moodu paatlu vine avakasam undi. So let me just quickly remind you of our sponsor messages. Ala akkadichu manam karyakramanni continue chesedam. So tea pad batukamma sambaralu vachestunnayi mana ooriki, mana Dallas ki. The biggest batukamma celebrations happening on October 17th Comerica Center Frisco lo jaragabothunnayi ee sari. So bring your family, friends and everybody and have a fantastic time, full on enjoyment cheyochu. And it's a free event, obviously it's free parking also, so definitely get your plans ready, get set. Endukante ee sari టీప్యాడ్ బతుకమ్మ సంబరాలని మనకి ఒక డబుల్ అప్ చేయడానికి ఆ ఫన్ అండ్ ఎక్స్ట్రావగాన్సా నవీన్ పొలిసిటీ విల్ బి ది అట్రాక్షన్ అండ్ ఎనర్జెటిక్ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఇస్ గోయింగ్ టు ఎంటర్టైన్ అస్. సో గెట్ రెడీ టు సెలబ్రేట్ దిస్ దసరా బతుకమ్మ సంబరాలు. టీ ప్యాడ్ వాళ్ళు అందించే, తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ వాళ్ళు అందించే ఈ దసరా బతుకమ్మ సంబరాలు, ద బిగ్గెస్ట్ ఇన్ డాలస్, అక్టోబర్ 17th మధ్యాహ్నం 12 నుంచి కొమెరికా సెంటర్ 2601 Avenue of Stars, Frisco. Block your date, block your calendar and get ready. So get ready ante em cheyali ee event ki preparations anamata, like you know, shopping vagaralu modalu pettukovali. Ee paatike modalu pettesi untarle chaala mandi, but still I have to remind kabatti nenu cheptunnanu anamata. Okay, I don't think I have any questions ippudu adagadaniki em ledu kabatti manam next request song vinipinchesta. Deento paatu మనము ఐ థింక్ ఇంకొక రెండు పాటలు దీని తర్వాత వినే అవకాశం మనకుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రిక్వెస్ట్ డెఫినెట్లీ కాల్ చేయండి, లేకపోతే నా ప్లేలిస్ట్ ఓపెన్ చేసేద్దాం.

0: ఆల్ రైట్, సో ఇట్స్ టైమ్ ఫర్ మీ టు సే టాటా బై బై మీ అందరికి. శ్రీకాంతి వచ్చేసింది. అండ్ హాయ్ శ్రీకాంతి, హౌ ఆర్ యూ?
1: అద్భుత.
0: యా, కనబడుతుంది. ఎలా ఉన్నారు? హౌ ఇస్ ఇట్ గోయింగ్? హౌ ఇస్ లైఫ్?
1: లైఫ్ ఇస్ వెరీ వెరీ బిజీ అండి. టుడేస్ టాపిక్ ఇస్ గోయింగ్ టు బి ద సేమ్.
0: యా, గుడ్ టు బి బిజీయా కదా.
1: ఏంటి, ఎవరిని కదిలించినా నేను చాలా బిజీ అంటున్నారు. ఎవరిని కదిలించినా?
0: యా, యాక్చువల్లీ ఒకటైతే డెఫినెట్లీ మాట్లాడాల్సింది ఏంటంటే, మేబీ యూ షుడ్ టేక్ ఇట్ అప్ ఇన్ యువర్ షో. ఈ హడావిడి, ఈ ఉరుకులు పరుగులు ఎలా అయితే పెట్టి వెళ్ళిపోతున్నామో, బానే ఉంటుంది, ఫేస్ అంతా బానే ఉంటుంది, కానీ సడన్ గా ఏదైనా అవుతే మాత్రం అప్పుడు విల్ రిగ్రెట్, అరే మనం కొంచెం టైం ఇచ్చుకోలేదే, కొంచెం స్లో డౌన్ అవ్వాల్సిందేమో, కొంచెం ఎక్కువ పరుగులు పెట్టామేమో అని. సో అప్పుడప్పుడు ఒక చిన్న చెక్ ఇస్ ఎ గుడ్ ఐడియా. జస్ట్ పాజ్, టేక్ యూనో చిల్పిల్. నాకు చాలా సార్లు అవుతుంది. ఒకసారి మొన్న ఈ మధ్య ఒక రోజు మంచిగా వీక్ మధ్యలో, చక్కగా మంచి వీక్ మధ్యలో 5 o'clock కి నాకేం పని చేయాలనిపించలేదు.
1: అది
0: అసలు ఏం పని చేయాలనిపించలేదు నాకు. ఐ డోంట్ నో వై, ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఐ డోంట్ ఎవరితో మాట్లాడాలనిపించలేదు, ఏమి చూడాలనిపించలేదు, ఏమి అంటే చదవాలనిపించలేదు. ఐ డింట్ వాంట్ ఈవెన్ చెక్ మై ఈమెయిల్స్. సో ఇన్స్టెంట్లీ ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి మా అమ్మాయికి ఫోన్ చేసి ఎక్కడుందో
1: కనుక్కొని,
0: ఐ జస్ట్ స్పెండ్ జస్ట్ ఏం చేయలేదు, టైం వేస్ట్ చేశాను ఇన్ అ వే, అంటే నాన్ ప్రొడక్టివ్ థింగ్స్ చేశాను. బట్ ఐ థింక్ దాట్ ఈస్ నెసెసరీ, వన్స్ ఇన్ వైల్ కీప్స్ హ్యాపెనింగ్ టు మీ. నాకు చాలా సార్లు అలా అవుతుంది. ఐ నీడ్ దట్ బ్రేక్, లేకపోతే నా బ్రెయిన్ ఫంక్షన్
1: చేయదు.
0: ఇట్ పుషెస్ మీ టు స్టాప్.
1: ఆటోమేటిక్ షట్ డౌన్ కంటే మనం షట్ డౌన్ చేసుకోవడం మధ్య మధ్యలో
0: మంచిది. అట్లాగా ఐ హావ్ టు పాజ్, ఐ హావ్ టు టేక్ ఇట్ స్లో అండ్ మూవ్ ఫార్వర్డ్ కంపల్సరీ. లేకపోతే ద అమౌంట్ ఆఫ్, మనకు తెలియకుండా ఈ రోజుల్లో అందరం అమౌంట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ విడు, అసలు బ్రెయిన్ ని అబ్యూస్ టు ద పవర్ ఆఫ్ అబ్యూజ్ చేసేది
1: ఫర్ షూర్. ఫర్ షూర్
0: అది విషయం. ఓకే, సో టేక్ చిల్పిల్ దిస్ వీకెండ్, వీలైనంత వరకు రిలాక్స్ అవ్వండి. నేనైతే అదే పనిలో ఉన్నా, ఆ ఎజెండా ఉంది నాకు ఈ వీకెండ్ కి. సో ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్ అండ్ స్టే పాజిటివ్. 7 to 9 యాక్చువల్లీ విత్ శ్రీకాంతి హ్యాపీ అవర్ లోంచి అలా అలా ట్రాన్సాక్షన్ అయితూ హ్యాపీ వీకెండ్ లోకి వెళ్ళిపోండి. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పార్టిసిపేషన్ అగైన్ టుడే. సో నో మోర్ డ్రామా, లెట్స్ కట్ దట్, లెట్స్ గో ఇట్ గోయింగ్.